శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం 102.4 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 14వ తేదీ ఆదివారం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమయం 6:05 గా వస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి మిగులు ఉన్న ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించే పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార కింద చేపట్టే చెక్ డ్యాములు, ఇంకుడుగుంటలు, పంటకుంటలు, కాంటూర్ కందకాల పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధి నమూనాను పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే స్టార్టప్లు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ది, పెట్టుబడుల అంశాలపై పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సీఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్దికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలపై హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డుతో పాటు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల కారణంగా నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఎవరైతే థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖ పరంగా అవకతవకలు జరుగుంటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
0: రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని హరిచంద్రపురం, వడ్డమాను గ్రామాల్లో నిన్న నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. భూ సమీకరణ విధానంపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలకు ఈ సందర్భంగా మంత్రి సమాధానాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ఆ 3 గ్రామాల్లో 46.9% ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు త్వరలో ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ ప్లాన్ చేస్తామన్నారు. దానికి యాక్చువల్ గా ఈ గ్రామాలను కూడా చేయమని యాక్చువల్ గా ఇక్కడ భాష్యం ప్రవీణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఇంతవరకు ల్యాండ్ తీసుకుంటే రీసర్వే ఒకటి, ఆ 22A కావచ్చు, ఇనామ్ కావచ్చు, వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేసి వీలైన తొందరలో కంప్లీట్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోట్లాది మంది యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధానమంత్రి ప్రోత్సాహంతో దేశంలో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది యువతను ఉద్యోగాలు అన్వేషించే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వారి నైపుణ్యాలతో దేశాన్ని

0: వికసిత్ భారత్గా మార్చే పునాదిని వేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సంక్షేమం, రాష్ట అభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన నిన్న ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన 408 వినతుల్లో 318 వినతులను పరిష్కరించామని, మిగిలిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పరిశ్రమలు, డేటా సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయకుండా P4 పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటం మహిళలను మోసం చేయడమేనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు విడదల రజని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి ఆడబిడ్డ నిధి పథకాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఒక్కో మహిళకు 2 ఏళ్లకు 36,000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల మంది మహిళలకు 72,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం బాకీ పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, సమిశ్రగూడెం, అట్లపాడు, D3 పెండ్యాల గ్రామాల్లో నిన్న పర్యటించిన ఆయన 2వ విడత పల్లె పండుగ కార్యక్రమంలో నిర్మించిన పలు అంతర్గత రహదారులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల శరీరానికి కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్స్టీనర్ జయంతి అయిన జూన్14 రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధికి జలధార, జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ఈ ఉదయం 7 గంటలకు ఒక లలిత గీతం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు 7 గంటల 5 నిమిషాలకు ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు కాంతిరేఖలు కార్యక్రమంలో వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం, అలాగే రక్త పరీక్షలు ప్రాముఖ్యత డాక్టర్ ఎం వీరమోహన్ రావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. 8 గంటలకు హిందీలో, 8 గంటల 15 నిమిషాలకు

ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. చిత్రాంజలి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు 9:30 ప్రసారమవుతాయి. ఈ ఉదయం 10:00 వార్తావాహిని, 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు హిందీలో మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 4:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 5:00 పుట్టింటి బంగారం నాటిక ఉంటుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:20 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:25 ఓ సినీ గీతం. ఈ సాయంకాలం 6:30 బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 7:15 బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతుంది. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతుంది ఆట ముగిసే వరకు. అనంతరం అలనాటి మదర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసే ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. వినండి ఒక లలిత గీతం. రామాచారి స్వరకల్పనలో ఉషాకాంత్ బృందమాలపించింది.

0: సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఇది భారత ఆవిష్కరణలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించే ఒక ప్రతిష్టాత్మక వేదిక. సాంకేతికత, రక్షణ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక వ్యవహారాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని సమీక్షించడానికి ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. అలాగే కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు G7 సదస్సులో కూడా పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా స్లోవేకియాకు ప్రయాణమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technologies, cyber security, tourism and people to people contact.
0: వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్ లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త

0: relations, but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technologies, cybersecurity, tourism, and people-to-people contact.
1: వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలియజేశారు. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. మిత్రదేశాలు, భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే అమెరికా ఆర్థిక వ్యూహాత్మక ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని అన్నారు. 12 కోట్ల రూపాయల ముద్ర రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ గడ్కరీ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్టు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆదాయాన్ని అందుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని మిశ్రా అన్నారు.
2: This milestone today is not only an occasion to celebrate an institution, but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
1: నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 నుండి 4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

0: వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈరోజు రాజస్థాన్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. రానున్న 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కావడం ఆలస్యం అవడంతో 25 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ వన్డే మ్యాచ్ ఈ నెల 17వ తేదీన లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కర్మల కేంద్రం. కాంతిరేఖలు

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం, అనంతరం రక్త పరీక్షలు ప్రాముఖ్యత, డాక్టర్ ఎం వీరమోహన్ రావు గారితో పరిచయ కార్యక్రమం, ప్రకటనలు, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత తదితర అంశాలుంటాయి. ముందుగా వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం. నగరంలో స్వచ్ఛత ప్రజల సహకారం అవసరమని కలెక్టర్ నగరపాలక ప్రత్యేకాధికారి ఏసిరి అన్నారు. శనివారం స్వర్ణాంధ స్వచ్ఛాంధ్రలో భాగంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ 4వ వారపు కార్యక్రమాలను నగరపాలక కమిషనర్ చెల్ల ఓబులేస్తో కలిసి ఆమె ప్రారంభించారు. పాత కల్లూరు గృహ వీధిలో ప్రజా మరుగుదొడ్ల శుభ్రత, ముజఫర్నగర్లో గార్బేజ్ పాయింట్ను నర్సరీగా అభివృద్ధి చేసిన ప్రాంతంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కమిషనర్ చెల్ల ఓబులేసు మాట్లాడుతూ, 4 వారాలుగా ప్రతి శనివారం ప్రత్యేక థీమ్తో ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా ఆరోగ్యాధికారి డాక్టర్ ఎం రఘు, డీఈలు పవన్ కుమార్ రెడ్డి శ్రీనివాసన్, ఏఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు రమేష్ కూర్మయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో సందడిగా మారింది 2వ శనివారం. ఆదివారం వరుస సెలవు దినాలు కావడంతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖ ద్వారం, మధ్యమార్గ్, క్యారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నదీ తీరం భక్తులతో కోలాహలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఏపీ రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు 2026-27 విద్యా సంవత్సరానికి కర్నూలు జిల్లా నుంచి మొత్తం 105 మంది ఎంపికయ్యారు. రాష్ట్రంలోని నూజివీడుకు 13 మంది, ఆర్కే వ్యాలీ 54, ఒంగోలుకు 19 మంది, శ్రీకాకుళంకు 19 మంది, మొత్తం 105 మంది ఎంపికయ్యారు. వీరు ఇంటర్మీడియట్తో పాటు బీటెక్ కోర్సులు పూర్తయ్యే వరకు చదువుకునేందుకు అవకాశం ఉంది. కర్నూలు డాక్టర్ అబ్దుల్ కలాం మున్సిపల్ హైస్కూల్కు చెందిన 9 మంది విద్యార్థులు మొదటి విడతలో IIIT క్యాంపస్లో సీట్లు సంపాదించినట్లు ఎస్ఎంఓ హుస్సేన్ తెలిపారు. సీట్లు సాధించిన విద్యార్థులను హెచ్ఎం, ఉపాధ్యాయులు, సిబ్బంది, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు. జ్యోతిర్లింగం శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు చెందిన భక్తులు అంచనాకు మించి క్షేత్రానికి చేరుకుంటున్నారు. శనివారం సాయంత్రం క్షేత్ర పురోవిధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తపాల శాఖలో పార్సిల్ సేవలను ప్రారంభించినట్లు కర్నూలు డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మారుతున్న ఈ కామర్స్ రంగం, కొరియర్, పార్సల్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని తపాల శాఖ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు కొత్తగా ఫ్రాంచైజ్ పథకం 2.0ను అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. అధునాతన ఏపీటీ 2.0 డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి పారదర్శకమైన సేవలను ప్రజలకు అందించడమే దీని ప్రధాన లక్ష్యమని వివరించారు. కేవలం 10,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్తో సొంతంగా పోస్టల్ వ్యాపారం ప్రారంభించేందుకు నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలకు ఈ పథకం అద్భుతమైన అవకాశం కల్పిస్తుందని సూచించారు. వివరాలకు సెల్ నంబర్ 9441263745కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించనున్న విరమణ సాంఘిక నాటిక ప్రతి స్క్రిప్ట్ను శనివారం రాత్రి కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తి ఓబలయ్య కళాకారులు పూజలు చేశారు. పత్తి ఓబలయ్య మాట్లాడుతూ సాంఘిక నాటికలపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి మేరకు టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఈ నాటికను ఈ నెలాఖరులో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ఎదురయ్యే అనేక సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని ఈ నాటిక సాగుతుందని, ఈ నాటికలో సంఘ ఆంజనేయులు స్వాతిప్రియ, చల్ల నవీన్ కుమార్ చౌదరి, పి భాస్కర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని వివరించారు. కర్నూలు డీఎస్పీగా కెవి రాఘవేంద్ర శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్కు చెందిన ఈయన హిందూపురం, ప్రకాశం జిల్లాలో పనిచేశారు. సొంత జిల్లా నెల్లూరు 2010 సీఐగా ప్రోన్నతి పొందారు. 2026 మే నెలలో డీఎస్పీగా పదోన్నతి పొంది హెడ్ క్వార్టర్గా బదిలీ అయ్యారు. అక్కడి నుంచి కర్నూలు డీఎస్పీగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ అడిషనల్ ఏఎస్పీగా పదోన్నతి లభించడంతో పోలీస్ హెడ్ క్వార్టర్స్కు బదిలయ్యారు. రాఘవేంద్రను మర్యాదపూర్వకంగా పోలీసు అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సి బెలగల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రైతులు సాధ్యమైనంత వరకు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ఏడీ జేసన్ బాబు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ కోడుమూరు నియోజకవర్గంలోని రైతులు విద్యుత్ మోటార్ల వద్దకు కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్లరాదని సూచించారు. రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో పలుచోట్ల గాలులతో వర్షాలు కురుస్తాయని, కోస్తాలో మిగిలిన ప్రాంతంలో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర తీరంలో వెంబడి బలగమైన గాలులు వీస్తున్నందున ఆదివారం మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని పేర్కొంది. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ

0: తెలిపింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శుభమ్ గిల్ 66 బంతులు 11 ఫోర్లు 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి నాటౌట్గా, అజేయ అర్ధశతకంతో పాటు అరగేటర్ పేసర్ గుర్నూర్ బార్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్లో టీమిండియా బోణి చేసింది. శనివారం జరిగిన వర్ష ప్రభావిత తొలి వన్డేలో భారత్ 7 వికెట్లతో ఆఫ్ఘన్ను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత ఆఫ్ఘన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు కుప్పకూలింది. రహమాన్లా గుర్బాజ్ 51 బంతుల్లో 8 ఫోర్లు 8 సిక్సర్లతో 102 పరుగులు శ్రద్ధ సెంచరీ వృధా అయింది. మరో అరంగేట్రం ఫేసర్ హర్ష్ దుబే 3 వికెట్లు పడగొట్టగా హర్షదీప్ నితీష్ చెరో 2 వికెట్లు తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘన్ ఇరవై 6 పరుగులతో 3 వికెట్లతో ఇబ్బందులు పడిన తరుణంలో గుర్బాజ్ కెప్టెన్ హష్మతుల్లా షాఫీది 27 పరుగులు 4 వికెట్కు 116 పరుగులు భాగస్వామ్యంతో ఆదుకున్నారు. అయితే వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత ఆఫ్ఘన్ పతనం వేగంగా జరిగిపోయింది. అనంతరం ఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 195 పరుగులకు 3 వికెట్లు స్కోర్ చేసి గెలిచింది. ఓపెనర్ రోహిత్ 16 స్వల్ప స్కోర్కే వెనుదిరగగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గిల్, వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 34 పరుగులు 2 వికెట్కు 70 రన్స్ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన ఇషాన్ రషీద్ బౌల్డ్ చేయగా శ్రేయస్ అయ్యర్ 12 పరుగులను షఫీరి పేవెన్ చేర్చాడు. కానీ గిల్ కేఏ రాహుల్ 39 పరుగులు నాటౌట్, 4వ వికెట్కు అజేయంగా 53 రన్స్ జోడించడంతో భారత్ 13 బంతులు మిగిలి ఉండగానే నెగ్గింది. భారత్ తరఫున వన్డే ఆడిన పెద్ద వయస్కుడిగా రోహిత్ శర్మ 39 ఏళ్ల 75 రోజులు నిలిచాడు. ఈ క్రమంలో అవరనాథ్ 39 ఏళ్ల 36 రోజులు రికార్డును హిట్మ్యాన్ అధిగమించాడు. మీరింతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం తెలుసుకున్నారు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రక్త పరీక్షలు ప్రాముఖ్యత డాక్టర్ ఎం వీరమోహన్ రావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ డి మురళి.
9: మన శరీర ఆరోగ్యాన్ని దోపిడీ చేసే దొంగలు రోగాలు. మరి ఆ దొంగల్ని పట్టించేటువంటి ఒక సాధనము ఏదయ్యా అంటే రక్తం. అయితే సాధారణంగా రక్తంలో ఎటువంటి పరీక్షలు చేస్తారు, రక్తం ద్వారా తెలిసేటువంటి వ్యాధులు ఏంటి, మరి ఏ రకంగా రక్తం మన శరీరానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, రక్తం లేకుంటే ఏమవుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా, రక్తం గురించినటువంటి విషయాలు, రక్త పరీక్షల వల్ల తెలిసేటువంటి విషయాలన్నీ కూడా మనకి డాక్టర్ ఎం వీరమోహన్ గారు తెలియజేస్తారు. వారి నుంచి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి వీరమోహన్ గారు.
10: నమస్కారం అండి.
9: ఎందుకు ముందు చెప్పినట్టుగా అసలు రక్త పరీక్షలు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఏం తెలుస్తాయి అనే దానికంటే ముందుగా మన శరీరంలో రక్తం యొక్క ప్రాధాన్యతను వివరిస్తారా?
10: రక్తము అనే పదము ప్రతి ఒక్కరికి చాలా సుపరిచితము, అది చూస్తూనే భయపడతాము కారిపోతున్న గాయాలైనప్పుడు కూడా. రక్తం

0: ఏం పని చేస్తుందంటే, ఒక విధంగా చెప్పాలంటే రక్తము ప్రత్యేకంగా ఒక పని అంటూ చేయదు. తనేం చేస్తుందంటే శరీరం అంతా తిరుగుతుంది, అన్ని అవయవాలకు పోతుంది, ఆ అవయవాలు ఇచ్చేటి తీసుకొని మిగతా అవయవాలకు అందజేస్తుంది. ఏవి బయటికి పంపించాలనో బయటికి పంపించే అవయవాలకు బయటికి పంపించేటట్టు చేస్తుంది. అంటే ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. బేసిక్గా చాలా విషయాలను ఒక చోటు నుంచి శరీరానికి అంతటికీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఉదాహరణకు మనం అన్నం తింటాం, అన్నం తిన్నప్పుడు జీర్ణాశయంలో అన్నము చక్కెరగా మారి రక్తంలోకి చేరుతుంది. కాబట్టి జీర్ణాశయం నుంచి స్టాకు రక్తంలోకి ఎంటర్ అవుతుంది. ఆ చక్కెరను శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం తీసుకొని పోతుంది. ఇది ఒకటి. రెండవది, ఆ అవయవాలు పనిచేసినప్పుడు రకరకాల వ్యర్థ పదార్థాలు వస్తాయి. ప్రతి కణంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాన్ని రక్తము ఆ కణాల దగ్గర నుంచి తీసుకుంటుంది. వీటన్నిటిని తీసుకుపోయి మూత్రపిండాలకు ఇచ్చి నువ్వు దీన్ని బయటికి పంపించు అని చెప్తుంది. ఇది రెండవది. మూడవది, మన శరీరంలో అక్కడక్కడ కొన్ని గ్రంథులు ఉన్నాయి, దాన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాము, తెలుగులో వినాల గ్రంథులు అంటాము. అవి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఆ హార్మోన్లను రక్తము శరీరానికి అంతా కూడా పంపిస్తుంది. ఇంకొకటి, వ్యాధి నిరోధక శక్తి. ఎక్కడో ఒక చోట తయారైతే ఆ వ్యాధి నిరోధక శక్తిని అన్ని అవయవాలకు ఇస్తుంది. సో ఈ విధంగా రక్తము ముఖ్యంగా చేసే పని ఒక వాహనముగా పనిచేస్తుంది. ఒక చోట ఉత్పత్తి అయింది, అన్ని చోట్లకు చేరుస్తుంది. అన్ని చోట్ల తయారైన వ్యర్థ పదార్థాలను విసర్జన అవయవాలకు చేరుస్తుంది. ఇంకొక ముఖ్యమైనది, మన శరీర ఉష్ణోగ్రతను సమతుల్యతలో ఉంచడానికి కూడా రక్తము ప్రాధాన్యత వహిస్తుంది. ఎందుకంటే శరీరం లోపల ఏర్పడిన ఉష్ణోగ్రతను అది తీసుకొని వచ్చి చర్మానికి అందజేస్తే ఆ చర్మం ద్వారా ఆ ఎక్కువైన ఉష్ణోగ్రత బయటి ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా రక్తము చాలా ప్రాధాన్యత వహిస్తుంది. రక్తముగిన సరఫరా కావడం ఆగిపోతే జీవితం ఆగిపోతుంది.
1: అంటే మనిషి శరీరంలో ఆక్సిజన్ని,
0: అది ముఖ్యమైనది, నేను మర్చిపోయినాను, మీరు గుర్తు చేశారు. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ను తీసుకొని, అసలు ఇది అన్నిటికంటే ముఖ్యమైనది, ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ను తీసుకొని శరీరానికంతా అందజేస్తుంది. శరీరంలో ప్రతి కణము ఉత్పత్తి చేసిన కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఊపిరితిత్తుల దగ్గరికి తెచ్చి అది బయటికి పోయేటట్లు చేస్తుంది.
1: దాంతోపాటుగా ఇప్పుడు మనం ముందనుకున్నట్టుగా కొంతమంది అంటే రోగాలు అనేటువంటి దొంగలను కూడా పట్టిస్తుంది. మన శరీరాన్ని దోపిడి చేసేవి రోగాలు, అవి ఒక దొంగలుగా మనం అనుకున్నట్టయితే వాటిని పట్టించేటువంటి కార్యక్రమం కూడా ఇది ఒక.
0: అంటే మీరు చెప్తున్న దాంట్లో ఏంటంటే, ఒక రోగం వచ్చినప్పుడు ఏదన్నా ఒకటి ఉత్పత్తి కావడం జరిగితే అది రక్తంలోకి ప్రవేశిస్తే ఆ రక్తంలో అది ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం ఏ రోగం ఉంది అని కనుక్కోవచ్చు. లేదా ఒక వ్యర్థ పదార్థం బయటికి పోలేకపోతే అది ఎక్కువైతే అప్పుడు ఏ రోగం ఉంది అని కనుక్కోవచ్చు. కాబట్టి రోగాలను నిర్ధారించడంలో రక్తంలోని వివిధ పదార్థాలు ఏ స్థాయిలో ఉన్నాయని పరీక్ష చేయడం ద్వారా రోగాలను కనుక్కోవచ్చు. ఆ విధంగా రక్తము మన శరీరంలో రోగాలను కనుక్కోవడంలో కూడా సహాయపడుతుంది.
1: చాలా చక్కగా తెలియజేస్తారు వీరమోహన్ గారు. అయితే ఇకపోతే మనకి సాధారణంగా వ్యాధుల్లో చాలా రకాలు ఉంటాయి. అంటే తాత్కాలికంగా వచ్చిపోయేటువంటి వ్యాధులు, కొంతకాలం ఉండేటువంటి వ్యాధులు, దీర్ఘకాలం ఉండేటువంటి వ్యాధులు, ఉన్నట్టుండి వచ్చేటువంటి వ్యాధులు, ఈ రకంగా చూసినట్టయితే సాధారణంగా మనం ముందుగా ప్రాథమికంగా రక్త పరీక్షలు చేసేటువంటి తాత్కాలిక వ్యాధులకు సంబంధించినటువంటి రక్త పరీక్షలు తెలియజేస్తారా?
0: మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఎక్కువ సార్లు, ఒక విధంగా చెప్పాలంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రాయించే రక్త పరీక్షలు 4-5 ఉన్నాయి. టీసీ అని, డిసి అని, హీమోగ్లోబిన్ అని, ఈఎస్ఆర్ అని రాయిస్తారు. ఇంకా రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి వస్తే రక్తం గ్రూప్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
1: అయితే తర్వాత ముఖ్యంగా, ఎందుకంటే మనం దీన్ని ప్రస్తావించి తర్వాత రక్త పరీక్షలోకి వెళ్ళి ఉంటే బాగుండేది. అయితే ఏమైనప్పుడు కూడా
0: ఇప్పుడైనా
1: మనం దాన్ని ప్రస్తావించడం చాలా అవసరము, మంచిది కూడా. సాధారణటువంటి ఒక శ్రోతకి అర్థమయ్యే విధంగా అసలు రక్తంలో ఉండేటువంటి ఏ కాంపొనెంట్స్ అంటాము, అంటే రక్తంలో ఏ పార్ట్స్ ఏటువంటి భాగాలు ఉంటాయి, మరి అవి చేసేటువంటి పని ఏంటి ముందుగా తెలియజేస్తారా?
0: అంటే రక్తం అంటే దాంట్లో విడివిడిగా ఏమేమి ఉంటాయి అనేది, రక్తంలో ద్రవ పదార్థం ఉంటుంది, దాన్ని ప్లాస్మా అంటాము. తర్వాత కణాలు ఉంటాయి, 3 రకాల కణాలు ఉంటాయి. రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, 3వది ప్లేట్లెట్స్ అంటాం. ఎర్ర రక్త కణాల పని ఏంటంటే ఆక్సిజన్ను, కార్బన్ డైఆక్సైడ్ను ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకొని పోవడం. తెల్ల రక్త కణాలు

0: పని ఏంటంటే, అంటే శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిలో ఒక ముఖ్యమైన భాగం అది. ప్లేట్లెట్స్ అంటే మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం కారుతుంది, కొంతసేపటికి ఆగిపోతుంది. సో రక్తము గడ్డ కట్టడంలో ముఖ్య పాత్ర పోషించే కణాలను ప్లేట్లెట్స్ అంటాం. ఇవి మూడు కణాల యొక్క పనులు. ప్లాస్మాలో ఇంతకుముందు నేను చెప్పాను రక్తము ఒక వాహనంగా పనిచేస్తుంది, రకరకాల పదార్థాలను తీసుకెళ్తుందని. అలా యాంటీబాడీస్ను అంటే వ్యాధి నిరోధక కారకాలను, మిగతా చక్కెరను, ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా ప్లాస్మా ద్వారా ఒక చోటు నుంచి ఒక చోటికి చేరవేయబడతాయి.
1: ఇంకా అంటే చాలా చక్కగా తెలియజేశారు వీరమోహన్ గారు. అయితే ఇక ఇంతకుముందు మీరు చెప్తూ కొన్ని పరీక్షలు చేయడం అనేది జరుగుతుంది. ప్రాథమికమైన పరీక్షలు ఎక్కడికి డాక్టర్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇవి తప్పనిసరి చేయించుకోవాలి, ప్రాథమికమైన పరీక్షలు అంటాం. మరి దీంట్లో వచ్చేటప్పటికి ప్రధానంగా బ్లడ్ గ్రూపింగ్ అంటాం, అంటే రక్తం యొక్క గ్రూప్ ఏంటి అనేటువంటి నిర్ధారించడం. అంటే దీని యొక్క ప్రాధాన్యత ఏంటో తెలియజేస్తారా, అంటే బ్లడ్ గ్రూపింగ్ ప్రాధాన్యత ఏంటో తెలియజేస్తారా?
0: మామూలుగా నాన్ మెడికల్గా అయితే అందరి రక్తం ఎర్రగా ఉంటుంది, అందరిలో ఉండేది ఒకే రక్తము అని అంటారు. అది ఒక స్థాయిలో ఒక విధంగా కరెక్ట్ సామాజికంగా, కానీ వైద్యరీత్యా తీస్తే అందరిలో ఉండేది ఒకే రకం రక్తం కాదు, రకరకాల గ్రూపులు ఉంటాయి. సో అందులో మనకు మామూలుగా తెలిసినట్టు ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు, ఏబి గ్రూప్ అని ఉంటాయి. మళ్ళీ దాంట్లో పాజిటివ్ అని నెగిటివ్ అని ఉంటాయన్నమాట. ఈ ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక మనిషికి రక్తం ఎక్కించడం అవసరమైనప్పుడు ఆయనలో ఏ రక్తం టైప్ ఉందో అదే రక్తం టైప్ ఇస్తే ఏ సమస్యలు ఉండవు. వేరే రక్తం గ్రూప్ ఇస్తే గిన చాలా సమస్యలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ప్రాణం కాపాడడానికి రక్తం ఇస్తుంటే రక్తం ఇవ్వడం వల్ల ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏ మనిషికి ఏ రక్తం ఇవ్వాలా ఎమర్జెన్సీలో కానీ ఎప్పుడైనా అన్నప్పుడు రక్తం గ్రూప్ తెలిసి ఉండాలా, అందువల్ల రక్త గ్రూప్ చేయిస్తారు.
1: అయితే ఇంకా రక్తం ఎక్కువ ఉంది
0: అంతేకాకుండా ఈ రక్తం గ్రూప్ తెలుసుకోవడం వల్ల ఇంకా కొన్ని లాభాలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మనం ఒక చోట ఏదన్నా ఒక హత్య జరుగుతుంది, అక్కడ రక్తం చుక్క పడి ఉంటుంది. ఆ రక్తం చుక్క యొక్క గ్రూప్ తెలుసుకొని అప్పుడు ఎవరు చేసి ఉండొచ్చు అని చెప్పలేకపోయినా ఎవరు చేయలేదని చెప్పే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఆడ రక్తం చుక్క ఉంది, దాని గ్రూపు ఏ గ్రూప్ అనుకుందాం. వేరే వాడిని ఇతనే హత్య చేసినారని పోలీసులు అంటారు అనుకుందాం, అతని గ్రూప్ బి అనుకోండి. అప్పుడు అతను ఇది చేసి ఉండే అవకాశాలు మృగ్యం, అంటే అవకాశం లేదు,
1: మ్యాచ్ కాదు రెండు.
0: అట్లా మనము మెడికో లీగల్గా కూడా రక్తం గ్రూప్ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.
1: బాగుందండి. అయితే ఇక తర్వాత ఎక్కువ రక్తం ఉంది తక్కువ రక్తం ఉంది అని చెప్తుంటారు, అంటే దీన్ని ఏ రకంగా మనం నిర్ధారించుకోవాలి, ఏ రకమైన పరీక్షలు చేయాలంటారు, అంటే రక్తము తగ్గడము, అంటే రక్తం క్వాంటిటీ తగ్గిపోతుంది, అంటే రక్తంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఏవైతే ఉన్నాయో కణాలు, రక్త కణాలు కావచ్చు లేదంటే ప్లాస్మా కావచ్చు, ఇట్లా ఫ్లూయిడ్స్ కావచ్చు, తగ్గడం అంటారు. అంటే రక్తం ఎక్కువ తక్కువ అనడంలో ప్రాధాన్యత
0: ఏమవుతుందంటే, ఈ పదాలు సామాన్య భాషలో ఒక అర్థం అయితే వైద్య భాషలో ఇంకొక అర్థం అవుతాయి. సామాన్య భాషలో రక్తం తక్కువ అంటే డాక్టర్లు కూడా నీకు రక్తం తక్కువ ఉందయ్యా అంటారు. అంటే అది పరిమాణం కాదు, మామూలుగా మనిషి శరీరంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. నీకు రక్తం తక్కువ ఉందయ్యా అంటే ఆ భాషలో అనడం లేదు, హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే రక్తం నీకు తక్కువ ఉందయ్యా అంటారు. హీమోగ్లోబిన్ అంటే ఏంటి, ఏంటి దాని కథ ఏంటి అంటే, హీమోగ్లోబిన్ అనేది శరీరంలో మనిషి ఇంతకుముందు మీరు నాకు గుర్తు చేసినట్లు ఆక్సిజన్ను ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకుపోవడంలో ప్రాధాన్యత వహిస్తుంది. ఆక్సిజన్ హీమోగ్లోబిన్కి అతుక్కొని ఒక చోటు నుంచి ఒక చోటికి పోతుంది. సో ఇప్పుడు రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఆక్సిజన్ను తక్కువ తీసుకుపోతుంది, దాన్నే రక్తం తక్కువ ఉంది అంటారు. కాబట్టి హీమోగ్లోబిన్ రక్తంలో తగినంత ఉన్నప్పుడే మనిషి ఆక్సిజన్ను తగినంత పొందుతాడు, అది ఆ భాషలో రక్తం తక్కువ అని అంటారు అన్నమాట.
1: ఇంకా తర్వాత ముఖ్యంగా మన శరీర ధర్మం తన ధర్మం తను పాటిస్తూ ఉండాలంటే ఏదైతే ఉందో రసాయనిక ధర్మాలు, రసాయనిక చర్యలు శరీరంలో జీవరసాయన చర్యలు నడుస్తుంటాయి. ఈ జీవరసాయన చర్యల్లో ఏమాత్రం తేడా వచ్చినా కూడా మన ఆరోగ్యం కొంచెం అతలగుతలమేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ జీవరసాయన చర్యల్ని మరి ఏ రకంగా అయితే వాటిని అదలగుతలం చేసేటువంటి సందర్భాలు ఉన్నాయో మరి ఆ సందర్భాల్లో చేసేటువంటి రక్త పరీక్షలను తెలియజేస్తారా?
0: ఎప్పుడైనా మనం కామన్ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమవుతుంది, అరుదు వాటి కంటే కూడా. సో ఎక్కువసార్లు శరీరంలో లోపల రోగం ఉన్నప్పుడు అది బయటపడకపోయినా, ఒకవేళ బయటపడినా కూడా ఎక్కువసార్లు ఏ రక్త పరీక్షలు ఉపయోగపడతాయంటే, ఇంతకుముందు నేను చెప్పినట్లు టోటల్ కౌంట్ అని, డిఫరెన్షియల్ కౌంట్ అని, హీమోగ్లోబిన్ అని ESR అని ఈ నాలుగు ఉపయోగపడతాయి. హీమోగ్లోబిన్ గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం. దాంట్లో ఇంకొక విషయం

0: ఏంటంటే నార్మల్ వాల్యూ ఎంత అనేది తెలుసుకోవాలన్నమాట. సో పురుషుల్లో అయితే 12 నుంచి లేదా 14 నుంచి 16 గ్రాముల వరకు నార్మల్ అవుతుంది 100 ml రక్తంలో. స్త్రీలలో అయితే 1-2 గ్రాములు తక్కువ చెప్తామన్నమాట. సో హీమోగ్లోబిన్ నార్మల్గా ఉంటే ఆక్సిజన్ను తగినంత ఉంటుంది, ఆక్సిజన్ తగినంత ఉంటే ప్రతి కణము బాగా పనిచేస్తుంది కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది. హీమోగ్లోబిన్ 8 ఉందనుకోండి, 10 ఉందనుకోండి, అప్పుడేంటి ఆక్సిజన్ శరీరంలో తక్కువ అవుతుంది, అప్పుడు ప్రతి కణము కూడా పనిచేయడం తక్కువ అవుతుంది. అది ఒక పరీక్ష. నెక్స్ట్ టీసీ అనే పరీక్ష, దాన్ని టోటల్ కౌంట్ అంటాం. ఇంతకుముందు మనం రక్తంలో తెల్ల కణాలు ఉంటాయి అని చెప్పుకున్నాం, ఆ తెల్ల కణాలు ఎన్ని ఉంటాయి అని తెలిపేదే టోటల్ కౌంట్ అనేది పరీక్ష. అది నార్మల్గా 4 నుంచి 11 వేలు ఒక క్యూబిక్ ఎంఎం రక్తంలో ఉంటే దాన్ని నార్మల్ అంటాం. శరీరంలో ఏ సూక్ష్మక్రిమి వల్ల జబ్బు ఉన్నా ఈ తెల్ల కణాలు టోటల్ కౌంట్లో తేడా వస్తుంది. చాలా ముఖ్యమండి ఈ విషయం, శ్రోతలు చాలా జాగ్రత్తగా వినాలి. బ్యాక్టీరియాల వల్ల నీకు జ్వరం వచ్చి ఉంటే టోటల్ కౌంట్ ఎక్కువ అవుతుంది, వైరస్ వల్ల నీకు జ్వరం వచ్చి ఉంటే ఈ టోటల్ కౌంట్ తగ్గుతుంది. అంటే ఒక చిన్న రక్త పరీక్ష, అది పెద్ద ఖరీదు కూడా కాదు, 20-30 రూపాయలు అవుతుంది అంతే, చిన్న రక్త పరీక్ష చేయడం వల్ల నీకు జ్వరము బ్యాక్టీరియా వల్ల వచ్చిందా వైరస్ వల్ల వచ్చిందా అని కొంతవరకు అవగాహన ఏర్పరచుకోవచ్చు. ఎందుకు ఏర్పరచుకోవాలి ఈ అవగాహన? బ్యాక్టీరియా వల్ల వచ్చి ఉంటే చికిత్స వేరు, వైరస్ వల్ల వచ్చి ఉంటే చికిత్స వేరు. కాబట్టి టోటల్ కౌంట్ అనేది చిన్న పరీక్ష అయినా చాలా విలువైన సమాచారాన్ని ఇస్తుంది.
1: ఇంకా తర్వాత ముఖ్యంగా ఈ కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి, అంటే షుగర్ కావచ్చు, లేదంటే కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఇతరితర కొన్ని రకాల వ్యాధుల్లో కొన్ని పరీక్షలు అవసరమవుతుంటాయి. మరి ఈ పరీక్షలు ఏ సందర్భంలో చేస్తారు, దానివల్ల తెలిసేటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి తెలియజేస్తారా?
0: దానికి ముందర ఈఎస్ఆర్ అనేది లేదా డీసీ అనేది, అవి కూడా చిన్న పరీక్షలు. డీసీ అంటే డిఫరెన్షియల్ కౌంట్ అన్నమాట. ఇంతకుముందు మనము తెల్లరక్త కణాలు అన్నాం, అయితే అవన్నీ ఒకే రకం ఉండవు, 4-5 రకాలు ఉన్నాయి. ఎర్ర రక్త కణాలు అయితే ఒక రకమే ఉంటాయి, తెల్లరక్త కణాలు 4-5 ఉన్నాయి. టోటల్ కౌంట్లో అన్నీ కలిపి ఎన్ని ఉన్నాయనేది తెలుపుతుంది, కానీ ఏ తెల్ల రక్త కణం ఎక్కువ ఉంది ఏ తెల్ల రక్త కణం తక్కువ ఉంది అనేది అందులో తెలియదు. కానీ ఈ డీసీ అనే పరీక్షలో అది తెలుస్తుంది. ఎందుకు తెలియాలా అది అని అంటే, ఇప్పుడు తెల్లరక్త కణాలు 5 రకాలు. తెల్లరక్త కణం ఒక్కొక్క జబ్బులో ఎక్కువ అవుతాయి. ఉదాహరణకు ఈసినోఫిల్స్ అనేది అందరూ విని ఉంటారు. అది ఎక్కువైంది అంటే అలర్జీ జబ్బులు కానీ లేకుంటే కడుపులో పరాన్నజీవులు కానీ ఉన్నాయి అనేది అర్థమవుతుంది. కాబట్టి మనం గుడ్డిగా ఊరికే టోటల్ కౌంట్ ఎంత ఉందని తెలుసుకోవడం కంటే ఈ డీసీ అనే పరీక్ష చేయించుకొని ఏ తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉన్నాయి లేదా ఏ తెల్ల రక్త కణాలు తక్కువ ఉన్నాయని తెలుసుకోవడం వల్ల ఏ జబ్బు ఉండొచ్చు అనేది కూడా మనకు అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు చికిత్స చేయడం చాలా సులభం అవుతుంది. మీరు ఇంకొకటి బ్లడ్ క్యాన్సర్ అనే పేరు విని ఉంటారు. ఈ డీసీ అనే పరీక్ష చేసినప్పుడు అసలు మనిషిలో ఏమి అనుమానమే లేకున్నా, అసలు డాక్టరు ఆ వ్యాధిని గురించి ఆలోచించకపోయినా ఏదో వేరే దాన్ని గురించి డీసీ అనే పరీక్ష, ఆ పరీక్ష చేసినప్పుడు దాంట్లో తెల్లరక్త కణాలు విపరీతంగా పెరిగిపోయి ఉండి వాటి ఇమ్మెచ్యూరిటీ అంటాం, అది చూసినప్పుడు డాక్టర్కు ఇతనికి ఏమన్నా రక్త సంబంధమైన క్యాన్సర్ ఉందేమో అని అనుమానించే పరిస్థితి కూడా కలగవచ్చు. కాబట్టి చిన్న పరీక్ష, తక్కువ డబ్బులు, ఎక్కువ ప్రాధాన్యత కలిగిన సమాచారం తెలుసుకోవడం.
1: ఇంకా తర్వాత ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ షుగర్కి సంబంధించినటువంటి అంటే డయాబెటీస్, మధుమేహానికి సంబంధించినటువంటి పరీక్షల గురించి తెలియజేస్తారు.
0: 4 పరీక్షలు ఉన్నాయి సార్, ఫాస్టింగ్ది ఒకటి, పోస్ట్ ప్రాండిల్ అనేది ఒకటి, జీటీటీ అనేది ఒకటి, HbA1c అనేది ఒకటి. అయితే ఈ 4 గురించి వివరంగా చెప్పాలంటే అదే చాలా టైం పడుతుంది. నేను చెప్పేది ఒక్కటి, ప్రజలకు చాలా మటుకు కొంచెం తెలియంది ఒక్కటి మాత్రం చెప్తాను. ఫాస్టింగ్ చేయించుకోవాలంటే కనీసం 8 గంటలు తినకుండా ఉండాల, 12 గంటలకు మించకుండా. అంటే ముందు రోజు రాత్రి 8 గంటలకు తిన్నాడనుకోండి. ఉదయం ఎప్పుడు చేయించుకోవాలి అంటే ఉదయం 6 నుంచి 8 లోపల లేదా 5 నుంచి 8 లోపల చేయించుకోవాలి. అంతేగాని నిన్న రాత్రి 7 గంటలకు తిని ఈ బుద్ధు 9 గంటలకు చేయించుకుంటారనుకోండి, అది కరెక్ట్ కాదు. నువ్వు ఫాస్టింగ్లోనే ఉన్నావు కానీ కరెక్ట్ కాదు. ఆ టైం గ్యాప్ అనేది 8 నుంచి 12 గంటలకు మించకూడదు అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, ఎందుకంటే ఇది చాలామందికి

0: ఇప్పుడు సమస్య ఏంటంటే డాక్టర్లకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం ఉండడం లేదు. నువ్వు ఒక రక్త పరీక్ష చేయించుకుంటే ఆ రక్త పరీక్ష రిజల్ట్ను నువ్వు సరిగ్గా అన్వయించాలంటే నువ్వు కరెక్ట్గా చేయించుకున్నప్పుడే అన్వయించుకుంటే కరెక్ట్ ఫలితం వస్తుంది. ఏదో రాసినాడు, ఏదో చేయించుకున్నాము, ఏదో రీడింగ్ చేసుకుంటే అది ఉపయోగపడదు. సో పోస్ట్ ప్రాండియల్ అంటే అర్థం ఏంటంటే, బాగా వినండి దయచేసి, మనం అన్నం దగ్గర కూర్చున్నాక ఇది కూడా టిఫిన్ తిన్నప్పుడు కంటే అన్నం తిన్న తర్వాత చేయించుకోవడం నా ఉద్దేశంలో మంచిది. ఎందుకంటే మనం టిఫిన్ తక్కువ తింటాం, అన్నం ఎక్కువ తింటాం. సో అప్పుడు నార్మల్ ఉంటే నార్మల్గా ఉన్నట్టు, అది ముఖ్యమైన పాయింట్. అది కూడా ఎట్లా చేయించుకోవాలి, ప్రజలు బాగా వినాలి శ్రోతలు, అన్నం తినడానికి కూర్చున్నప్పుడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు టైం నోట్ చేసుకోవాలి. ఉదాహరణకు 1:15 అయింది అనుకుందాం, ఎప్పుడు అన్నం తిన్నాక కాదు, అన్నము తినడంలో మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు, అప్పటి నుంచి కరెక్ట్గా 2 గంటలు అయినప్పుడు రక్తం తీసుకోవాలి పరీక్ష. నువ్వు 2 గంటలు కాకుండా 1.5 గంట, 1.75 గంట, 2.5 గంట తర్వాత చేయించుకుంటే ఆ వాల్యూస్ను మనం అన్వయించడంలో కరెక్ట్ ఉపయోగం ఉండదు. సో ఈ 2 గంటలు అనేది వెరీ ఇంపార్టెంట్. 2 గంటలు అనేది ఎవరు చెప్తారు, డాక్టర్ చెప్పలేడు, నువ్వు చెప్పాలి. నువ్వు ఎప్పుడు ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకున్నావో అప్పుడు టైం నోట్ చేసుకొని నువ్వు కరెక్ట్గా ఒక 1/2 గంట ముందు పోయి ల్యాబ్ దగ్గరికి కరెక్ట్గా 2 గంటలు అయ్యేటప్పుడు అప్పుడు పరీక్ష చేయమని అడగాలి.
1: బాగుందండి వీరమోహన్ గారు, మన ఆరోగ్య పరిరక్షణలో రక్తం గురించి, రక్త పరీక్షల గురించి చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు మీరు రక్త పరీక్షలు ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎం వీరమోహన్ రావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి మురళి.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకత్వంలో ఏటా జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుగుతుంది. తొలిసారిగా 2004 ఈ దినోత్సవం నిర్వహించారు. ఆస్ట్రియాకు చెందిన కార్ల్ లెండిస్టీనర్ 1868-1943 మధ్యకాలంలో రక్తంలోని ఏబిఓ అనే గ్రూపు ఉన్నట్లు 1901 కనిపెట్టారు. 1930-40 మధ్యకాలంలో మరొక శాస్త్రవేత్త ఈయనతో కలిసి ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ను గుర్తించారు. ఈ ప్రోటీన్ ఉన్న వారిని ఆర్హెచ్ పాజిటివ్ అని, లేని వారిని ఆర్హెచ్ నెగిటివ్ అని పేర్కొన్నారు. అతడిని ఆధునిక రక్త మార్పిడి మూల పురుషునిగా పరిగణిస్తారు. అతని జ్ఞాపకార్థం అతని పుట్టినరోజైన 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవం మొదలైన సమయాలలో రక్తం అత్యవసరమవుతుంది. దానిని తయారు చేయలేము, మార్కెట్లో వస్తువుల కొనలేము, 35 రోజులకు మించి నిల్వ చేయలేము. అందువల్ల ప్రాణాలను నిలిపేందుకు ఎవరైనా రక్తదానం చేయడమే మార్గం. రక్తదాతలు అందున స్వచ్ఛంద రక్తదాతలు కావాలి. రక్తదానంపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి, అవి తప్పు. రక్తదాతల నుండి ఒకసారి 1 యూనిట్ అంటే 350 మిల్లీలీటర్ల రక్తం మాత్రమే సేకరిస్తారు. ప్రతి 120 రోజులకు మన రక్త కణాలు మరణించి కొత్తవి పుట్టుకొస్తాయి. ఆరోగ్యవంతుడు 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసిన రక్తం తిరిగి 36 గంటల్లో భర్తీ అవుతుంది. ఎర్ర రక్త కణాలు 21 రోజుల్లో తిరిగి తయారవుతాయి. 18-60 సంవత్సరాలలోపు వయసు ఉండి 45 కిలోల పైన బరువున్న ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయవచ్చు.

0: చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు.
1: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
2: దీనికి ఇంత అందరు వచ్చింది?
1: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, నీ కోసం
4: అంటే తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
1: శుభం పలకండి. ఏంటిది
5: ఆర్బీఐ అంటుంది?
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఓబ్లేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
8: ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
7: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
8: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
7: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
9: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
10: బావా, ఏంట్రా నీ చేతిలో
11: ఈ సిగరెట్?
10: ఈ సిగరెట్టా? అరే బ్యాన్ చేశారా, ఎంత ప్రమాదం తెలుసా? అవునా?
12: ఈ సిగరెట్ లో ఆవిరితో కూడిన పొగ పీల్చడం ఆరోగ్యానికి అత్యంత హానికరం.
13: ఈ సిగరెట్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.
12: శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు లాంటివి ఎక్కువ అవుతాయి.
13: ఈ సిగరెట్ వాడకం చట్టరీత్యా నేరం.

0: అకా, అంట్లు తోమేకి నీళ్ళు లేవు. నీ కాడంటే ఒబ్బింద నీళ్ళయ్యే.
1: కొలాయి రాక వారమాయే, బోరు నీళ్లు అసలే లేకపాయే. 3 మైళ్ళ అవతల చెలమకు పోయి ఎండలో నీళ్ళెత్తుకురావాలంటే పానం పోతాంది. యానించి తెచ్చేది నీళ్లు.
2: నీరు ఉన్నప్పుడు వృధా చేసి కష్టాలు కొన్ని తెచ్చుకోకండి. కుళాయిలు బంద్ చేసి నీటి వృధాను అరికట్టండి.
3: కార్యక్రమంలో శ్రీమంజనాథ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ బృందం ఆలపించిన ఒక పాట వినండి. సంగీతం హంసలేఖ.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8 గంటలకు కావస్తుంది. కాసేపట్లో హిందీలో 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: the Times of India. The FIFA World Cup 2026 may be attracting over 5 million strong live audience, but match attendees from India to be only about 30,000, far less than previous edition in 2022. High average costs, travel hurdles, results in tepid interest from Indian travellers, writes the Financial Express. And finally, in a piece titled Fashion to Furnace, some luxe gold watches fail the test of time, the Economic Times writes, as yellow metal price hit record high, vintage pieces are being melted down as the gold content value outstrip their resale worth. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with French President Emmanuel Macron and jointly inaugurate Bharat Innovates event in Nice today. Indian Space Research Organization developing long-life moon landers capable of surviving up to 200 days, says ISRO Chairman B. Narayanan. IMD says conditions are favourable for further advance of southwest monsoon into Karnataka, Telangana, Andhra Pradesh, Odisha and South Chhattisgarh during next 2 to 3 days. US President Donald Trump claims deal to end war with Iran will be signed today and Strait of Hormuz will be open to all immediately afterwards. India beat Afghanistan by 7 wickets in rain-affected first one-day international cricket at Dharamshala. And in ICC Women's T20 World Cup, India to begin their campaign against arch-rivals Pakistan in Birmingham this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, యునిడో ప్రతినిధుల పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. దేశంలోనే అతి సమగ్రమైన క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి అవతరించింది. గడచిన మే 14 ఇక్కడి నాట్కో క్యాన్సర్ సెంటర్లో 18 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పెట్ స్కాన్ యంత్రాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రపంచం యుద్ద వాతావరణంలో ఉన్నా మన దేశ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉన్నారని అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 140 కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు చేపట్టామన్న పెమ్మసాని, తెలంగాణలో కేవలం ఒక్క క్యాన్సర్ ఆసుపత్రి మాత్రమే ఉందని గుర్తు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రపంచంలో సంభవిస్తున్న మరణాలలో 17% క్యాన్సర్ వల్ల సంభవిస్తున్న నేపథ్యంలో ఆసియాలోనే అతిపెద్ద క్యాన్సర్ థెరపీ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందకరమని, రాష్ట్రంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించామని తెలిపారు. గుంటూరు నగరం పట్టాభిపురంలో గల రైతు బజార్ను 6 కోట్ల రూపాయలతో ఆధునీకరించి 100 దుకాణాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 15 శంకుస్థాపన చేశారు. ఆధునిక వాణిజ్య కేంద్రంగా రూపొందుతున్న ఈ రైతు బజార్ రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానం చేస్తూ మధ్యవర్తులు లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంతో ఉపయోగపడనుందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరులోని రైల్ మహల్లో మే 23 రోజుగార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ ఆన్లైన్లో అభ్యర్థులనుద్దేశించి ప్రసంగించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ, ప్రధాని నేరుగా ఈ నియామకాల ప్రక్రియలో పాల్గొనటం ఎంతో విశేషమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి భారతీయుడు బాధ్యతతో అడుగులు వేస్తే మన దేశం ఉన్నతంగా ఎదగడానికి ఎంతో కాలం పట్టదని అన్నారు. 2016 నుంచి 2025 వరకు పోస్టల్ శాఖ ఆదాయం కేవలం 200 కోట్లు ఉంటే ప్రస్తుతం దానిని 2000 కోట్లకు తీసుకువచ్చామని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థకు యునిడో జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును గుంటూరు నగరానికి ప్రకటించింది. జూన్ 1వ తేదీన విజయవాడలో జరిగిన సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ప్రాజెక్టు వర్క్షాప్లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ ఈ అంతర్జాతీయ అవార్డును కేంద్ర స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్ చేతుల మీదుగా అందుకున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ యునిడో ప్రతినిధి బృందం 2వ తేదీన గుంటూరులో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ది, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా

0: చేపట్టేందుకు ఈ ఆటోల వినియోగం, వాటి ద్వారా చెత్త సేకరణ, శుభ్రత కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ హిత సాంకేతికతలకు ప్రాధాన్యతస్తూ రిజర్వాయర్ల వద్ద ఈ ఆటోలకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన విధానాన్ని కమిషనర్ వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ నెల 3వ తారీఖున గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, హార్ట్ఫుల్నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫర్ గ్రీన్ ఫ్యూచర్ పేరుతో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నగరంలోని సీతారామయ్య ఉన్నత పాఠశాల నుంచి గుజ్జనగుండ్ల వరకు జరిగిన ఈ ర్యాలీని ప్రారంభించిన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ, పర్యావరణ హిత రవాణా విధానాలను అవలంబించడం, స్థిరమైన జీవన విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం 3 ప్రాంతాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమృద్ధి కేంద్రాలలో ఒకటి గుంటూరు జిల్లా నారాకోడూరులో ఏర్పాటైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 6న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, సమృద్ధి కేంద్రాలు గ్రామీణాభివృద్ధికి నూతన వేదికలుగా మారి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి అనేక రంగాల్లో గ్రామ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరుస్తాయని చెప్పారు. ముఖ్యంగా హెల్త్, ఏటీఎం, పోస్టల్ సేవలు వంటివి ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పటివరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: అభిరుచి మేల్కొరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట, సంగీతం బప్పిలహరి. కోరినవారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. వనపర్తు నుంచి రాము, కను, అన్న, వెంకట్, సౌందర్య, ప్రేమణి, స్వప్న, రేణుక, కళ్యాణి వారి కుటుంబ సభ్యులు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: అభిరుచుల తర్వాత అనంత శ్రీరామ్ గీతం, విద్యాసాగర్ సంగీతం, మధు బాలకృష్ణన్ పాడిన పాట వినండి. ఆకాశమంత చిత్రం నుంచి కోరిన వారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, కిషోర్, హరిప్రియ, వేద, జోగ నర్సయ్య, లక్ష్మి, శ్రీ అద్వైత్ వారి కుటుంబ సభ్యులు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, పెరక కొమ్మరయ్య, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, ధారా ఈశ్వర్, లక్ష్మయ్య, యాదయ్య.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: వింటున్నారు కార్యక్రమంలో తర్వాత ఇళయరాజా స్వరకల్పనలో క్షత్రియ పుత్రుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

ఎస్ జానకి ఆలపించిన గీతం. కోరినవారు కర్నూలు మద్దూరు నగర్ నుంచి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమామహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్. కర్నూలు చితారి వీధి నుంచి రాముడు, సావిత్రి, విజయరూప, లోకేష్, వెంకటేష్, మహేష్, ఎల్లేష్, విజయలక్ష్మి, పార్వతి, తిమ్మప్ప, గౌతమి, మీనాక్షి, కౌశిక్, ఉదయ్, లుకిత, చేతన్, నవ్య, ఇషనాథ్ వారి కుటుంబ సభ్యులు. కర్నూలు చిదంబరరావు వీధి నుంచి గోవిందరాజులు, సుభాషిణి, అభిలాష్, పెరమళ, నాగలక్ష్మి, తులసి.

0: గాలి వస్తుంది, లేదు దీనివల్ల ఏం కాదు పాటకి.
1: మాట వినకుంది ఎందుకే, రైట్?
0: మర్చిపోతానన్నారే.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: తర్వాత వెంకీ చిత్రం కోసం పుష్పవనం కుప్పస్వామి ఆలాప్ కల్పన ఆలపించిన గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. కోరుతున్నవారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి పాషా భూమిర్ బేగం, అబ్దుల్ మన్నన్, సారీ సైమా, ఇంకా కొత్తకోట నుంచి సందా జానకమ్మ, కురుమూర్తి, పవన్ రాయ, శ్రీచరణ్ రాయ వారి కుటుంబ సభ్యులు, కోడుమూరు నుంచి రాము, కళ్యాణ్, వెంకీ, సృజన వారి కుటుంబ సభ్యులు.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்.
3: తర్వాత కేజే యజ్దాస్ ఆలపించిన గీతం బప్పిలహరి సంగీతం. చిత్రం రౌడిగారి పెళ్ళాం. కోరినవారు రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగోలు గోపాల్, మహేశ్వరి, విఘ్నేష్ వారి కుటుంబ సభ్యులు, కర్నూలు రాంబొట్ల దేవాలయం దగ్గర నుంచి విజయలక్ష్మి, శ్రీకాంత్, గోవర్ధన్, పవన్ కుమార్, షణ్ముఖప్రియ, మౌనశ్రీ.

అభిరుచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సాహిత్యం దాసం గోపాలకృష్ణ, సంగీతం రమేష్ నాయుడు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం చిల్లర కొట్టు చిట్టమ్మ చిత్రం నుంచి. కోరినవారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్.

0: తల కి స్నానం నా తల కి స్నానం చేస్తూ ఉంటే అమ్మ చేస్తూ ఉంటే
1: అవ్వాడు
0: ఓడ ఎక్కి చూస్తూ ఉంటాడు తల కి స్నానం చేస్తూ ఉంటే ఓడ ఎక్కి చూస్తూ ఉంటాడు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచిలో తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందమాల పెంచిన గీతం, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా. చిత్రం గీతాంజలి కోరుతున్న వారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి. శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్, ఉమ్మే సల్మా, లుగ్నా అహిల్, షహాన్, ముజామిల్, గోరా మిత్ర బృందం.

తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుందేస్తాం దిగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం రాణీరా మరణ మరణ మరణం నింకేస్తాం పొగల పగల గరణం మా పిలుపే ఢమరుకం

పిడుబులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింకేస్తాం భుగల భగల గరళం. మా విరుపేట మరుగం, మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊపలు కత్తుల వంతెన, మా దెప్పకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం. జగట జగట జగటం చేసేస్తాం, జగట జగట జగటం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం.

కార్యక్రమం తర్వాత సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి, బద్రీనాథ్ చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్, సునిధి చౌహాన్ బృందం పాడిన పాట. కోరినవారు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి నుంచి ఆర్ తిమ్మనాయుడు, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. కర్నూలు ఎన్ఆర్పేట నుంచి ఆదేశ్, సువర్ణ, షణ్ముఖ, మంజునాథ, చంద్రశేఖరయ్య, భాగ్యమ్మ వారి కుటుంబ సభ్యులు. నందికొట్ల నుంచి ముబానా బేగం, రజితా బేగం, షాహదా, ఖాదర్ బాషా, శేషావళి వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత కాలభైరవ ఆలపించిన గీతం RRR చిత్రం కోసం సంగీత నిర్వహణ MM కిరవాణి కోరినవారు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం రాజోలి నుంచి జయన్న బోరెల్లి సంధ్యాశ్రీనిధి దేవాంశ్ వారి కుటుంబ సభ్యులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఇంద్రమ్మ కాలనీ నుండి దేశామి ప్రవీణ్ నవీన్ రాహుల్ డేవిడ్ సందీప్ ప్రదీప్ దేవరాజు వెంకటరాముడు వెంకటస్వామి ఆనందమ్మ నాగమ్మ మేరమ్మ చంద్రకళ మునమ్మ ఎస్తేరి కీర్తన చిన్నారి కళ్యాణి మహిమ సరోజమ్మ

పిరిపోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా.

కార్యక్రమంలో చివరిగా ఇళయరాజా సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వినండి. సంగీతం ఇళయరాజా, చిత్రం ధర్మక్షేత్రం. కోరినవారు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. పాండ్యం నుంచి రాజు, రవి, తేజ, సులోచన, రాధిక, రోజా, రవళి, ప్రవీణ్, వెంకటేష్.

మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా బావా బావమరిది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన వేటూరి సుందరరామమూర్తి గీతం, రాజ్కోటి సంగీతం

తర్వాత కేవి మహాదేవన్ స్వర నిర్వహణలో నారీ నారీ నడుమ మురారి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం.

మీరు విన్న ఆ పాట సిరివెన్నెల గీతం, రమేష్ నాయుడు స్వర నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పి శైలజ ఆలపించింది. చిత్రం స్వయం కృషి. మీరు వింటున్నారు 102.4 మెగాహెడ్స్పై కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి చిత్రాంజలి కార్యక్రమంలో. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన గీతం, సంగీతం కెవి మహదేవన్, చిత్రం జానకి రాముడు.

తర్వాత కూలీ నంబర్ 1 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఇళయరాజా సంగీతం.

కార్యక్రమంలో చివరిగా సత్యం స్వరకల్పనలో తలంబ్రాలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసిసిలో బృందం

ఇంతవరకు మీరు చిత్రాంజలి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కాసేపట్లో వార్తావాహిని 10 గంటల 15 నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ముందుగా వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందజేశారు. లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ పరాశర్, లెఫ్టినెంట్ కల్నల్ నితీష్ భారతి శుక్ల, మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్, ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్, రమేశ్వర్ దుర్గా దేశ్ముఖ్లకు శౌర్యచక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరతలు ఉన్నప్పటికీ భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత భారత్ దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవటానికి, కలిసి పనిచేయటానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా దేశ యువతకు సరైన వాతావరణాన్ని కల్పించడం వంటివి ప్రాధాన్యత కలిగి ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నేపథ్యంలో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా బుధవారం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండటం వల్లనే వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతోందని చెప్పారు. గత పుష్కర్ కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు. 2014 నుండి 2026 వరకు సాగిన ఎన్డీఏ ప్రస్థానాన్ని భారత్ తన పూర్తి సామర్థ్యంతో అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రయాణంగా చెప్పవచ్చన్నారు. ప్రభుత్వ పారదర్శక పాలన, ప్రజారంజక కార్యక్రమాల కారణంగా ఎన్డీఏ కూటమి ప్రజా విశ్వాసాన్ని పొందుతోందని ప్రధాని పేర్కొంటూ,
2: देश ने देखा कि जब नियत, नीति और निर्णय तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की.
1: రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాల బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. భారత నౌకాదళం కోసం 20 అధునాతన సామర్థ్యాల ప్రపంచ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ 449 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై బుధవారం సంతకం చేసింది. భారత్ స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి, తయారీ బియూవై విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ జీఎన్ఎస్ఎస్ జామర్ వ్యవస్థలు ప్రత్యర్థి దేశాల ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థల పనితీరును దెబ్బతీయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉపగ్రహ సంకేతాల స్వీకరణ, ట్రాకింగ్ ప్రక్రియలకు అంతరాయం కలిగించడంతో పాటు తప్పుడు సంకేతాల ప్రసారం, మోసపూరిత జామింగ్ చర్యలను కూడా ఇవి నిర్వహించగలవని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో

0: సోమవారం జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా కిందపడి భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు.
1: My personal request to all our employees who are working here, don't be panic. We are with you. We are announcing 25 lakh crore rupees for each family. Not only regular employees, even the outsource employees, insurance, PF, gratuity, everything other than this 25 lakhs they will get. We decided to free education to all their family members. One family will get one permanent job, even who are working outsources, that family also will get one permanent job. In all other, whatever, by giving all assistance, we are going to give it.
0: దేశవ్యాప్తంగా జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBGRAMJEE పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,700 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికైన ప్రధానమంత్రిలో నిరంతరాయంగా 4,399 రోజుల పాటు సేవలందించిన నరేంద్ర మోదీ, పూర్వ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన 4,398 రోజుల రికార్డును అధిగమించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ బుధవారం ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రిని అభినందిస్తూ 7 అంశాలతో కూడిన తీర్మానాన్ని మంత్రిమండలి ఆమోదించినట్లు తెలియజేశారు. అదేవిధంగా అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కోటేశ్వర్ రోడ్డు నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్ల మేర దీనిని నిర్మించనున్నామని తెలిపారు.
2: నిర్వాచిత్ ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్ దేశ్ కి నిరంతర సేవా కర్నే కా రికార్డ్ స్థాపిత్ కియా హై. ఇస్ ప్రస్తావ్ మే మాన్య ప్రధానమంత్రి జీ కే నిర్వాచిత్ ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్ దేశ్ కి నిరంతర సేవా కా జో ఐతిహాసిక అవసర్ హై ఇస్కే విషయ మే చర్చా హుయీ. సంకల్ప్ లియే గయే आज 10 जून 2026 का दिन भारतीय लोकतंत्र की यात्रा में एक ऐतिहासिक और प्रेरणादायी पड़ाव के रूप में अंकित हुआ है.
0: ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్షా సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచాలని జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగాను అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్లు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్షా సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 2 కీలక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2 కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో భాగంగా 1,299 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ భవన సముదాయం CGGPOAను, 1,234 కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యోగులకు నివాస భవన సముదాయం GPRAను నిర్మించనున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఈ ప్రాజెక్టులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, దాదాపు 2,500 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గానీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా ఆమోదం చేశారు. 1 ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, 2వది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఇవి 2 కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: ఢిల్లీలో బుధవారం జరిగిన ది వీక్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ 2026లో

కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సదస్సును ఉద్దేశించి జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ, జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 భారత విద్యారంగంలో అత్యంత పరివర్తనాత్మక సంస్కరణలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. ఎన్ఈపి అమలుతో విద్యార్థులు ముందుగా నిర్దేశించిన విద్యా మార్గాలకు మాత్రమే పరిమితం కాకుండా తమ ఆసక్తులు ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించే అవకాశాన్ని పొందారని తెలియజేశారు. విద్యార్థులు ప్రస్తుతం బయోటెక్నాలజీ నుంచి సాహిత్యం వరకు అభివృద్ధి చెందుతున్న నూతన మార్గాల్లో తమ అభిరుచికి అనుగుణంగా విద్యను అభ్యసించే స్వేచ్ఛను పొందుతున్నారని చెప్పారు.

0: విద్యార్థులు ప్రస్తుతం బయోటెక్నాలజీ నుంచి సాహిత్యం వరకు అభివృద్ధి చెందుతున్న నూతన మార్గాల్లో తమ అభిరుచికి అనుగుణంగా విద్యను అభ్యసించే స్వేచ్ఛను పొందుతున్నారని చెప్పారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శుక్రా శనివారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ సమావేశ స్వాగతోపన్యాసంలో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, శాంతికి సహకారానికి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత దశాబ్ద కాలంలో ఈ రంగం సగటున ఏటా సుమారు 4.5% వృద్ధిని నమోదు చేస్తుందని, దేశంలో ఆహార ఉత్పత్తి దాదాపు 376 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని వ్యాఖ్యానిస్తూ,
1: ఛోటే కిసానోకి బెహతర్ ఆజీవికాకి లియే మహిళాకి భాగీదారీ ఓర్ ఖేతీ మే బఢే ఇస్కే లియే खाद्य सुरक्षा सुनिश्चित करने में ब्रिक्स देशों की बहुत महत्वपूर्ण भूमिका है, क्योंकि आधी आबादी तो यहीं रहती है दुनिया की और 43% से ज्यादा उत्पादन यहाँ होता है. तो आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया, अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है.
0: తెలంగాణలోని హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ గురువారం నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కోల్ గ్యాసిఫికేషన్ వికసిత భారత్, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న విస్తారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. దేశంలో గత 12 ఏళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై తిరుపతిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశం సాధించిన ప్రగతి, అభివృద్ధి, విజయాలను ప్రతిబింబించే ప్రభుత్వ ప్రచురణలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులు పూర్తి చేసి చరిత్ర నెలకొల్పారని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
2: Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving the Prime Minister of India. This is the record in itself, because there were days other than Congress, nobody can rule this country with a stable government. This government, it has not only given the political stability from policy paralysis to a dynamic decisive government, whether it is a risky decision or not, but in the interest of the country, he is always decisive.
0: జమ్మూ కాశ్మీర్లో జరగనున్న అమర్నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపై ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఏపీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో అత్యంత పటిష్టమైన బహుళస్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా తదితర అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుల నమోదు, వసతి, వైద్య సేవలకు తగిన ఏర్పాట్లు చేయాలని అమిత్ షా సూచించారు. భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పెంచేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎగుమతిదారుల సంప్రదింపుల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ డీజీఎఫ్టీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ యూనిట్లకు సూచించారు. ఈ మిషన్ ప్రధానంగా వాణిజ్య, ఆర్థిక సహాయం, అంతర్జాతీయ మార్కెట్లో ఎదురయ్యే లాజిస్టిక్స్ అనుమతులు, మార్కెట్ లభ్యత మొదలగు అడ్డంకులను అధిగమించడానికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు పేరిట ఒక ప్రచార కార్యక్రమం ప్రారంభమైందని, ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని

ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర గీతాలు వింటారు. ముందుగా వినండి, మాగతీర చిత్రం నుంచి దీపు గీతామాధురి పాడిన పాట, గీత రచన ఎంఎం కీరవాణి.

తర్వాత వినండి. నువ్వు నేను చిత్రం నుంచి ఎస్పి చరణ్, ఉషా ఇంకా బృందం పాడిన పాట, గీత రచన కులశేఖర్.

కార్యక్రమంలో చివరిగా వినండి, పవిత్ర బంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయం వింటారు.
1: ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ వరల్డ్ బ్లడ్ డోనార్ డే అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవసరాలకు అనుగుణంగా రక్తదాతలను ప్రోత్సహించి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండేటట్టు చూసుకొని ప్రాణాలను కాపాడటం. ఇంకా రక్తదానంపై ఉన్న అనేక అపోహలను తొలగించి రక్తదానం రక్తదాతల ప్రాముఖ్యతను వివరించడం. మరిన్ని విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఎయిమ్స్ మంగళగిరి అదనపు ఆచార్యులు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్ చైతన్య కుమార్ గారు.
2: నమస్కారం
1: డాక్టర్ గారు. రక్తదానం ప్రాముఖ్యత గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
2: తప్పకుండా సార్. రక్తదానం అనేది అన్ని దానాల కన్నా చాలా ఉత్తమమైనది. ఎందుకంటే చాలా మందికి ఈ కాలంలో స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది, యాక్సిడెంట్లు అనేది జరుగుతున్నాయి, క్యాన్సర్ మొదలగు రకరకాల జబ్బులు వస్తున్నాయి అన్నమాట. ఇటువంటి జబ్బులు ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రక్తం అనేది మోస్ట్లీ ఎక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ 60 సంవత్సరాలలో 2 లేదా 3 యూనిట్లు బ్లడ్ ఏదో ఒక రకమైన రక్తాన్ని ఎక్కించుకునే స్థితిలో ఉన్నామన్నమాట. అటువంటి సిచ్యువేషన్లో అందరికీ కూడా రక్తం అనేది కావాల్సి వస్తుంది. దానికి అందరూ కూడా రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉందండి.
1: అయితే డాక్టర్ గారు, ఒక వ్యక్తి రక్తదానం చేయడం వల్ల సమాజానికి మరియు ప్రాణాపాయంలో ఉన్నవారికి ఎలాంటి సహాయం అందుతుంది?
2: ప్రాణాపాయంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏ టైంలో వస్తారో మనం చెప్పలేమండి. కొన్నిసార్లు ఏమంటే రోడ్డు పైన వెళ్తుంటారు, 2-వీలర్లో బైక్లో కానీ స్కూటీలో కానీ పడిపోయి నేరుగా యాక్సిడెంట్తో వస్తుంటారు. సో అటువంటి సమయంలో రక్త నిల్వలు ఉండాల్సిన రక్త నిధుల్లో రక్తం లేదనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది, అంటే ఇబ్బందులు ప్రాణాపాయ స్థితిలో ఉంటారన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్లో రక్తదానం స్వచ్ఛందంగా ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళ రక్తాన్ని మనం వాళ్ళకు అందరికీ కూడా ఉపయోగిస్తామన్నమాట. సో ఆ పొజిషన్లో ఎవరుంటారో, ఆ స్థితిలో ఎవరుంటారో అనేది చెప్పలేము, ఎవరైనా ఉండొచ్చు. బట్ అట్లాంటి వాళ్ళను రక్షించడానికి స్వచ్ఛందంగా డొనేట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప పని చేస్తున్నారని చెప్పాలి.
1: అయితే ఇప్పుడు సాధారణంగా రక్తదానం చేయడానికి అందరూ సిద్ధంగా, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అవసరానికి అనుగుణంగా ఇప్పుడు రక్తదానం కావాలి అని అడిగితే చాలామంది ముందుకు వస్తారు. కానీ రక్తదానం చేయడానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు కానీ నిబంధనలు కానీ అవి శ్రోతలకు తెలియజేస్తారా?
2: తప్పకుండా సార్. ప్రస్తుతానికి మన పాపులేషన్ అంటే మన 100 మంది తీసుకున్నామంటే 100 మందిలో ఒక్కరు రక్తం డొనేట్ చేసినా అందరికీ కూడా అది సరిపోతుంది, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కాకపోతే మనము ఈవెన్ ఆ స్టేజ్ను దాటాము, ఇప్పుడు ఇంకా 2% దగ్గరకు వెళ్తున్నాం అన్నమాట. కానీ అందరూ రావడానికి రెడీగా ఉన్నా కూడా స్వచ్ఛందంగా అందరూ ఫిట్ అవ్వకపోవచ్చు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే రక్తం తీసుకునే వాళ్లకు కొన్ని లక్షణాలు ఇవన్నీ కూడా డాక్టర్లు చెక్ చేస్తూ ఉంటారు. మొదటిది తీసుకున్నాము అంటే ఫస్ట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, వాళ్లే ఆరోగ్యంగా లేరు అనుకున్నారు అనుకోండి, మనం వాళ్ళ దగ్గరే తీసుకోం. నెక్స్ట్ బరువు కానీ హిమోగ్లోబిన్ కానీ మరియు చాలా రకాల పరీక్షలు చేస్తుంటాం. స్పెసిఫిక్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాం, గుండెకి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, లీవర్, కిడ్నీ, కాలేయం, కిడ్నీ, వీటన్నిటికీ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే. సో ఇటువంటివన్నీ అడుగుతూ జ్వరం ఇట్లాంటివి ఉందా, కొన్ని లిమిటెడ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ రక్త పరీక్షలు చేసి అన్నీ బాగుంటేనే మనం తీసుకుంటాం. సో ఇటువంటి వాటిలో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే బరువు ఇట్లాంటివి తీసుకున్నామైతే మినిమం 45 కేజీల కంటే బరువు ఎక్కువ ఉండేవాళ్ళు 350 ml రక్తం డొనేట్ చేయొచ్చు. 55 కేజీల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 450 ml రక్తం డొనేట్ చేయొచ్చు. అఫెర్సిస్ ప్లేట్లెట్స్ అనేసి వింటూ ఉంటాం, అవి డొనేట్ చేయాలంటే 50 kg 60 kg కంటే ఎక్కువ ఉంటే డొనేట్ చేయొచ్చు అనమాట. 50 అయితే సింగిల్ ప్రోడక్ట్ అంటాం, 60 అయితే డబుల్ ప్రోడక్ట్ అనేసి చెప్తూ ఉంటాం. వయసు విషయానికి వస్తే మేజర్లు డొనేట్ చేయొచ్చు. యాక్చువల్లీ దీనికి వాళ్ళు తీసుకునే కొలమానం ఏమిటి అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్ టు 65 ఇయర్స్ వరకు డొనేట్ చేయొచ్చు. ప్లేట్లెట్స్, ఈ అఫెర్సిస్ ప్లేట్లెట్స్ ఇట్లాంటివి ఇవ్వాలి అంటే 60 వరకే ఇవ్వచ్చు.

0: అనమాట అండి, 60 సంవత్సరాల వరకు.
1: అయితే ఇప్పుడు సాధారణంగా రక్తదానంకి వచ్చే వాళ్ళకి అనారోగ్య సమస్యలు కొంతమంది ఉంటుంటున్నాయి ఈ మధ్యకాలంలో. సాధారణంగా అందరికీ బీపీ, షుగర్ ఇవన్నీ వాటితో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది అవుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నవారు కానీ, లేదంటే ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ, లేదంటే మందులు వాడుతున్న వాళ్ళు కానీ రక్తదానం చేయవచ్చు అంటారా?
0: ఇందులో కూడా మనకు రెండు ప్రామాణికమైన బుక్స్ ఉన్నాయండి. ఒకటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అంటాము, ఇంకొకటి నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కమిటీ యొక్క గైడ్ లైన్స్ ఉన్నాయి. సో వాటి ప్రకారం ఏమంటే, కొంతమంది రక్తం ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అనుకోండి, సో వాళ్ళు మందులు నోటి ద్వారా తీసుకుంటూ, ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ అంటాం, అవి వాడుతూ షుగర్ కంట్రోల్లో ఉంది అంటే, లాస్ట్ నెల రోజుల్లో ఏం మందులేం మార్చకుండా వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉంది అంటే ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు ఇన్సులిన్ వాడుతున్నట్లయినా, షుగర్ లెవెల్ కంట్రోల్లో లేకపోయినా, ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతిన్నట్టుంటే షుగర్ వల్ల, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు డొనేట్ చేయకూడదు. అలాగే బీపీ కూడా అనమాట, బీపీ ఇట్లాంటివి కంట్రోల్లో ఉంది, మాత్రలు వాడుకుంటూ కంట్రోల్లో ఉన్నా వాళ్ళు ఇవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ అటువంటి వాళ్ళు రెగ్యులర్గా ఇస్తుంటే వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది. ఒకవేళ కంట్రోల్లో లేదు, లేదా డ్యామేజ్ జరుగుతుంది ఆర్గాన్స్ అన్నిటికీ, అంటే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమనం. ఇదే విధంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు చాలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఇటువంటివి వచ్చినట్లయితే, వాళ్లకు టీబీ ఫుల్ క్యూర్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాల వరకు ఇవ్వకూడదు. టైఫాయిడ్ ఎక్స్పోజ్ అయింటే 1 ఇయర్ వరకు ఇవ్వకూడదు. చికున్గున్యా, మలేరియా ఇట్లాంటి వాటికి 3 నెలలు, కొన్ని ప్రాంతాల్లో 3 సంవత్సరాల వరకు కూడా ఇవ్వకూడదు అనమాట. మందుల విషయానికి వస్తే, మామూలు మందులు వాడుతున్నట్లయితే, అంటే బలానికి మందులు తీసుకునేవి, లేదా నొప్పులకు అప్పుడప్పుడు ఒక మాత్ర వాడుకుంటూనే వాళ్ళు, లిపిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఇట్లాంటివి, దాన్ని తగ్గించుకోవాలనేసి మందులు వాడుకునే వాళ్ళు ఇవ్వచ్చు. మిగిలిన మందులైతే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదిస్తే రక్తనిధి కేంద్రంలో వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు దేనికి ఎన్ని రోజులు వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు అనేసి.
1: అయితే డాక్టర్ గారు, ఇక్కడ ఏంటంటే సాధారణంగా కొంతమంది ఏంటంటే అవసరానికో లేదంటే తెలిసో తెలియకో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సరే వాళ్ళకి రక్తదానం చేయాలనే ఒక మోటోతో వచ్చేసి, నేను ఇవి చెప్తే నా దగ్గర నుంచి తీసుకోరేమన్న దీంతో వాళ్ళు ఆ విషయాలను దాచిపెట్టేసి రక్తాన్ని దానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి అలా కలెక్ట్ చేసిన రక్తాన్ని మనం ప్రిజర్వ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు?
0: మనం ఏమంటే, యాక్చువల్లీ ఇది కంప్లీట్గా ఒక రక్తదాతకు డాక్టర్కి మధ్యలో జరుగుతూ ఉంటుంది అనమాట. యూజువల్గా ఏమంటే, ప్రతి రక్తదాతకు ఒక కౌన్సిలర్ అనేసి ఉంటారు, వారు కాన్ఫిడెన్షియల్గా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. మోస్ట్లీ వాళ్లకు మనం కాన్ఫిడెన్షియల్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పేందుకు అవకాశం ఇస్తూ ఉంటాం అనమాట. సో అది అక్కడ అబద్ధం చెప్పారు అంటే మనము ఏం చేయలేము, మనం ఇంకొన్ని పరీక్షలు చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి, హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి, మలేరియా, సిఫిలిస్, ఈ 5 జబ్బులకు అన్ని బ్లడ్ బ్యాంక్స్ అంటే రక్తనిధి కేంద్రాలు చెక్ చేస్తూ ఉంటాయి. బట్ ఇవి కాకుండా వేరే ఏదైనా జబ్బులు ఉన్నాయంటే మనం అది కనుక్కోలేము అనమాట. సో ఈ జబ్బుల వరకు మనం స్క్రీన్ చేసుకోవచ్చు, మనం ఇటువంటివి వేరే వాళ్లకు సోకకుండా కాపాడుకోవచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే, అందరికీ మీరు డాక్టర్ దగ్గర ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు, మీకు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు అక్కడ. మీరు 1-on-1 కూడా మీరు మాట్లాడుకోవచ్చు డాక్టర్ గారితో. ఒకవేళ మీరు అండర్ ప్రెషర్, పీర్ ప్రెషర్, వేరే మిగిలిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, క్యాంపుల్లో డొనేట్ చేస్తున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు సపరేట్గా డాక్టర్ కానీ బ్లడ్ బ్యాంకు ఒక మెసేజ్ చెప్పచ్చు, కాన్ఫిడెన్షియల్ యూనిట్ ఎక్స్క్లూషన్. ఒకవేళ మీకు ఏమన్నా పచ్చబొట్టు ఇట్లాంటివి పడిపించుకున్నారు, మీరు అందరి ముందర చెప్పడం మీకు కష్టమైంది, నేను ఇంజెక్షన్ చేసుకున్నాను, ఆర్ సమ్ హై రిస్క్ ఏదన్నా బిహేవియర్ ఉంది, సో అట్లాంటప్పుడు మనం చెప్పగలిగాము అంటే రక్తనిధి కేంద్రంలో ఆ యూనిట్ను సపరేట్గా ఉంచుతారు, వేరే దేనికన్నా యూస్ చేస్తారు, పేషెంట్లకు ఇవ్వరు. ఈ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే పేషెంట్లు మనకు బాగుండాలి, రక్తం ఇచ్చే వాళ్ళు బాగుండాలి, మనం రెండు చూసుకోవాల్సి వస్తుంది.
1: అంటే రక్తదానం ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా వారి ఆరోగ్య అనారోగ్య అన్ని విషయాలని డాక్టర్ గారికి తెలియజేసి సంప్రదించి రక్తాన్ని దానం చేసినట్టయితే అందరికీ బాగుంటుంది.
0: అవును సార్, అది దాతలకు మంచిది ఆరోగ్యానికి, అండ్ ఎవరైతే పేషెంట్లు బ్లడ్ తీసుకుంటున్నారో వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది,
1: ఉపయోగించుకున్న వారికి కూడా మంచిది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్తూ అన్నారు ఈ పచ్చబొట్టు వేయించుకున్న వారు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంటున్నారు, అలాగే ఒకప్పటితో పోలిస్తే సర్జరీలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి అనేక కారణాల వల్ల. సో ఇప్పుడు ఇలా ఈ సర్జరీ కానీ పచ్చబొట్టు వేయించుకున్న వాళ్ళు రక్తదానం చేయొచ్చా, లేదంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల రక్తాన్ని దానం చేయొచ్చు, ఆ విషయాన్ని తెలియజేయండి.
0: పచ్చబొట్లు పొడిపించుకునే వాళ్ళు కానీ లేకపోతే ఆపరేషన్లు చేసుకునే వాళ్ళు కూడా రక్తం ఇవ్వచ్చండి. కాకపోతే కొన్ని క్రైటీరియా ఉన్నాయన్నమాట. అంటే ఇది ఎందుకు ఉంచారు అంటే పచ్చబొట్టు

0: పొడిపించుకోవడం అనేది ఒక రకంగా నీడిల్స్ కంటిన్యూస్గా గుచ్చుకోవడం లాగా అవుతుందన్నమాట. సో సురక్షితం కానీ నీడిల్స్ వాడడం వల్ల హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి వంటి జబ్బులు వస్తాయన్నమాట. సో అవన్నీ బయటపడడానికి కొన్ని నెలల టైం పడుతుంది. సో దీన్ని ఉపయోగించుకునేసి మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, పచ్చబొట్టు పొడిపించుకున్న వాళ్ళైతే ఒక సంవత్సరం వరకు డొనేట్ చేయొద్దండి, 1 ఇయర్ తర్వాత ఏం ప్రాబ్లం లేదు అంటే అప్పుడు డొనేట్ చేయండి అని చెప్తారు. ఇదే విధంగా ఆపరేషన్లు కూడా అండి, మేజర్ సర్జరీస్, మైనర్ సర్జరీస్ అనేసి ఉంటుంది. మేజర్ సర్జరీ అంటే ఆపరేషన్లలో ఎప్పుడైతే వాళ్ళకి బ్లడ్ అవసరం పడుతుందో, లేదంటే మత్తు నోటి ద్వారా కానీ స్పైనల్ అనస్థిషియా అనేసి అంటారు, జనరల్ అనస్థిషియా అండ్ స్పైనల్ అనస్థిషియా, ఇటువంటివి తీసుకునేటప్పుడు హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిన వాటిని మేజర్ సర్జరీ అంటారు. ఇటువంటివి చేసుకున్న వాళ్ళు 1 ఇయర్ వరకు డొనేట్ చేయకూడదు అంటారు. మైనర్ సర్జరీ చేసుకున్న వాళ్ళైతే 6 మంత్స్ వరకు డొనేట్ చేయకూడదు అనేసి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ల యాక్ట్లో ఉంటుంది. చిన్న చిన్నవి అయితే కొన్నిసార్లు ఇంకొంచెం వదిలేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పంటికి సంబంధించి స్కేలింగ్ ఇటువంటివి చేసుకున్నట్లయితే 2 రోజుల తర్వాత తీసుకోవచ్చు. డెంటల్ ఎక్స్ట్రాక్షన్ అనే దానికి పళ్ళు పీకించుకోవడం ఇటువంటి వాటికి కూడా 6 నెలల నుంచి, కొన్ని చోట్ల ఏమంటే 1 నెల వరకు ఇవ్వకూడదు అంటారు అన్నమాట. బట్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్లో 6 నెలలు అనేసి ఉంది. ఇటువంటివి మనం చెప్పగలగాలన్నమాట డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డొనేట్ చేయాలనుకునేటప్పుడు.
1: డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మనకి రక్తదానం చేయడానికి అర్హతలు, నిబంధనలు చాలా కూలంకుషంగా తెలియజేశారు. అయితే ఇప్పుడు చాలామంది వరకు చాలా రకాల అపోహలు అవి ఉంటాయి. ఎలా అంటే, రక్తదానం చేస్తే నీరసం వస్తుందని, లేదని అనుకుంటే ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం?
0: రక్తదానం చేస్తే నీరసం అనేది అట్లేం ఉండదండి. నేను కూడా పోయిన సంవత్సరం అయితే 3 టైమ్స్ డొనేట్ చేశాను, కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. నాకు ఇప్పటివరకు డొనేట్ చేసిన తర్వాత లీవ్ కూడా తీసుకుని యాజ్ యూజువల్ మా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. నీరసం ఎవరికి వస్తుంది అనేసి కూడా నేను చెప్పగలుగుతా. అంటే రోజు మనం ఎంతైతే పని చేస్తూ ఉంటామో ఆ వర్క్ మనం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. ఎవరైతే రోజు చేసే వర్క్ కంటే ఎక్కువ ట్రై చేయాలనేసి చూస్తారో వాళ్లకు కొంచెం కళ్ళు తిరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి సైకలాజికల్గా కూడా ఆ భయం అనేది ఉంటుందండి. కొంతమంది రక్తదాతలను చూస్తుంటాను, పక్కనుండే రక్తదాత డొనేట్ చేసే బ్లడ్ను చూసి తనకి ఇంకా గుచ్చకపోయినా కళ్ళు తిరిగేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అటువంటివి మనం ఏం చేయలేము. బట్ యూజువల్గా అయితే బ్లడ్ డొనేషన్ అనేది సేఫ్ ప్రొసీజర్ అన్నమాట, దానివల్ల మీకు ఎవరికి కూడా ఎటువంటి ఆపద కలగదు.
1: అయితే ఇప్పుడు ఈ రక్తదానం చేయటం వలన దాతకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఒకటి. రెండోది, మళ్ళీ ఇప్పుడు ఈ రక్తాన్ని మన బాడీలో రీజనరేట్ చేయడానికి మనకి సుమారు ఎంత సమయం పడుతుంది, ఆ విషయాన్ని తెలియజేస్తారు.
0: షూర్ సార్. రక్తదానం చేయడం అనేది మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే పేషెంట్లను రక్షించాలనేసి మనం మాట్లాడుకున్నాం. ఒక్క మనిషి రక్తదానం చేస్తే అందాజుగా 1-3 లేదా 4 ప్రాణాలు మనం ఈజీగా కాపాడినట్లు అవుతుందండి. ఎందుకంటే ఒక మనిషి డొనేట్ చేసే బ్లడ్ని మనం రెడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మా, దాంట్లో మళ్ళీ క్రయోప్రెసిపిరేట్, క్రయోపూర్ ప్లాస్మా అనేసి 4 కాపాడిన వాళ్ళం అవుతాం. సో సైకలాజికల్గా ఆ హ్యాపీనెస్ అనేది మనకు ఉంటుంది. ఇది కాకుండా ఫిజికల్గా కూడా రక్తదాతలకు చాలా మంచిది. ఏమి అంటే, వాళ్ళు రక్తదానం డొనేట్ చేసేందుకు వచ్చినప్పుడు వాళ్ళను ఒక డాక్టర్ గారు చెక్ చేస్తారు. సో ఏదైనా జబ్బులు ఇటువంటివి ఉన్నట్లయితే ముందుగా తెలుసుకోగలుగుతారు. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, వేరే ఏదైనా కంప్లైంట్స్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం అక్కడ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా హెల్త్కి రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్లకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్లకు ఎస్పెషల్లీ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్స్ ఇటువంటివి 3 రెట్లు వరకు తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందండి రెగ్యులర్గా డొనేట్ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు డొనేట్ చేసేవాళ్ళకి అంత ఎఫెక్ట్ చెప్పలేదు. ఇది కాకుండా ఐరన్ అనేది రక్తంలో తగ్గితే, అనీమియా ఎట్లయితే వస్తుందో, ఐరన్ ఎక్కువైతే కూడా కొన్ని రకాల జబ్బులు ఇటువంటివి వచ్చే ఛాన్స్ ఉంది. సో లేడీస్కైనా జెంట్స్కైనా షుగర్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ అనేసి చెప్తారు, ఐరన్ లెవెల్ ఎక్కువ ఉంది అంటే. అదేవిధంగా క్యాన్సర్లు కొంచెం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. మూడోది ఏమంటే హార్ట్ అటాక్ ఇటువంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు ఐరన్ వల్ల, రక్తం యొక్క సాంద్రత పెరగడం వల్ల. రెగ్యులర్గా డొనేట్ చేయడం వల్ల ఐరన్ లెవెల్స్ తగ్గుతుంది, వీటి వల్ల క్యాన్సర్లు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అదేవిధంగా షుగర్ వచ్చేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. మూడోది ఏమంటే రక్తం డొనేట్ చేయడం వల్ల రక్తం కొంచెం పలచబడుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే హార్ట్ అటాక్ ఇటువంటివి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుందండి. ఇవన్నీ కాకుండా రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తుంటే స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా ఎండార్ఫిన్స్ అనేసి హార్మోన్స్ మన బాడీలోనే ఉత్పత్తి అవుతాయి. ఇది ఒక ఫీల్ గుడ్ హార్మోన్ అనమాట. అది కూడా మనకు లైఫ్కి చాలా మంచిది అనమాట అండి. ఒకసారి మనం డొనేట్ చేసాము అంటే ఇది వితిన్ 24-48 అవర్స్లో మన బ్లడ్ వాల్యూమ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే నీళ్ళు ఇవన్నీ బాగా తీసుకుంటూ ఉంటాం. ప్లేట్లెట్స్ ఇటువంటివి నార్మల్ అయ్యేందుకు ఇంకొక 1-2 డేస్లో నార్మల్ అయిపోతుంది. ఓవరాల్ మళ్ళీ రెడ్ సెల్స్ కొత్త

0: కొత్తది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేందుకు 1 మంత్ నుంచి 2 మంత్స్ టైం తీసుకుంటుందండి. ఇది కూడా యాక్చువల్లీ మన శరీరానికి మంచిది. ఎందుకు అంటే ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి మన బాడీలో క్యాలరీస్ అనేది కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్, ఫ్యాట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొత్త కణాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి, కొత్తగా బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. ఇది క్లుప్తంగా రక్తదాతలకు కలిగే ప్రయోజనాలు. మీకు అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ రక్తకోశ్ యాప్ని కానీ వెబ్సైట్లో కానీ సంప్రదించగలరు, చూడగలరు. ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నినాదం ఏంటి అంటే, ఏ డ్రాప్ ఆఫ్ హ్యూమానిటీ డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్స్. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మానవత్వాన్ని చాటుకోండి. ఇప్పుడు అందరికీ కూడా ఈ రక్తకోశ్ అనేసి యాప్ వచ్చేసింది. మీకు ఎప్పుడన్నా బ్లడ్ కావాలంటే జస్ట్ ఆ యాప్లో ఓపెన్ చేసి చూసారు అంటే ఓ పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, మీకు ఏది ఎక్కడ కావాలనేసి దగ్గరలో ఉండేది ఎక్కడుందనేసి చూపించగలుగుతుంది. సో మీ దగ్గర ఉండే బ్లడ్ సెంటర్లో మీకు మీ సంబంధించిన గ్రూప్ లేదు అనేసి మీరు గమనించగలిగితే మీరు వెంటనే ఆ టైంలో స్వచ్ఛందంగా వెళ్ళి డొనేట్ చేయండి అనేసి నా కోరిక అండి.
1: డాక్టర్ గారు, అయితే ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా స్టూడియోస్కి విచ్చేసి రక్తదానం యొక్క ప్రాముఖ్యత, అలాగే వాటిపైన ఉన్న అపోహలు, వాస్తవాలు, ఈ విషయాలన్నీ మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా సిరిసిరి మువ్వ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం.

అల్లరి బావ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు సాహిత్య విమర్శలో
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఐరోపా పర్యటనలో ఆయన ఫ్రాన్స్తో పాటు స్లోవేకియాలోనూ పర్యటించనున్నారు. G7కు సంబంధించిన సదస్సుల్లో ప్రధాని పాల్గొంటారు. చంద్రునిపై అడుగుపెట్టే ఉపగ్రహాల ల్యాండర్ల జీవితకాలాన్ని 200 రోజులకు పెంచే సాంకేతికతను అభివృద్ది చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. కొత్త వ్యవస్థలతో చంద్రునిపై రాత్రి వేళ్లలోనూ ల్యాండర్ నుంచి డేటా సేకరణ సాధ్యమవుతుందని తెలిపారు. 2040 నాటికి అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టేషన్లో భారతీయ వ్యోమగామి అడుగుపెట్టగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణురాలు, మహిళల ఆరోగ్య సంరక్షణ హక్కుల పరిరక్షకురాలైన డేమ్ పర్వీన్ కుమార్కు బ్రిటన్లో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వైద్య విద్య, ఆరోగ్య రంగానికి చేసిన సేవలకు గాను బ్రిటన్లో అత్యంత ప్రతిష్టాత్మక రాజ్య పురస్కారాల్లో ఒకటైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ను నిన్న జరిగిన కింగ్ చార్లెస్ III అధికారిక పుట్టినరోజు వేడుకల్లో ఆమెకు ప్రదానం చేశారు. జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై నివేదిక సమర్పించేందుకు జూలై 31వ తేదీ చివరి తేదీ కాగా, ట్రిబ్యునల్ విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1 నుంచి వచ్చే ఏడాది జూలై 31 వరకు గడువును పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ నిన్న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్కు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో బ్యారేజ్ గేట్లను ఎత్తి సుమారు 2000 నుంచి 3000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షపాతం పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను బట్టి నీటి విడుదల పరిమాణంలో మార్పులు ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణానది ఎగువ, దిగువ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీతీర ప్రాంతాల్లో సంచరించేవారు, మత్స్యకారులు, ఇసుక రీచుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సఫలం కావాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. చల్లపల్లి పీఏసీఎస్ ఆవరణలో రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ఏడాది యూరియా సరఫరాలో అవనిగడ్డ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రైతులు, అధికారుల సమన్వయంతో మరోసారి అదే స్థాయి గుర్తింపు సాధించాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు యాప్ ద్వారా యూరియా పొంది సహకరించాలని కోరారు. యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని రాష్ట ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐఎస్ అధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలోని అంకన్న చెరువు వద్ద యోగాంధ్ర థిమాటిక్ యోగా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అంకన్న చెరువు గట్టుపైన 1/2 కిలోమీటర్ మేర సుమారు 1000 మంది ఉపాధి హామీ వేతనదారులు యోగాసనాలు వేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయ్ అల్కందా. సో ఎస్, స్టూడియోలో సమయం 11:05 అండ్ ఎస్, మిమ్మల్ని అందించడానికి నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పాను కదా. లాస్ట్ మినిట్ లో లాగా మన లిజనర్స్ అందరూ కూడా చాలా మంది పాపం లాస్ట్ వరకు మెసేజెస్ పంపిస్తున్నారు అని చెప్పి జస్ట్ 11 ముందు పంపించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ నేమ్స్ కూడా చదివి టెటబే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా దమోజీ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఇదునూరి లక్ష్మయ్య జంగమ్మ, సో గొల్నేపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్, నన్ను మర్చిపోతే ఎలాగా అంటుంది తేజశ్రీ, మర్చిపోలేదు. సో తేజశ్రీ డౌట్ ఏంటంటే అసలు బ్లడ్ ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది అని చెప్పి. బ్లడ్ ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది అంటే, సో బ్లడ్లో హిమోగ్లోబిన్, ఇందాక మాట్లాడుకున్నాం కదా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అని చెప్పి, ఆ హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది. అండ్ బ్లడ్ మెయిన్ దేనికి అంటే ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. సో ఆక్సిజన్ క్యారీ చేసినప్పుడు ఆ ఐరన్ ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు ఆ కెమికల్ స్ట్రక్చర్ ఆ రెడ్ కలర్లో రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అందుకని చెప్పి. సో ఆక్సిజన్ ఆర్ మంచిగా మీరు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ అప్పుడు బ్లడ్ తీసుకుంటారు కదా, బ్లడ్ శాంపిల్ రెడ్ కలర్లో ఉంది అంటే చక్కగా హెల్దీగా ఉన్నట్టు, అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా ఉంది అని అర్థం. సో లేదు పేల్గా ఉంది అంటే, అండ్ చాలామంది సార్లు డాక్టర్స్ కూడా చెక్ చేసినప్పుడు కంటి దగ్గర చూస్తారు కదా, అండ్ అలానే ఈ గోళ్ల దగ్గర, సో అట్లా ప్రెస్ చేసి వదిలేస్తే పింకిష్ కలర్లో వస్తే మనకి ఎనీమియా లేదు అంటే రక్తం బాగా ఉంది, మనం హెల్దీగా ఉన్నట్టు. అట్లా కాకుండా వైటిష్ కలర్లో పేల్గా ఉంటే ఏంటి ఎనిమిక్గా ఉన్నావు బలహీనంగా అని అంటారు డాక్టర్స్. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఇది. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవాళ అయితే ఈ టాపిక్ గురించి అందరూ బాగా అర్థం చేసుకున్నారు అని నాకు అర్థమైంది, బికాజ్ మీరు అడుగుతున్న ఈ డౌట్స్ అండ్ అలానే పెడుతున్న మెసేజెస్ బట్టి. సో గుర్తుంది కదా మరి ఈ ఇయర్ థీమ్ వన్ డ్రాప్ ఆఫ్ హ్యూమానిటీ, కొంచెం మానవత్వం అది ఎన్నో ప్రాణాలని కాపాడచ్చు. అండ్ ఈ పాజిటివ్ వైబ్స్ తో దిస్ ఈజ్ యువర్ రాజీ అల్గందా సైనింగ్ ఆఫ్ బై సైనర్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

జెంటిల్మెన్ చిత్రానికి సురేష్ పీటర్, జీవి ప్రకాష్ కుమార్ ఆలపించిన పాట విన్నారు. రాజశ్రీ గీతానికి ఎర్ రెహమాన్ సంగీతం. చూడేలా సమయం చూస్తే 11:14 దాటి 9 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు. సినిమా కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేనెవరో తెలిసింది కదా, నేను మీ చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో మనం సినిమా ముందు, తెర ముందు చూసే దృశ్యాల కంటే తెర వెనక ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాల గురించి, అంటే లైక్ షూటింగ్స్ గురించి, ఇలాంటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజున డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి కొన్ని విషయాలు ముచ్చట్లు మాట్లాడుకుందాం.

ఆనంద్ చిత్రానికి హరిహరన్ చిత్రాలు పిలిచిన పాట తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు.

సినిమా కబుర్లు వింటున్నారు. సినిమా కబుర్ల కార్యక్రమంలోని డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకుందామని చెప్పేశాను కదా. తెర వెనుక ఉండి నటుల భావోద్యోగాలకు తమ గాత్రంతో ప్రాణం పోస్తారు మన డబ్బింగ్ ఆర్టిస్టులు. అప్పటి రోజుల్లో ఎక్కువ మంది నటీనటులు తామే డబ్బింగ్ చెప్పుకునేవారంట. ఇక అలనాటి సినిమాలకు కథానాయకులకు ఎక్కువగా దుర్గా

గారు డబ్బింగ్ చెప్పేవారట. ఇక హీరోయిన్స్కు తమ గాత్రాన్ని దానం చేయటంలో ఎక్కువగా దుర్గా గారు రాధికకు, సుహాసినికి, విజయశాంతికి బాగా ఎక్కువగా డబ్బింగ్ అనేది చెప్పారు. ఇక నటి సరిదా గారు, సింగర్ శైలజ గారు, రోజారమణి నటి కూడా ఆమె, వీరు కూడా చాలా మందికి డబ్బింగ్ చెప్పడం జరిగింది. డబ్బింగ్ చెప్పడం మహా చాలా ఈజీలే అనుకుంటాం, కానీ చాలా కష్టం అండి. రియలీ అక్కడ స్క్రీన్ మీద లిప్ సింక్ అయ్యేటట్లు డైలాగ్ చెప్పాలి, ఎమోషనల్తో. బాధ అయితే బాధపడుతూ చెప్పాలి, కాస్త సరదాగా ఉంటే సరదాగా చెప్పాలి, కొంచెం కామెడీ ఉంటే కామెడీగా కూడా చెప్పాలి కదా. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే గట్టిగా అరవాల్సి వస్తుందట. ఇక ప్రస్తుత రోజుల్లో అయితే సవితారెడ్డి, సౌమ్య శర్మ, శ్రీనివాసమూర్తి, రవిశంకర్, సింగర్ సునీత, చిన్నమయ శ్రీపాద మొదలగు వారు హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్తున్నారు. మరికొన్ని చెట్లు మాట్లాడదాం, అందుకంటే ముందు మన శివశంకర్ వరప్రసాద్ చేసినే వీఎంసీసీ స్టూడియో మంత్రి ఆలపించిన పాట వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు. విత్ యువరాజీ చిన్నబాబు.

స్టూడియోలో సమయం చూస్తే 11 గంటల 28 నిమిషాలు దాటి 28 సెకండ్లు. మీరంతా చేంజెస్ వింటున్నారు వివిధ భారతి ఫోన్ 1.3 MHz పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం కదా. శ్రీనివాసమూర్తి గారు తెలుగు తమిళ సినిమాల్లో హీరోలకు డబ్బింగ్ చెప్పడంతో దిట్ట. ఆ డబ్బింగ్ కాదండో, కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సూర్య, విక్రమ్, అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాలకు వీరు గాత్రాన్ని అందించారు. వీరితో పాటు రవిశంకర్ గారు, వీరు ముఖ్యంగా కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకుండా వీరు సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇక బాహుబలిలో కాలికేడు పాత్రకు, రజనీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోలకు పలు చిత్రాల్లో అద్భుతమైన డబ్బింగ్ చెప్పారు మన రవిశంకర్ గారు. ప్రముఖ సింగర్ సునీత గారైతే అందాల రాక్షసి, గోదావరి లాంటి క్లాసిక్ సినిమాల్లో హీరోయిన్లకు అద్భుతమైన డబ్బింగ్ చెప్పారు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు బాయ్స్ చిత్రం నుంచి ఈ పాట.

కోహ్లి మారు చిత్రం నుంచి చక్రీ కౌస్తలి ఆల్పించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. చిన్మయి, శ్రీపాద, సమంత, భూమిక వంటి నటులకు చాలా బాగా డబ్బింగ్ చెప్పారు మీరు కదా. ఇక సౌమ్య శర్మ విషయానికి వస్తే అనుష్క, కాజల్ అగర్వాల్, నయనతార, శృతి హాసన్ వంటి స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. ఇక చెప్పుకోదగ్గ డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితారెడ్డి గారు, తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. ఇక త్రిష, భూమిక, సిమ్రాన్ వంటి స్టార్ హీరోయిన్లకు గాత్రదానం చేశారు. చెప్పినటువంటి డబ్బింగ్, అప్పుడప్పుడు చెప్పేటువంటి డబ్బింగ్ అక్కడక్కడ కట్ చేసి అంతేనా, ఇంకేం కావాలి, వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ, ఇలాంటి డైలాగ్స్, రింగ్ టోన్స్ కూడా పెట్టుకునే సందర్భాలు లేకపోలేదు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కిరాక్ పార్టీ చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

జీతాలు పెంచిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 11:55 దాటి 20 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. డబ్బింగ్ ఆర్టిస్టుకు ముఖ్యంగా భాషపై పట్టు ఉండాలండి. నటుల డైలాగ్ డెలివరీ, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, మాండలికం, భావోద్వేగాలు, భాష ఈ క్యారెక్టర్కు తగినట్టుగా పలికేలా అన్ని విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. కార్యక్రమంలో ఎప్పుడైతే పుష్పాట వచ్చేటప్పటి నుంచి లక్ష్మీదాస శంకరబాబు ఆలపించిన పాట విందాం. వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు.

మిగనూరు నియోజకవర్గంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. కుండపోత వానకు మండలంలోని వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కడివేళ్ల సమీపంలోని కప్పలవాగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చేరడంతో వాగు పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కప్పలవాగు వరద నీరు రోడ్డుపైకి భారీగా చేరడంతో పత్తికొండ ఎమ్మిగనూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మరోపక్క గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి అగ్రహారం గ్రామాల వద్ద వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల కృష్ణానదీ పరివాహక ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్కు నీటి ప్రవాహం పెరగడంతో బ్యారేజ్ గేట్లనెత్తి సుమారు 2000 నుంచి 3000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశామని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను బట్టి నీటి విడుదల ప్రమాణంలో మార్పులుండే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కృష్ణానది ఎగువ దిగువ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీర ప్రాంతాల్లో సంచరించేవారు, మత్స్యకారులు, ఇసుక రీచ్ల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సఫలం కావాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. చల్లపల్లి పీఏసీఎస్ ఆవరణలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ఏడాది యూరియా సరఫరాలో అవనిగడ్డ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, రైతులు అధికారుల సమన్వయంతో మరోసారి అదే స్థాయి గుర్తింపు సాధించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు యాప్ ద్వారా యూరియా పొందాలన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఐరోపా పర్యటనలో ప్రధాని ఫ్రాన్స్తో పాటు స్లోవేకియాలో పర్యటించనున్నారు. G7 సంబంధించిన సదస్సుల్లో ప్రధాని పాల్గొంటారు. నేటి నుంచి 16వ తేదీ వరకు సోలో యోగా ప్రదర్శన, ప్రాణాయామ గ్రూప్ యోగా ప్రదర్శన విభాగ పోటీలను అనంతపురం ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నామని డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. 15వ తేదీ సోమవారం 19 నుండి 35 సంవత్సరాలు వారికి, 35 సంవత్సరాలు పైబడిన వారికి సోలో యోగా ప్రదర్శన, ప్రాణాయామం, సింక్రనైజ్డ్ యోగా ప్రదర్శన పోటీలు జరుగుతాయన్నారు. 16వ తేదీన యోగా క్విజ్, యోగా స్లోగన్, యోగా ఎస్సే రైటింగ్, యోగా సాంగ్, యోగా షార్ట్ ఫిల్మ్, యోగా ఫోటోగ్రఫీ విభాగాలలో అన్ని వయసుల వారికి పోటీ నిర్వహిస్తామని తెలిపారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో స్కాట్లాండ్ బోణి కొట్టింది. తమ తొలి మ్యాచ్లో హైతీపై 1-0తో స్కాట్లాండ్ విజయం సాధించింది. దీంతో 36 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్కాట్లాండ్ ప్రపంచకప్లో విజయాన్ని నమోదు చేసింది. చివరిసారిగా 1990 సంవత్సరంలో స్వీడన్పై 2-1తో స్కాట్లాండ్ విజయం సాధించింది. మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్లో రసవత్రపూర్కు రంగం సిద్దమైంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ను ఈరోజు పాకిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ బంగ్లాదేశ్తో తలపడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: శ్రీల సమయం చూస్తే 12:07 దాటి 53 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలిసిన కార్యక్రమం వింటున్నారు విత్తిరాజ్ చిన్నబాబు. ఈ రోజున జూన్ 14, మరి జూన్ 8కి 1936 మొట్టమొదటిసారిగా శ్రోతలు విన్నటువంటి ఆ సిగ్నేచర్ ట్యూన్ జూన్ 8కి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మన రేడియోకి సంబంధించిన కొన్ని తెలియని అంశాల గురించి మాట్లాడుకుందాం. ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ మన శ్రోతలందరికీ తెలుసు కదా. మరి అసలు విషయం ఏమిటంటే జూన్ 8, 1936 మొట్టమొదటిసారిగా శ్రోతలు ఈ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ని విన్నారండి. దీనిని స్వరపరిచింది ఎవరు అంటే చెకోస్లోవేకియాకు చెందిన కళాకారుడు, రేడియో ఉద్యోగి అయిన వాల్టన్ కాఫ్మాన్. మరి దీనిని శివరంజని రాగంలో స్వరపరిచారట. ఈ విషయం మీకు తెలుసా? మరి చాలా అద్భుతంగా ఉంది కదా. అప్పుడెప్పుడో 90 సంవత్సరాల క్రితం చేసిన ఆ ట్యూన్ ఇప్పటికీ మనం వింటున్నాం. మరికొన్ని ముచ్చట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు స్వర్ణకమల చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన పాట వింటుండేవాడండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీకు తెలుసా? వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంటగదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: Bharti FM 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మస

0: అలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: మీకు తెలుసా వింటున్నారు వీత్యవరాజీ చిన్నబాబు. మీకు తెలుసా కార్యక్రమంలో మన రేడియోకు సంబంధించిన విషయాలు, అంశాలు తెలియనివి కొన్నిటిని తెలుసుకుంటున్నాం. ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ని వయలిన్ మీద అద్భుతంగా వాయించిన వారు ప్రముఖ హిందుస్థానీ విద్వాంసులు శ్రీ విజి జోగ్ గారు. 1936 జూన్ 8 నుంచి ఆల్ ఇండియా రేడియో అనే పేరు వాడకంలోకి వచ్చింది. అంతకుముందు దీనిని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసుగా వ్యవహరించేవారు. ఈ ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అందులోనే పనిచేస్తున్నటువంటి ఒక అధికారి ఈ వయోలన్ ఫిల్టన్ వీరి పేరు. ఈ పేరు చాలా పెద్దగా ఉందని భావించారు. మొట్టమొదటి అధికారి వీరేనండి. ఇక ఆకర్షణీయమైన, అందంగా ఉండే ఒక పేరు కావాలని ఆలోచించారు. అప్పుడే వారికి తట్టింది ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియోగా మార్చేశారు. మరికొన్ని ముచ్చట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు పోస్ట్ మ్యాన్చెస్టర్ నుంచి ఉదిత్ నారాయణ చిత్రాలు పెంచిన పాట వింటుండండి. వివిధ భారతి FM 101.3 మీకు తెలిసి వింటున్నారు వీత్యవరాజ్ చిన్నబాబు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: BFM 101.3
1: மில்ல மில்ல மேரி செல்லு தார நீ பிரேமலா.
2: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
3: అంతఃపురంలో అందాల చిలక,
4: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
2: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా.
5: ఆకాశవాణి కర్నూల్ కేంద్రం, మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. సమయం 12:30 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ముందుగా తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలో

వ్యక్తం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు బర్మింగ్హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ తో తలపడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్ తో కలిసి ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం కింద జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం భారత్ లో వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పనుంది. దీనిలో 120కి పైగా భారతీయ స్టార్టప్లు, ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. అనంతరం మోదీ మక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని, అలాగే స్వస్థ భారత్ విజన్ను ముందుకు తీసుకెళ్లాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులకు నగదురహిత ఆరోగ్య రక్షణ అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశారని మంత్రి చెప్పారు. జన ఔషధి కేంద్రాలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చాయని, తద్వారా ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులను తగ్గించడంలో సహాయపడ్డాయని గడ్కరీ పేర్కొన్నారు. భారత్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాల్లో కొన్నింటికి నాయకత్వం వహిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఏ కుటుంబానికైనా వైద్య అత్యవసర పరిస్థితి అనేది ఆర్థిక సంక్షోభంగా మారకూడదనే మానవతా దృక్పథం నుండే ఈ మార్పు ఉద్భవించిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల సన్నాహాల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబెల్ట్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్లో అత్యధిక వీక్షకులను నమోదు చేయడం ద్వారా సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం భారత్కు గర్వ కారణమని, సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే సాధనంగా యోగాకు పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక్కరోజు వేడుకకే పరిమితం చేయకుండా ప్రజలంతా తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. సమగ్ర ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రకృతితో సామరస్యాన్ని పెంపొందించడంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ అన్నారు. తజకిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శాశ్వతమైన విలువలను యోగా ప్రతిబింబిస్తుందన్నారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తజకిస్తాన్ విదేశాంగ మంత్రి సిరోజుద్దీన్తో కీర్తివర్దన్ సింగ్ చర్చించారు. వచ్చే నెలలో కోల్కతాలో జరిగే ప్రారంభ షాంఘై సహకార సంఘం సాంస్కృతిక చర్చల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా తజకిస్తాన్ను కీర్తివర్దన్ సింగ్ ఆహ్వానించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక బంధాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఒకరికి రెండవసారి జీవితాన్ని ప్రసాదించడానికి రక్తదానం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి అని నడ్డా పేర్కొన్నారు. రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి చెప్పారు.
సురక్షితమైన

0: రక్తం రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి అలాగే ప్రాణాలు కాపాడడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద ప్రతిఫలం ఆశించని రక్తదాతలకు కృతజ్ఞతలు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలంతా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ కోరారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ముందుకొచ్చి రక్తదానం చేసి అమూల్యమైన ప్రాణాలను కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technology, cyber security, tourism and people-to-people contact.
0: ఇరాన్తో యుద్దాన్ని ముగించే ఒప్పందంపై ఈరోజు సంతకాలు జరుగుతాయని, ఆ వెను వెంటనే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సంతకాల ప్రణాళికలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ త్రోసిపుచ్చింది. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేస్తూనే ఆదివారంపైనే ట్రంప్ పట్టుబడ్డం పట్ల వారు విమర్శలు గుప్పించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ మైదానంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు బలమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేల్స్ వేదికలుగా జరుగుతోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెల 5వ తేదీన లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని ఆ శాఖ తెలిపింది. ఈరోజు తూర్పు రాజస్థాన్లో అక్కడక్కడా గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఈరోజు మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులుండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మరొక తెలియని విషయాలు మన రేడియో గురించి కొన్ని బడ్జెట్లు మనం మాట్లాడుకుంటున్నాం తెలుసుకుంటున్నాం. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ నుంచి ఆల్ ఇండియా రేడియోగా మారిన విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే 1935 మైసూర్లో సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఎంఈ గోపాలస్వామి గారు తన సొంత ఇంటిలోనే ఒక చిన్న ప్రైవేట్ రేడియో స్టేషన్ని ప్రారంభించి దానికి ఆకాశవాణి అని పెట్టుకున్నారట. ఇదే అది అలా ఉండగా 1938 కలకత్తా రేడియో స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రముఖ కవి నోబెల్ ప్రైజ్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక కవిత్వంలో రాశారు. అందులో ఆల్ ఇండియా రేడియో పేరును బదులుగా ఆకాశవాణి అని ప్రస్తావించారట. మరి ఈ విషయం తెలుసా? మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు జనతా గ్యారేజ్ చిత్రం నుంచి ఒక పాట.

0: నేను పక్క లోకల్.
1: ఎప్పుడైతే కలకత్తా ఆల్ రేడియో స్టేషన్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రముఖ రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రముఖ కవి వీరు, నోబెల్ ప్రైజ్ గ్రహీత అనమాట, ఆకాశవాణిని ఎప్పుడైతే ప్రస్తావించారో ఈ పేరు బాగుందని అందరి దృష్టికి వచ్చిందని చెప్పాను కదా, దాని ఫలితంగానే 1956లో మన పార్లమెంటులో ఆకాశవాణి అనే పేరును సమాంతరంగా వాడాలని నిర్ణయించుకున్నారట. ఇది 1957 నుంచి అమలులోకి వచ్చిందండి. ఆ తర్వాత వచ్చిన ప్రసార భారతి చట్టాలకు అనుగుణంగా 2023 మే నుంచి ఆల్ ఇండియా రేడియో పేరుకు బదులుగా ఆ పేరును పూర్తిగా నిలిపివేసి ఆకాశవాణి అని మాత్రమే వ్యవహరిస్తున్నారు. శ్రోతలు ఈ విషయాన్ని గమనించే ఉంటారన్నమాట కదా. ఉదయాన్నే మనకు ప్రసారమయ్యే ఆంగ్ల వార్తల్లో దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో అనే బదులు దిస్ ఈజ్ ఆకాశవాణి అని న్యూస్ రీడర్స్ అంటుంటారు కదా, అందుకని ఆకాశవాణి అనే పేరు అప్పటి నుంచే మనకు ప్రారంభమైంది 2023 మే నుంచి అన్నమాట. మరి ఇప్పుడైతే చింతకాయల రవి చిత్రం నుంచి విజయప్రకాష్ హాన్స్ కల్పించిన పాట విందాం. వింటున్నే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు.

ఏప్రిల్లో సమయం చేస్తే 12:53 దాటి 9 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. మీకు తెలుసా వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. రేడియో గురించి మనకు తెలియని విషయాలు కొన్నింటిని మనం తెలుసుకుంటున్నా మీకు తెలుసా కార్యక్రమంలో. జూన్ 16, 1938 మద్రాసులో రేడియో స్టేషన్ ప్రారంభం కావడంతో తెలుగు రేడియో ప్రసారాలు మొదలయ్యాయండి. రేడియోలో తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత ప్రముఖ భాషావేత్త గిడుగు రామ్మూర్తి గారికే దక్కుతుందన్న విషయం మరి మీకు తెలుసా? కార్యక్రమంలో చివరికి టక్కర దొంగ వచ్చేటట్టుగా శ్రీ బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న అనిపించిన పాట వింటుండీ వివిధ భారత్ ఎఫ్ఎం 101.3.

0: ഹലോ, വിവിധ ഭാരതി FM 101.3.
1: വീണ വേണുവൈന സരിഗമവിന്നാവ.
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. గత శనివారం అదృశ్యమైన కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ఈ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. కాకినాడ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. హోంమంత్రి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ కేసులో అధికారులు

సమన్వయంతో పనిచేస్తున్నారని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని హోంమంత్రి తెలిపారు. మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతోంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు ఈరోజు ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 గేట్లను అడుగుమేర ఎత్తి 2900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బందర్ కాలువ, రైవస్ కాలువలకు 211 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణానదికి 3-4 రోజులు వరద ప్రవాహం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు ఖరీఫ్ సీజన్కు సంబంధించి కృష్ణా డెల్టాకు 1 జూలై నుంచి నీరందించే అవకాశం ఉందని చెప్పారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం వల్ల మండలంలోని వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కడివేళ సమీపంలోని కప్పలవాగు పొంగిపొర్లి ప్రమాదకరంగా ఉంది. కప్పలవాగు వరద నీరు రోడ్లపైకి రావడంతో పత్తికొండ, ఎమ్మిగనూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మరోపక్క గోనెగంట్ల మండలంలోని గంజహళ్లి, అగ్రహారం గ్రామాల వద్ద వంకలు పొంగిపొర్లుతుండటంతో రహదారి కిలువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదోని పట్టణంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఈ తెల్లవారుజాము వరకు కురిసినటువంటి భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణం గుండా వెళుతున్న 167వ జాతీయ రహదారిపై మోకాలి లోతు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యుద్దరంగంలో పైచేయి సాధించినట్లు ఇరాన్ ప్రకటించుకుంది. అమెరికాకు చెందిన క్షిపణి గుర్తింపు రాడార్ వ్యవస్థలపై తాము జరిపిన దాడుల తాలూకు ఉపగ్రహ చిత్రాలను ఇరాన్ అధికారికంగా విడుదల చేసింది. కువైట్, బహ్రెయిన్లలో మోహరించిన 2 అత్యంత కీలకమైన అమెరికా రాడార్ వ్యవస్థలు ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనట్లు ఇరాన్ పేర్కొంది. ఫుట్బాల్ ప్రపంచకప్లో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్లో హైతీపై 1-0 గోల్స్ తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించింది. దీంతో 36 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్కాట్లాండ్ ప్రపంచకప్లో విజయాన్ని నమోదు చేసింది. చివరిసారిగా 1990లో స్వీడన్పై 2-1 గోల్స్ తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించింది. మరో మ్యాచ్లో ఆస్ట్రేలియా తుర్కీయేపై 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్స్లో ఒకటైన బ్రెజిల్ గత ప్రపంచకప్లో సంచలన ప్రదర్శనతో సెమీస్కు చేరిన ఆఫ్రికా జట్టు అయిన మొరాకోతో ఆడిన మ్యాచ్ని డ్రాగా ముగించుకోవాల్సి వచ్చింది. ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్విట్జర్లాండ్, ఖతర్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్తో డ్రాగా ముగిసింది. మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ పోరులో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. హర్మన్ప్రీత్ సేన ఈరోజు గ్రూప్ 1 మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మ్యాచ్లో నెదర్లాండ్స్ బంగ్లాదేశ్తో తలపడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

స్టూడియోలో సమయం చూస్తే 1 గంట 4 నిమిషాలు దాటి 4 సెకండ్లు. ధీరా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధీరా కార్యక్రమంలో ఈరోజు జూన్ 14 కావున ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నదండి. అదేనండి, ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లోనూ ప్రజలకు రక్తం విలువను తెలపాలనే ఉద్దేశంతో ఈ రోజును ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఈ డే స్పెషల్ గురించి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు స్నేహం అంటే ఇదేరా చిత్రానికి హరిహరన్ సుజాత ఆలపించిన పాట వింటుండేవ్వండి. వివిధ భారతీయ FM 91.3 ధీర వింటున్నారు. విత్యరాజు చిన్నబాబు.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ధీరా కార్యక్రమంలోని ప్రపంచ రక్తదాతల దినోత్సవం గురించి కొన్ని బడ్జెట్ లో మాట్లాడుకుంటున్నాం. 1901లో ఆస్ట్రేలియాకు చెందినటువంటి నోబెల్ విజేత కార్ల్ లాండ్స్టీనర్ మొట్టమొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. అందుకని వీరి జయంతికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సంవత్సరంలో అన్ని దేశాల్లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నాం. 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు రక్తదానానికి అర్హులండి. కనీసం రక్తదాతల శరీర బరువు 50 కిలోలు ఉండాలి.

ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానాన్ని రక్తదానం అంటారు. రక్తాన్ని తీసుకునే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ఓ గ్రూప్ కలిగిన వ్యక్తిని విశ్వదాత అని, ఏబి గ్రూప్ రక్తం కలిగిన వ్యక్తిని విశ్వగ్రహీత అని అంటారు. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ప్రేమతో రాచడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరంలో తాలిపించిన మణి సర్వగీతం వింటూనే ఉండండి. వివిధ భారతి FM 1.3 MHz.

మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ప్రేమతో రా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరంలో తాలిపించిన మణిసర్మ గీతం వింటుండేవండి. వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇంతవరకు మీరు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ విన్నారు. సమయం 1:20గా వస్తుంది. కాసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా తునిమండలంలో తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దింపాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు

0: బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ సాయంత్రం సింగపూర్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే అంకుర సంస్థలు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ది, పెట్టుబడుల అంశాలపై జరిగే పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, రాష్ట్ర పారిశ్రామికాభివృద్దికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. కాకినాడ జిల్లా తుని మండల పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. బాలిక అదృశ్యం ఘటనపై ఆయన నిన్న మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్లో సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నారని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: మా ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో చెప్పిన ప్రకారం సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నాం. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు మా ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వానికి సంపూర్ణ ఆశీస్సులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా మరి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగిందండి.
0: ప్రధానమంత్రి స్వనిధి పథకానికి ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. అధిక వడ్డీతో వీధి వ్యాపారులు రుణాలు తీసుకుని ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలను అందిస్తోందని ఆయన చెప్పారు. సకాలంలో రుణ వాయిదాలు చెల్లించిన వారికి 2-3 విడతలలో కూడా రుణాలను మంజూరు చేస్తున్నామని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన 17వ జాతీయ నవజాత శిశువుల సంరక్షణ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో శిశు మరణాల రేటును 46.8% నుంచి 36% తగ్గించామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో 62 ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఉండేవని, ఎన్డీఏ ప్రభుత్వంలో మరో 8 ఏర్పాటు చేశామని వివరించారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిలివాడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతదేశంలో మన పూర్వీకులు మానవాళికి అందించిన అత్యంత గొప్ప వరం యోగా అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో తాను సైతం యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేయడం ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకున్నానని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగానే యోగాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. పెనుగండలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు, పితాని సత్యనారాయణ, ఇతర అధికారులతో కలిసి ఆమె యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురంలో ఈరోజు నుండి 16వ తేదీ వరకు సోలో యోగా ప్రదర్శన, ప్రాణాయామ, గ్రూప్ యోగా ప్రదర్శన విభాగాలలో పోటీలను నిర్వహిస్తున్నామని

0: జిల్లా డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర జిల్లాస్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కడివెళ్ల సమీపంలోని కప్పలవాగులోకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదనీటి కారణంగా పత్తికొండ ఎమ్మిగనూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో రహదారి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో బ్యారేజ్లోకి వస్తున్న మిగులు జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి సుమారు 2000 నుంచి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికిరణ్ చెప్పారు. వర్షపాతం పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను బట్టి నీటి విడుదల పరిమాణంలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణానది ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీతీర ప్రాంతాల్లో సంచరించేవారు, మత్స్యకారులు, ఇసుక రీచ్లలో పనిచేస్తున్న కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సఫలం కావాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ఈరోజు చల్లపల్లిలో రైతు సేవా కేంద్రం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం గత ఏడాది 77 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాకు సొమ్ము జమ చేసిందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు యాప్ ద్వారా యూరియా తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా తుని మండలంలో తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దింపాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: रहता है मगर चेहरा हर रोज बदल जाता है. कभी थका हुआ, कभी बिखरा हुआ, तो कभी समरा हुआ. ये सच है कि आईना कभी झूठ नहीं बोलता, लेकिन पूरा सच भी नहीं दिखा सकता. आईना चेहरे की झुर्रियां तो दिखा देगा, पर चेहरे के पीछे की थकान नहीं, मुस्कान तो दिखा देगा, पर उसके पीछे छुपे दर्द को नहीं बता सकता. एक और श्रोता ने लिखा है, वस्तुओं में एक आईना ही है जो जैसा है उसको वैसा ही स्वीकार करने की ग्रहणशीलता रखता है. पूरी निश्चलता के साथ आईने की जो सबसे बड़ी खूबी है, जहाँ से जो मिला उसे उसी रूप में लौटा देता है. इसलिए तो कहते हैं कि आईना कभी झूठ नहीं बोलता. उम्र दर उम्र और बदलते वक्त के दो ही साक्षी होते हैं, पहला समय और दूसरा आईना. हम इस बात को कभी समझ नहीं पाते, मगर सच यही है, आईना अपनी मौजूदगी में हमें खुद से मिलने

సందడి సందడిలో చిరవబేత ఒక ప్రశ్న అయితే అడిగాడు, వాట్సాప్ చేయమని చెప్పాను కదా, తెలిసి పువ్వు పోస్తుంది తెలియకుండానే కాయ కాస్తుంది, పుష్పం అయితే కనిపించింది కాయ ఎదురా బాబోయ్ అనుకుంటాం కదా, కానీ తెలిసే పుష్పాలు అంటే పువ్వులు అయితే వస్తాయి, కాయలో తెలియకుండానే కాస్తుంది. అంటే చిన్నబాబు మన కంటికి కనిపించవా? కనిపిస్తాయి కానీ తెలియకుండానే కాయ కాస్తుంది, ఏమిటి అది? గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, సందరి సందరికి స్వాగతం. భోజనం చేశారా అంటున్నారు. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలీ కాలనీ నుంచి భోజనం చేశారండి. మీరు చేశారా?

వివిరెడ్డి గారు, ఓహో ఈరోజు ఆడితే చెన్నోడా, చెన్నోడు గారా అంటున్నారు. అవునండి, చిన్నోడినే, చిన్న బాబునే. తర్వాత ఎవరు వచ్చిద్దాం, కానూరు నుంచి తాతారావు గారు చేశారు, మెసేజ్ చేశారు. తాతారావు గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటున్నారు. ఆన్సర్ ఎక్కడండి, రాజుల నుండి, బోరెల్లి జయన్న గారు. అబ్బో అత్తికాయ, అత్తికాయ ఏంటి నాకు అర్థం కాలేదు. మౌస్ అక్రపక్క నుండి రమ గారు, సూపర్ రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగనందరావు కాలనీ నుంచి చేశారండి. హాయ్ చిన్నబాబు, వచ్చే సమయ భోజనం కట్టు పూటకి పాటలే. ఈ పూటకు భోజనం పాటలే అంటే పాటలు వింటూ డ్యాన్స్ వేస్తారు. అప్పారావు గారు డ్యాన్స్ చేస్తారు కానీ భోజనం తినరు. కానీ రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ ఎవరు, జమలే తోటదేవరపాడు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి విజయవాడ, ఓ అందరికీ కూడా నమస్కారములు అంటున్నారు. బిజిలీ వెంకటేశ్వర శ్యామల ఏకలవ్య నగరం నుంచి, ఓకేనండి అందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం. హాయ్ చిన్నబాబు గారు, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు? ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సరేనండి. అనంతపురం సర్రాధ గారు, అత్తి చిట్ట అంటే అత్తి చిట్ట ఏంటి నాకు అర్థం కాలేదు. రైట్ ఆన్సర్ పంపించారు తర్వాత కూడా. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, అత్తి చిట్టి రైట్ ఆన్సర్ కాదండి, అది రైటో రాంగ్ అయితే ఇది నేను ఆలోచించాల్సిన విషయం. నేను అనుకున్న ఆన్సర్ అయితే వేరేది ఉంది, అది కూడా పెట్టారు వారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. చిన్నబాబు గారు, సందరే సందరి కార్యక్రమానికి స్వాగతం. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు స్వాగతం అయిపోయింది, ఎంటర్ ఇచ్చేసాను, ప్రశ్న కూడా అడిగాను. ఒకే ఒక్కడు గారు ఆన్సర్ పంపించండి. పాలెం పోలయ్య ఆళ్ళగడ నందల నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్, సూపర్. తర్వాత ఎవరు చూద్దాం, కాళ్ళ శ్రీనివాసరావు గారు, కోదాడ, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. ఆర్జీ చిన్నబాబు గారు, మీ ప్రశ్నకు సమాధానం అంటున్నారు. ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి, అమలాపురం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ జరుపుతులు వచ్చే తరాలపల్లి అన్ముకొండ, రైట్ ఆన్సర్. చిన్నబాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ ఆన్సర్ వచ్చేసి, ఎస్ అనుకుంటున్నాను, కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నస్రీన్ ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దురు కృష్ణ సంతోష, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, భోజనం చేశారా? మీరు అడిగిన ప్రసంగం సమాధానం బిజిలే వెంకటేష్ గారు పంపించారు, మరలా పంపారండి. నెక్స్ట్ ఎవరు, హైదరాబాద్ నుంచి పంపించారండి లక్ష్మీ దుర్గా గారు ఆన్సర్ అంటూ. వీరైతే కొత్తగా వస్తున్న శ్రోతా అండి, ఫస్ట్ మెసేజ్ నాకే చేశారు. ఓకే ఆన్సర్ అయితే పెట్టలేదు, వెల్కమ్ అండి వివిధ భారతికి. హాయ్ ఎవరు, పొద్దుటూరు సంధ్య కడప జిల్లా నుంచి, మీరు జూనియర్ సాయి కుమార్ అన్నప్పుడు వస్తుందండి. ఓకే వెల్కమ్, వెల్కమ్ అండి అంటున్నారు. కేదరి విరేజ్ రాజల్లి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఓకే రైట్ ఆన్సరే, జరుపుతుల బుచ్చి గారు, గణేష్ గారు, రాజు గారు, శ్రీనివాస్ గారు కొనాపూర్ నుంచి పంపించారండి. ఆన్సర్ చెట్టు అట, అదే ఏ చెట్టు, అది ఆ చెట్టు మీరే అడిగాను. రాజుల నుండి బోర్వెల్ చేరిన, రైట్ ఆన్సరే పంపించారు కదా. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. తెలియకుండానే కాయ కాస్తుంది, తెలిసి పువ్వు పుష్టుతుంది అంటే చెప్పాను. పుష్పాలు అయితే వచ్చేస్తాయి బట్ కాయలైతే భూమి లోపల ఉంటాయండి, అదే వేరుశనగ కాయ. ఇంకొక వాట్సాప్ మెసేజ్ అయితే ఉంది, చూద్దాం ఎవరు పంపించారు. చివరిగా హాయ్ చిన్నబాబు గారు ఎలా ఉన్నారు అంటూ పంపించారండి. ఎవరు ఈయన, పేరు గోవా నుంచి రాజ్. పత్తికాయ అట, ప్రతి చెట్టుకి ఎలా. సరే నెక్స్ట్ ప్రశ్న, గెట్ రెడీ. ఈరోజు చెప్పిన మ్యాటర్ నుంచే ప్రశ్న వస్తుందండి. మరి ధీరా విన్న వాళ్ళైతే ఆన్సర్ తెలిసిపోతుంది. రక్త గ్రూపులు వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? అంటే బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఏబిసి, ఏబిఓ అట్లా, వీటిని గ్రూపులుగా డివైడ్ చేసిన శాస్త్రవేత్త, సైంటిస్ట్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0662428114 నెంబర్కు వాట్సాప్ చేయండి. పరదేశీ చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు ఇప్పించిన చంద్రబోస్ గీతం వింటున్నవండి. వివిధ భారత FM 101.3 సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

సందడే సందడే వింటున్నారు విత్యు రాజీ. చిన్నబాబు చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు కదా, రక్త గ్రూపులను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0862421414 నెంబర్కి వాట్సాప్ చేయాలని చెప్పాను కదా. కేదారి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సరే పంపించారండి. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు. ఓ వేరుశనకాయ అంటూ ఓ ఇంతకటి ప్రశ్నకా. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. కాళా శ్రీనివాసరావు కోదాడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు రైట్ ఆన్సరే పంపించారండి. తర్వాత ఎవరు చూద్దాం. గంగాధర్ ఫ్రమ్ పూనాపూర్ పొంగనూరు నుంచి రైట్ ఆన్సరే పంపించారు మీరు కూడా. రాజ్ గోవా నుంచి రైట్ ఆన్సర్. వివి రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సరే పంపించారు. రాజుల నుండి బోరువెడ జయన్న రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. పాలం పోలయ్య ఆళ్ళగడ్డ నందేళ్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రామనగర్ గుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వంశీ రాజు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఎర్రబిల్లి సీతామహాలక్ష్మి గారు అవలాపురం రైట్ ఆన్సరే పంపించారు. అనంతపురం చర్రాధ గారు రైట్ ఆన్సర్. కొంకాల గ్రామం నుండి లహరి గురు లహరి అరవింద తులసి రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు చూద్దాం. ఎస్,

హిమాన్షి జోషిత వీరు కూడా పంపించారండి. మీరు ఎక్కడి నుంచి? గద్వాల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పుత్తూరు నుంచి సంతోష్ కృష్ణ వీరు కూడా పంపించారు, రైట్ ఆన్సర్. పాలపోలి ఆలగడ్డ నంది తెలిసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? నెల్లూరు జిల్లా నుంచి పంపించారు వీరు, ఎవరు? అంకయ్య గారు గడ్డం, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? రాజు శ్రీనివాస్ కోనాపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గణేష్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపల్లి నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ పంపించారు కీర్తి ఫ్రమ్ ఎస్ కొంచిపూడే, కొత్త కొంచిపూడి, రైట్ ఆన్సరే. నన్నండి శోభారాణి గారు వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. కిషోర్ ఫ్రమ్ వెంకటగిరి నుంచి, కిషోర్ గారు కూడా రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ ఎవరు? కనకారావు పెడన, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? తరలపల్లి నుంచి జరుపుతుల బుచ్చయ్య గారు, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ రామకార్తిక వెన్నెలపల్లి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపి. కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి పంపించారు శశి గణేష్, లక్ష్మి, దుర్గా గారు. ఆన్సర్ డాక్టర్ సట చెప్తారండి ఆన్సర్. రంగస్వామి శెట్టి ఆస్ట్రియా దేశానికి చెందిన, ఓకే ఆన్సర్ అది. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభారి జైనుద్దీన్ మెంబడి నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. రక్త గ్రూపులను వర్గీకరించిన శాస్త్రవేత్త కార్ లాండ్ స్టీనర్, ఇదన్నమాట ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, తర్వాత క్వశ్చన్, గెట్ రెడీగా ఉండాలి. 0662414 నంబర్కు వాట్సాప్ చేయాలి. ప్రశ్న ఏమిటి అంటే, ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మరో ప్రశ్న కూడా అడుగుతున్నాను. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు రక్తాన్ని దానం చేయవచ్చు? జాగ్రత్తగా వినండి. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు రక్తాన్ని దానం చేయవచ్చు? ఆన్సర్ తెలిస్తే 0662414 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నటువంటి వివిధ భారతి FM 1.3 సందరే సందరి వింటున్నారు విత్ రాజే చిన్నబాబు.

2:53 దాటి 43 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సందరే సందరి వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. సందరిలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడండి, అదేనండి, ఏ వయసు నుంచి ఏ వయసు వరకు రక్తాన్ని దానం చేయవచ్చు, ఏ వయసుల వారు రక్తం దానం చేయవచ్చు అనేది నేను అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి చూద్దాం. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమారు జైనుద్దీన్ వేరుశనక్కాయలు అంటూ పంపించారు ఇందాక క్వశ్చన్కు. అప్పలరాజు గారు పెడన జోగరందరావు కలిసి రైట్ ఆన్సరే పంపించారండి. అయితే ధీర జాగ్రత్తగా విన్నారు, కేదరి విరేష్ రాజులమండ్రి నుంచి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, నెక్స్ట్ కనకరావు పెడన రైట్ ఆన్సర్, తర్వాత ఎవరు 60 వరకు అని చెప్పారు వివి రెడ్డి గారు. రాజుల నుండి బోరివెల్లి జయన్న గారు రైట్ ఆన్సర్, తర్వాత ఎవరు 65 కాదండి నేను చెప్తాను. గంగాద్రి ఫ్రొంగనూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, పని సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, రాజ్ గోవా నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్, హైదరాబాద్ నుంచి పంపించారండి. ఎస్, సాయి గణేష్ గారు, లక్ష్మీ దుర్గా గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, వేటపాలెం దగ్గర రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్, వంశీ రాజ్ గుంటూరు రైట్ ఆన్సర్, అక్రపాక నుండి పంపించారు రమ్మ గారు రైట్ ఆన్సర్, నరసింహారావు గారు పంపించారు రైట్ ఆన్ కొత్తగూడ నుంచి రైట్ ఆన్సర్ 19 కాదు 18 నుంచి ఉంది. నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ పంపించారండి, వీరు కూడా కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్, కొంత సరి చేయాల్సిందండి నేను చెప్తాను. ఆర్ వెంకట సుబ్బయ్య కందికేపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, వీరు కూడా వేటపాలెం పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, మురహరి యశోద జానకి రాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం, జరుపుతుల బుచ్చయ్య గారు తరలపల్లి రైట్ ఆన్సర్ పంపించారు. సందరి నేను శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుంచి పంపించారు, వీరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, ఆశ శ్రీనివాస్ బ్యాంగ్లోర్ రైట్ ఆన్సర్, దస్గిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు గారు కోదాల రైట్ ఆన్సర్ పంపించారు, వీరు కూడా నుండి శోభారాణి గారు వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి అంటూ పంపించారండి, సికింద్రాబాద్ నుంచి వైవీరావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ పంపించారు, వీరు కూడా గణేష్ రాజు శివ కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, వీరు కూడా కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. ఆర్జే చిన్నబాబు గారు మీ ప్రశ్నకు సమాధానం అంటూ ఎర్రమిల్లి సీతారామలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, జయం భాషా ఫ్యామిలీ కర్నూలు.

0: పిలిచి పంపించారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. పోలపల్లి శ్రీనివాసరావు గారు, సంధ్య, భువనేష్ వీళ్ళంతా పంపించారు. చరణ్ సాయి ఫ్రమ్ పెనుగంచిపురం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. వీరి కూడా నూతనంగా వస్తున్న శ్రోతలండి, వివిధ భారతి కార్యక్రమానికి అంటే వివిధ భారతి కార్యక్రమాలు వింటూ వాట్సాప్ చేయండి, మెసేజ్లు చేస్తూ ఉండండి, వింటూనే ఉండండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎవరండి, కొత్త కంచిపాడు నుంచి పంపించారు కీర్తి. ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జానకి రామ్ ఆన్సర్ అంటూ, వారి పేరు జానకి రామ్ అట. నంది గమనించారు, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ మహమ్మద్ జయనుద్దీన్ స్నేహభావి జయనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్. కొద్ది కరెక్షన్. నాగార్జున లక్ష్మీబోడి వెంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు, ఇవైతే నాకు అందినటువంటి వాట్సాప్ మెసేజ్లు. అసలు ఆన్సర్ ఏంటంటే, ఏ వయసు నుంచి ఏ వయసు వరకు రక్తాన్ని దానం చేయవచ్చు అని అడిగాను కదా. 18 నుంచి 55 సంవత్సరాల లోపు, కొంతమంది 65 అన్నారు, కొంతమంది 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వయసు వారు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రక్తాన్ని దానం చేయవచ్చు. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఒక పొడుపు కథ. ఎందుకంటే స్టూడియోలో సమయం చూస్తే 2 గంటల 58 నిమిషాలు కూడా తాగింది. న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత రివీల్ చేస్తాను ఆన్సర్ ఎవరెవరు పంపించింది కూడా. పొడుపు కథ, జాగ్రత్త కదా అండి. ఏబిసి ముగ్గురు ఉన్నారు, అర్థమైందా? సి అనేది రక్త గ్రూపులో ఉండలేదు కాబట్టి రక్త గ్రూపులు కూడా కాదు. పొడుపు కథ నేను చెప్పేది, పొడుపు కథ ఏబిసి. ఈ ముగ్గురులో బి అంటాడు, బాప్రే బాప్ నాకు బాగా చలిగా ఉంది, ఎండాకాలంలో చలి వేస్తుందా, ఎందుకంటే ఇంక జూన్ నెల కూడా వచ్చేసింది, చిన్న పాపు కాస్త చల్లగలి వేస్తుంది, వర్షం పడుతుంది, చలి వేయకుండా ఎలా ఉంటుంది అంటారు. ఏబిసిలో బి అంటున్నాడు, నాకు బాగా చలిగా ఉంది అంటున్నాడు. ఎందుకు, వై, బీకి ఎందుకు చలి పడుతుంది? మీకు ఆన్సర్ తెలిస్తే 0862-44-14 నెంబర్కు వాట్సాప్ చేయండి, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. సందరే సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట. భాష గొప్పతనం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వింటున్నాం. ఆకాశవాణి కూతురుంటే చాలు నాటకం. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో జగన్నాథం శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి. రాజారావు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు. రంగారావు శ్రీ వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య. విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి. శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ. కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. వినండి కూతురుంటే చాలు నాటకం.
1: కాంతం, ఏ కాంతం,
2: అబ్బబ్బా ఉండండి, బంగారం అంటే నిద్ర పాడు చేశారు.
1: ఈ దృష్టిలో నిద్ర కూడా బంగారమే. అయితే రాత్రి నుంచి నిద్రపోతున్నావు కదే, ఎంత మిగిలిందేంటి?
2: ఏంటది?
1: అదేనే బంగారం.
2: అబ్బా, మాట వరుస కంటే నిజంగానే బంగారం అవుతుందా ఏంటి?
1: సర్లే, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి, ఆలస్యమైతే పిల్లలకి నాకు లేట్ అయిపోతుంది.
2: అబ్బా, ఈరోజు ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, టిఫిన్ చేయలేను. ఏదైనా హోటల్లో తినేసేయండి.
1: మరి పిల్లలకి?
2: డబ్బులిస్తే వాళ్ళు కూడా ఏ హోటల్లోనో తింటారు.
1: మరి ఈరోజు ఉదయాన్నే మా నాన్నగారు వస్తాడు కదే, ఆయనకేం పెడతావు?
2: వస్తే రానండి, రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, దాన్ని గంజిలో పోసి పెడతా.
1: ఏంటంటే మళ్ళీ చెప్పు.
2: అదేనండి.

0: మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో పోసి పెడతాను అన్నాను.
1: ఆహా, నువ్వు కదే ఈ దేశంలో ఆదర్శ ఇల్లాలివి. నీలాంటి కోడళ్ళు ఊరికొకరుంటే ఇంకీ దేశంలో ఓల్డ్ ఏజ్ హోములు ఏమవసరం చెప్పు.
0: ఏంటండి ఏదేదో అంటున్నారు.
1: ఏమీ లేదే, ఇంతటి అపార గుణగణాల్ని కలిగిన నీ చరిత్రను ఏకరువు పెడుతున్నా. ఇంత ఆస్తి ఉద్యోగం సంపాదించి పెట్టిన మా నాన్నగారికి గంజమెతుకులు పెడతావా? నువ్వు మాత్రం అష్టభోగాలు అనుభవిస్తావా?
0: ఎప్పుడు ఏమీ తిన్నట్టు.
1: ఏంటే గొనుగుతున్నావు? ఒళ్ళు పగలు కొడతాను, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి.
0: అలాగే చేస్తానండి, చేయక చస్తానా? నా కర్మ కొద్దీ దొరికారు, ఏ తప్పునే తప్పదు కదా. నేనెట్టా చస్తే మీకే, ఆయన గారికి మాత్రం సేవలు చేయక తప్పదు కదా.
1: ఏ కాంతం, మనిషిగా పుట్టావు, మనిషిగానే మాట్లాడు.
0: అవునులే, కోట్లు సంపాదించి పంచిచ్చాడు కదా, ఆ మాత్రం మర్యాదలు కోపతాపాలు ఉండకపోతే ఎలా?
1: అస్తమానం ఆయన నాడు పోసుకోకపోతే నీకు పొద్దుపోదే. అయినా ఇప్పుడు పెట్టకపోతే ఏమైంది? ఊర్లో ఉన్న పొలాలు, పాత ఇల్లు కాలంతో పాటు పెడుతూనే ఉన్నాయి కదా.
0: అవునవును, వామనావతారంలో విష్ణుమూర్తి పెరిగినట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతగా తండ్రి గారిని వెనకేసుకొచ్చే మీరు ఆ పొలాలమ్మని ఏనాడైనా ఆయనకు చెప్పారా?
1: చెప్తే మాత్రం లాభమేమిటి? ఆయన పాతకాలం మనిషి, మన సలహాల్ని పాటిస్తాడా ఏమిటి?
0: మన మాట వినకపోతే మరి మనం ఎందుకు ఆయన్ని పోషించాలి?
1: ఎందుక, ఆయన కడుపును పుట్టినందుకు, ఈ ఆస్తుల్ని అనుభవిస్తున్నందుకు.
0: అయితే మరి ఆయన బతికున్నంత కాలం ఈ నరకం తప్పదా?
1: అలా ఎందుకు అనుకోవాలి? పెద్దవాళ్ళకి చేసే సేవ అనుకోవచ్చు కదా.
0: సేవ చేస్తూనే ఉంటాను జీవితకాలం అంతా.
2: చిన్నగా మాట్లాడవే, బయట ఆయన ఉంటాడు.
3: ఎందుకుంటాడు? నిన్న రాత్రితో మనం అంతా అయిపోయింది కదా.
2: అవుననుకో, అయితే ఇంత పొద్దున్న ఎందుకు పోతాడు? కాసేపు ఆగిపోతాడేమో.
3: ఎందుకుండాలి? ఎందుకుండాలి? అసలు ఆయన ఇక్కడ ఉండటానికి వీల్లేదు.
2: అబ్బా, కోర్టులో లాయర్ లాగా వాదిస్తున్నావు కదే.
3: అదే జరిగుండేది మిమ్మల్ని చేసుకోకపోతే.
2: సంతోషించాం గాని ముందు త్వరగా లేచి టిఫిన్ రెడీ చేసి తగలడు.
3: చెయ్యను.
2: ఏ, ఎందుకని?
3: అదంతే, చెయ్యనుగాక చెయ్యను.
2: అదే ఎందుకంటున్నా.
3: మర్యాదగా బయటకు పోయి మీ నాన్నగారిని చూసిరండి.
2: ఎందుకంట?
3: ఆయన మన ఇంటి ముందు లేడంటేనే చేస్తా.
2: లేకపోతే?
3: చెయ్యను.
2: నీతో చస్తున్నాను కదే. పురాణాల్లో సత్యభామ శ్రీకృష్ణుని ఎడమ కాలితో తన్నిందంటారు, ఇప్పుడు ఈ శాంతిభామలు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు.
3: అర్థమైంది కదా, ఇంక ఆలస్యం ఎందుకు, బయటకు నడవండి.
2: సర్లే, వెళ్తున్నానులే. ఆ నాన్నగారు ఏంటి, ఇంకా ఇక్కడే ఉన్నారా?
4: అవునరా, పోదామనే లేచారా, కానీ ఎందుకో ఇంకాసేపు ఆగి పోదామనిపించింది.
2: ఏం లేదు, మా వంతు 6 నెలలు నిన్న రాత్రితో పూర్తి అయిపోయింది కదా, మరి అన్నయ్య ఇంటికి పోవాలి కదా.
4: అవునరా, ఇంకాసేపు ఉండి పోతాలే.
2: సర్లే, కాసేపు ఉండి వెళ్ళండి.
3: ఏమండి, మీ నాన్నగారు పోయారా లేదా?
2: అబ్బా, పోతారులేవే.
3: అయితే ఇంకా పోలేదంటారా? ఈ 6 నెలల నుంచి తిన్నది చాలలేదంటనా? ఇంకా ఏం తినటానుకున్నారంట? అబ్బబ్బబ్బా, ఇంకా నా వల్ల కాదు, ఆయన సంగతి చెప్తానుండండి.
2: శాంతం శాంతం, ఉషే ఆగవే, శాంతం.
3: ఆగలుగా కాగను.
2: అబ్బా, ఆయన వింటే బాధపడతాడే.
3: మీరుండండి, నాకు అడ్డు చెప్పొద్దు. ఏం మామగారు, నిన్న రాత్రి దాకా నా చేత చేయించుకున్న చాకరీ చాలలేదా? ఇంకా ఏమైనా మిగిలిందా చెప్పండి, అది చేసి పెడతాను.
4: ఎవరన్నారమ్మా ఇక్కడే ఉంటానని? నిన్న రాత్రి దాకా నువ్వు చేసి పెట్టిన వంట తినలేక ఎల్లకిలా పడిపోయాను కదా, ఇంకా ఇక్కడనే ఉంటే నిజంగానే
2: చచ్చింది గొర్రె.
3: మరి ఇప్పటిదాకా ఒళ్ళు హోనం చేసుకుని చేసి పెడుతూ ఉంటే గుండ్రాయిలాగా తిరుగుతూ ఉన్నారు కదా, ఎప్పుడూ అలా జరగలేదుగా.
4: ఏమో, ఎవరు చూశారమ్మా, ఆ పైవాడి సెలవైతే ఆ భాగ్యం కూడా నీ చేతుల మీదుగానే జరుగుతుందేమో.
1: ఒరే రంగా, తెల్లారిందో లేదో, పొద్దున ఏంది జాతర?
3: నేనంటే జాతరలాగే ఉంటుంది గాని, అదే మీ పెళ్ళామంటే మాత్రం ఆనందంగా ఉంటుంది మీకు.
5: లేదు లేదే, నువ్వు చేసేది కచ్చేది నాదే ఉందిలే.
1: ఇంకా ఆపుతారా? ఇది
2: ఏం లేదన్నయ్య, ఈరోజు నాన్నగారి వంతు మీది కదా, ఇంకా మా వాటాలో.

0: ఎందుకున్నారని అడుగుతుంది శాంతి.
1: ఏందమ్మాయి శాంతి, ఇంకా శాంతం తెల్లారనే లేదు, దానికి ఇంత రాద్ధాంతం చేయడం?
2: బావగారు బాగా ఆలోచించి మాట్లాడండి, నేను రాద్ధాంతం చేస్తున్నానా?
1: కాకపోతే ఏంటిది?
2: ఏంటో మీ నాన్నగారిని అడగండి.
1: ఏమిటి నానా, ఏమిటి గొడవ?
3: నాకేం తెలుసురా, ఇందాక మీ ఇంటికి వచ్చానా, నువ్వు కోడలు మాట్లాడుకుంటూ ఉంటే వెనక్కొచ్చి చిన్నోడి వాకిలి కాడ కూర్చున్నా. ఇంతలో చిన్నోడు, ఏం నాన్నా ఇంకా అన్నింటికి పోలేదా అంటే కాసేపు ఉండి పోతానన్నాను. వాడు వెళ్ళిపోయినాక ఇదిగో ఇట్లా చిన్న కోడలొచ్చి ఇంకా ఇక్కడే ఉన్నానని అంటుంది.
4: ఏమంటా, ఈ ఇల్లు ఏమన్నా అది కష్టపడి కట్టుకుందా? ఆయన కట్టిన ఇల్లే
2: కట్టారులే, లంకంత కొంప
4: ఆలంతలోనే ఇన్నాళ్ళు ఎలా పోసింది.
2: ఏం చేస్తాం, కొంతమందికి నిద్ర లేస్తే ఏదో ఒకటి తగులుకోకపోతే పొద్దు పోదు. మరి
4: ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా కూర్చోలా, అంత పరిగెత్తం అయితే తెల్లారిపోయింది.
2: మామగారిని ఎందుకు తీసుకుపోలేదు?
4: నాకంత అవసరం పట్ల, ఆయన గారు వస్తే చూస్తాను గాని మేళతాళాలతో తీసుకుపోవాల్సిన అవసరం నాకు లేదు.
1: అబ్బబ్బా ఏమిటి గోళా, కాంతం నువ్వు కాస్త ఆగుతావా?
4: నన్నే అనండి, అది మాత్రం బాగుతానే ఉంటుంది.
2: ఇదిగో అది ఇది అన్నావంటే మూతి పళ్ళు రాళ్ళ కొడతాను.
3: అబ్బా నువ్వు ఉండవే,
2: నన్ను వదలండి. వదే అనటం చేతగాక నన్ను కంట్రోల్ చేయాలనుకోకండి.
3: నోరు ముయ్యవే గయ్యాలి కంప.
2: ఆహా అయితే మరి అది పిశాచమా?
4: నా మాట ఎత్తావంటే నుంచోబెట్టి వాయిస్తా.
2: ఏంటే నువ్వు వాయించేది?
1: కాంతం నువ్వు నోరుమై.
3: అన్నయ్య ఇలా కాదు గాని, నాన్నగారిని ఏ ఓల్డేజ్ హోమ్ లోనైనా చేర్పిద్దాంరా, ఈ గోల ఎవరు భరిస్తారు?
1: అప్పుడు గాని మనల్ని ఊరంతా ఉయ్యరు.
3: మరి గోల భరించడం ఎట్లా?
1: ఒరే రంగ, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే ఇద్దరు కొడుకుల ముందు కూడా నాన్నగారిని ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా చెప్పు. అందుకని నాన్నగారు మా ఇంటికి పోదాం రండి.
4: అవసరం లేదు.
1: కాంతం ఏమిటి నువ్వు మాట్లాడేది?
4: అవునండి, ఆయన గారిని మన ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు.
1: మరి ఎక్కడికి పోతాడు?
4: పుట్టిందిగా మీతో పాటు రక్తం పంచుకునే అదే మీ చెల్లెలు గారు అక్కడికి.
1: అదేంటి అలాగంటావు?
4: అది అంతేనండి, ఇక్కడ నుంచి మన రెండిళ్ల వాళ్ళం తలా 6 నెలల లెక్కన కాకుండా 4 నెలల లెక్కన చూసుకుంటే సరిపోతుంది.
1: అదెట్లా కుదురుతుందే?
4: ఎందుకు కుదరదు, ఆవిడ ఆయనకే పుట్టింది కదా.
1: ఆ అమ్మాయి ఆడపిల్ల గదే.
2: అయితే మాత్రం నాన్నగారిని చూసుకోవటంలో తప్పే ఉంది బావగారు.
3: తప్పు కదే, ఇద్దరు కొడుకులుండగా కూతురు చూడడం ఏంటని లోకం దుమ్మెత్తిపోస్తుందే.
1: ఇదిగో శాంతమ్మ, అది పద్ధతి కాదులే ఊరుకో.
4: ఏది కాదు, మీరు ఊరుకోండి, శాంతమ్మ చెప్పింది కూడా బానే ఉంది. ఈ రోజు నుంచి మామగారిని 3 ఇళ్ల వాళ్ళం తలో 4 నెలల లెక్కన చూసుకుందాం.
1: ఒసే కాంతం, మధ్యలో ఈ పెండింగ్ ఏమిటి? నువ్వు కాసేపు నోరు మూసుకో. ఒరే వీళ్ళ మాటలు వింటే మనం తలెత్తుకుని తిరగలేం గాని నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోతాం. మీరు లోపలికి వెళ్ళండి.
3: అలాగే అన్నయ్య, రావే శాంతం.
1: కాంతం నువ్వు ఇంట్లోకి పోయి టిఫిన్ రెడీ చెయ్యి. నాన్న ఇంట్లోకి రండి.
3: నా మనసేమీ బాగాలేదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను.
1: సరే తొందరగా రండి.
3: చూసావా, నీ కొడుకులు వాళ్లకొచ్చిన కోడళ్లు చేస్తున్న నిర్వాకం, కడుపున పుట్టిన కొడుకులు చివరి దశలో మనల్ని బాగా చూసుకుంటారని ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, ఎన్ని కలలు కన్నామో కదా. ఆ పిల్లల చదువు కోసమై ఎంతో ముందు చూపుతో పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలిపెట్టి ఈ పట్టణానికి వచ్చి ఇల్లు కట్టుకుని పిల్లల్ని చదివించి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాం కదా. ఇప్పుడొచ్చిన కోడళ్లు చేసే నిర్వాకానికి చావలేక బతుకు ఇస్తున్నాను. నిర్మల నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండను. వచ్చేస్తాను నిర్మల, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను.

0: ఒరే జగన్నాథం, ఇక్కడున్నావా?
1: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
0: నీకోసమేరా.
1: ఎందుకురా?
0: మనసు విప్పి మాట్లాడుకునే తోడు కోసం రా.
1: ఏం మాట్లాడతానురా, జీవితపు మలిసందెలో కడుగు పెట్టిన వాళ్ళం.
0: ఈ సమయంలోనే ఒకరికొకరు మనసు విప్పి కష్టసుఖాలను చర్చించుకుంటే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుందిరా.
1: ఒరే ప్రకాశం, ఈ పార్కుకి నాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదురా.
0: నాకు తెలుసు కదరా, ఈ ఊరికి వచ్చే

0: కొత్తలోనే ఈ పార్కు వచ్చేవాడివి కదా.
1: అవునరా, నాకు 30 ఏళ్ల వయసులో పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే ఈ ఊరుకొచ్చాను. అప్పటినుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ పార్కుకు వస్తూ ఉంటాను.
0: నాకు తెలుసు కనుకనే ఇంటి దగ్గర నువ్వు లేకపోయేసరికి ఇక్కడికి వచ్చారు.
1: అది సరే, ఏమిటి ఇప్పుడు నాతో పని?
0: ఏం లేదురా, నీ ఆరోగ్యం గురించి వాకపు చేద్దామని.
1: ఏముందిరా, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది.
0: ఏమిట్రా జగన్నాథం,

0: నడిచిన నిర్మల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నాకు ఈ లోకంలో ఏముందని బ్రతకాలరా? ఇన్నాళ్ళు కన్నబిడ్డలే సర్వస్వంగా భావించి వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు ఆ కొడుకులు వాళ్ల పెళ్లాల దగ్గర దాసులైనప్పుడు ఆ అవమానాల్ని చూస్తూ బ్రతకడం కంటే చావడమే మేలు.
1: నిజమేరా, వాళ్ల కోసం నువ్వు నిర్మల పడ్డ శ్రమంతా కళ్ళారా చూసిన వాడిని నేను. ఇప్పుడు నిన్ను నీ కోడలు చూసే విధానం తలుచుకుంటే మనసు ద్రవించిపోతుందరా. వాళ్ల మొగుళ్ళని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన నిన్ను చూడటానికి కష్టమై 6 నెలల కొకరు చొప్పున పంచుకుంటున్నారు కదా.
0: ఆ 6 నెలలు చూడటమే చాలా కష్టమైపోతుందట. నాకు చేసి పెట్టడానికి వాళ్ల నడుములు వంగిపోతున్నాయట.
1: నీకేమైనా పంచభక్ష పరమాణాలు వారుస్తున్నారా వాళ్ళ నడుములు వంగిపోవడానికి?
0: అదొక్కటే తక్కువరా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు నా ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే నా పరువే పోతుందని గుండెను రాయి చేసుకుని బతుకుతున్నాను.
1: చెప్పరా జగన్నాథం, నీకోసం ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు చేసి పెడుతున్నారా?
0: చెప్పాను కదరా, బయటకు చెప్పుకుంటే నా పరువే పోతుందని. పొద్దున మాడిపోయిన దోశలు, మధ్యాహ్నం కొద్దిగా పప్పుతో అన్నం, రాత్రికి గంజిలో అన్నం పెడుతున్నారా?
1: నీ ఇద్దరు కోడళ్ళు అంతేనా లేక?
0: ఇద్దరు ఇద్దరే. ఒకరికొకరు తీసిపోని ఆడకూతుళ్ళురా వాళ్ళు. మొదట్లో పెద్ద కోడలు కొద్దిగా బాగా చూసినా, ఇప్పుడు ఇద్దరు అంతే. ఎలా బతికాన్రా, ఎలా బతికాన్రా నేను? ఈ రోజుకి ఇలాంటి గతి వచ్చింది నాకు.
1: వాళ్ళసలు మనుషులే కాదురా, మానవత్వం లేని మృగాలు. ఈ వయసులో నిన్నింత బాధ పెడతారా నీ కోడళ్ళు?
0: ఏం చేసేదిరా ప్రకాశం, ఈ నరకాన్ని భరించమనేమో ఆ భగవంతుడు ఒంటరి వాణ్ణి చేసి నా నిర్మలను తీసుకుపోయాడు.
1: బాధపడకరా జగన్నాథం.
0: అదే కదరా ఇప్పుడు నేను చేయగలిగింది. ఉన్న ఇంటిని ఇద్దరూ పంచేసుకున్నారు.
1: కానీ వాళ్ళను పుట్టించిన నిన్ను మాత్రం గాలికి వదిలేశారు. ఏం మనుషులరా వాళ్ళు? కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగుల్ని చేసావు కదా, ఏం రోగం అంటారు నిన్ను చూసుకోవడానికి?
0: బయటికెళ్ళి అద్దెకొంపలో ఉంటే వాళ్ళ ఆదాయం తగ్గిపోతుందని వాళ్ళకి బాధ.
1: అలాగా?
0: అవునరా, దాన్ని కూడా లెక్కలు వేసే లెక్కల మాస్టర్లు రావాళ్ళు.
1: అందుకని ఆ ఇరుక్కొంపలైనా బతుకుతున్నారన్నమాట. మరి నీ కొడుకులేం చేస్తున్నారా?
0: గాడిదలు కాస్తున్నారా. పెళ్లాల పైటల్ని పట్టుకుని తిరిగే వాళ్ల గురించి ఏం చెప్పమంటావురా?
1: అలాగంటావా?
0: అస్తమానం సంతూర్లో ఉన్న పొలాన్ని ఇంటిని అమ్మి డబ్బు తెచ్చిమ్మని, నా మీద ఒత్తిడి తీసుకురమ్మని మొగుళ్ళకి నూరిపోస్తూ ఉంటారు వాళ్ళు.
1: అదేమన్నా నీ కొడుకులు సంపాదించినవా?
0: వాళ్లే కనుక సంపాదించి పెట్టుంటే ఒక్క నిమిషం ఆగేవాళ్ళా? ఎంతసేపు తేరగా వస్తే లాగేసుకుందామనే యావ తప్ప నిజాయితీగా సంపాదిద్దామనే ఆలోచనే లేదు వాళ్ళకి.
1: కాలమహివరా, కాలమైతే మారుతుంది కాని ఈ మనుషుల బుద్ధులే మారడం లేదురా.
0: ఒరే ప్రకాశం, నా జీవితంలో ఏ ఒక్క మనిషికి అన్యాయం చేయలేదురా. మరి నాకెందుకు ఈ రాత రాశాడా భగవంతుడు?
1: బాధపడకరా, నీకు మంచి రోజులు వస్తాయిలే. డబ్బుతో అహంకారంతో మూసుకుపోయిన వాళ్ల కళ్ళు తెరిపించాలి.
0: ఏ దేవుడు నడుం కట్టాలరా అందుకు?
1: మంచి పనులు చేయడానికి దేవుడెప్పుడు సిద్ధంగానే ఉంటాడురా. నువ్వే చూస్తూ ఉండు, వారి చేత నీకు సపర్యలు చేయించే రోజులు కూడా వస్తాయి.
0: నాకు ఆ నమ్మకం లేదురా.
1: కాస్త ఓపిక పట్టి చూడరా. ఒరే జగన్నాథం, ఇక్కడుండి ఈ బాధలన్నీ భరించే బదులు నీ కన్న కూతురింటికి పోయి కొన్నాళ్ళుంటే మంచిది కదరా.
0: అదే ఆలోచిస్తూ ఉన్నానురా.
1: తప్పకుండా కూతురింటికి వెళ్ళాలరా. వెళ్ళు. సరే, పొద్దుపోయింది, మరి నువ్వు వస్తారా?
0: అలాగేరా ప్రకాశం.
1: పుట్టింది ఒక తల్లి కడుపునే గాని బతుకులో మాత్రం ఎంత ఎడబన్నం. ఒక ఇంటిని రెండుగా విభజించేది ఈ గీతలా? అంత కలికాలం రాజారావు. ఒరే రాజా.
2: మీరా మామయ్య, రండి రండి కూర్చోండి. ఏమి ఇలా వచ్చారు?
3: బాబాయ్ గారు బాగున్నారా?
1: ఏదో అట్టట్టుండాలనమ్మా. ఎరా రాజా.
2: మామయ్య
1: ఆఫీసుకు పోలేదా?
2: లేదు మామయ్య, ఇవాళ సెలవు.
1: అట్లా? మరి మీ నాన్న కనిపించడేందిరా?
2: ఇంట్లో నిద్రపోతున్నాడు మామయ్య.
3: ఉండక ఏడబోతాడు. మాకు తప్పుతుందా వండి మేపడానికి?
1: అదేంటమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఈ వయసులో మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు?

0: చెప్పు.
1: చూస్తాం బాబాయ్ చూస్తాం. మరి ఆయన పేరు నుండి ఇల్లు పొలాలు ఆయన ఏం చేసుకుంటాడు? మాకా పిల్లలు పెద్దాళ్ళు అయిపోతున్నారు, ఆ డబ్బులు వస్తే ఏదైనా ఖర్చులు అక్కడికొస్తాయి కదా.
0: అందుకే కదమ్మా నేను వచ్చింది.
1: ఏంటి బాబాయ్ ఏమంటున్నారు?
0: ఏమీ లేదమ్మా, మీ మామయ్య సొంతూరు దగ్గర ఏదో ఫ్యాక్టరీ రాబోతుందని విన్నాను. అక్కడున్న పొలాలన్నీ కొంటున్నానంట. ఈ ఊపులో అమ్మేసుకుంటే మంచి రేటు పలుకుతుంది కదా అని వాడితో చెబుదామని వచ్చానమ్మాయి.
2: అందుకు నాన్న ఒప్పుకోవాలి కదా మామయ్య.
0: ఒప్పుకోకే ఏం చేస్తాడ్రా, మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా?
2: ఏమో మామయ్య, నాన్నగారిని ఒప్పించే బాధ్యత మీదే.
1: అవును బాబాయ్, ఆ పొలాలమ్మి డబ్బు తీసుకురమ్మని ఎప్పటి నుంచో బతిమాలుతున్నా, అయినా ఆయన మా మాట వింటే కదా.
0: అవునా అమ్మా, ఆ పొలాలంతా అమ్మేసి మీ చేతుల్లో పెడితే గాని వాడికి రాచ మర్యాదలు దొరకవన్నమాట.
3: ఏమండోయ్ ఏమండోయ్, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? లేచి త్వరగా బయటకు రండి.
4: ఎందుకే?
3: అబ్బా త్వరగా రండి.
4: ఎందుకో చెప్పవే,
3: ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, త్వరగా లేచి రండి.
4: ఏందే గోళ, కాసేపు నిద్రపోనివి కదా.
3: ఎట్లా పోనిస్తాను, అవతల వాళ్ళు కోటీశ్వరులు అయిపోతుంటే.
4: ఏంటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే.
3: అదేనండి, మీ నాన్నగారి ఫ్రెండు లేడు?
4: ఎవరైనా?
3: అదేనండి, ప్రకాశం బాబాయ్ లేడు?
4: ఆ ఉన్నాడు. ఏమైంది ప్రకాశం మావకి?
3: అబ్బా ప్రతిదానికి తొందరే, హైరాణ పడకుండా చెప్పేది వినండి. ఆ ప్రకాశం బాబాయ్ మీ అన్నయ్య ఇంటికి వచ్చి.
4: ఎప్పుడు?
3: ఇప్పుడే.
4: అయితే లోపల ఉన్నాడా?
3: ఉన్నారులేండి.
4: ఏం చెప్పాడేంటి?
3: ఏదో భూములు రేట్లు అమ్మకాలంటూ మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఆయన గారిని ఒక్కసారి మన ఇంటికి పిలిచి అడగండి.
4: ఏమని?
3: ఏమనే ఏమిటండి, మీరు మరీ ఇంత అమాయకంగా ఉన్నారు, ఆయన అడిగితే అసలు కథ తెలిసిపోతుంది కదా.
4: సరేలే, అలాగే అడుగుతాలే.
3: అడగండి.
4: ప్రకాశం మావయ్య. ఓ ప్రకాశం మావయ్య.
0: ఓ రంగా. ఏందబ్బాయ్?
4: ఒకసారి మా ఇంటికి రండి మావయ్య.
0: అలాగే లేరా. ఏందిరా రంగా, ఏంటి విశేషం?
4: మీరే చెప్పాలి మావయ్య.
0: ఇది మరీ బాగుందిరా, ఊడగొట్టేసిన నాగిని నేను, నాకాడే ఉంటాయిరా విశేషాలు.
4: అట్లా అనకు మావయ్య, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.
0: ఆహా, అందుకేనా నాన్నగారినంత పూల్లో పెట్టి చూసుకుంటా ఉండేది.
3: అవును బాబాయ్ గారు, మా మామయ్య గారిని నేను చూసినట్టు ఎవ్వరూ చూడరు, తెలిసిందా?
0: తెలిసిందమ్మాయ్, ముంగిట్లోకి తీసుకొచ్చి అంగిట్లోకి చేర్చడం లేదని కూడా తెలుసు.
3: నన్ను అనుకునే వాళ్ళు పురుగులు పడిపోతారు.
4: అబ్బా శాంతం, నువ్వు ఉండవే.
3: ఏం ఉండేది, నన్నంత మాట అన్నాక.
4: అనుకుంటే నువ్వేం అరిగిపోతావా?
3: అట్లని నోరు మూసుకోమంటావా?
4: ఇంకేం చేస్తానంటావు?
3: ఏం చేస్తానా, ఒళ్ళు అరిగిపోయేటట్టు చాకరీ చేసి పెడుతుంటే కాలు మీద కాలేసుకుని తిన్నాడే, ఆయన మీద పడతాను. ఇంక రాని చెప్తాను.
4: చెప్పావులే, నోరు మూసుకొని ఇంట్లో పదా.
3: నువ్వెప్పుడు నన్నే అంటావు, ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తావు.
0: ఒరే రంగా.
4: చెప్పండి మావయ్య.
0: ఇదేనంట రోజు మీ ఇంట్లో జరిగే తంతు?
4: ఏం చేసేది మావయ్య, అది ఒక గయ్యాలి గంప, సర్దుకు పోకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానని మాటి మాటికి బెదిరిస్తుంది.
0: అందుకని ఇలా సర్దుకు పోతాడు అన్నమాట.
4: తప్పదు కదా, పిల్లల కోసమైనా.
0: నాకెందుకు గాని ఇప్పుడు నన్నెందుకు పిలిచినట్టు?
4: అది అన్నయ్యకేదో చెప్పారంటగా.
0: ఏం లేదురా, మీ సొంతూరులో ఉన్న భూములకి మంచి రేటు వచ్చిందని తెలిసి అమ్ముకుంటే మంచిదని చెప్పారు.
4: ఇది చాలా అన్యాయం మావయ్య.
0: ఏదిరా ఇప్పుడు అమ్ముకోవడం అని చెప్పడమా?
4: కాదు, అన్నయ్య చెప్పి నాకు చెప్పకపోవడం.
0: అడిగి చెప్పడానికి రాలేదురా, మీ నాన్నకి చెబుదామని వస్తే వాళ్ళు లేకపోయా.
4: అన్నయ్య చెప్పానంటావు, సర్లే ఏమంటున్నారు? మరి రేట్ ఎంత?
0: రేటా? ఆ ఊరికి దగ్గరలో ఏదో ఫ్యాక్టరీ రాబోతుందంట, ఆ చుట్టుపక్కల భూములన్నీ కొనేస్తున్నారంట, ఈ టైంలో అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయని మీ నాన్నకి చెబుదామని వచ్చానరా.
4: నిజమేననుకో, మరి ఇందుకు ఆయన ఒప్పుకోవాలి కదా.
0: మీరిద్దరు ఉన్నారు కదా, ఏం నాన్న ఒప్పించలేరా?
4: నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మావయ్య, ఆయన ఇంతేగా.
0: మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా.
4: ఆయన ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు.
0: ఒరే రంగా,

0: ఏం చేస్తాడవరా?
1: మరేం లేదు మావయ్య, నాన్నగారి పేరు మీద ఉన్న భూములకి ఇప్పుడు మంచి ధర పలుకుతుంది కదా, మరి ఆయన్ని బాగా చూసుకోవాలి కదా.
2: ఏమిటి మావయ్య, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏంటి విషయం?
0: అదే, మీ నాన్న పేరు మీదున్న పొలాలకు మంచి రేటు పలుకుతుంది కదా, మరి ఆయనకి మర్యాదలు చేసుకోవటానికి అంట.
2: అట్నా అయితే నేనేనా తక్కువ తిన్నది? కాంతం,
3: ఏంటో చెప్పండి.
2: ఒక కుర్చీ తీసుకురా.
3: దేనికి?
2: ఎదురు ప్రశ్నలు వేయకుండా కుర్చీ తీసుకురా.
3: ఇదిగో,
2: నీకు పట్టిందే ఏడలేని పొగరు.
0: ఒరే రాజా, నువ్వేం చేస్తున్నావురా?
2: అదే మామయ్య, తమ్ముడు నాన్నగారిని బాగా చూసుకోవాలనుకుంటే నేను కూడా చూసుకోవాలి కదా, అందుకు.
0: ఆహా, బాగుందిరా, చాలా బాగుంది. అప్పరంగా లక్షలొచ్చి చేరబోతున్నాయి కదా. కానివ్వండి, మీ పితృ గౌరవ మర్యాదల్ని అలాగే కొనసాగించండి. కానివ్వండి.
2: నాన్నగారు రండి, మీరు ఇలా వచ్చి కుర్చీలో కూర్చోండి.
4: ఎందుకురా?
2: అదంతే నాన్నగారు, ఇలా వచ్చి కూర్చోండి.
4: సరే.
2: కాంతం, వసే కాంతం, కాంతం, వసే కాంతం.
3: ఏంటండి, ఏమిటా కేకలు?
2: చెంబు నిండా నీళ్లు తీసుకురా.
3: ఎందుకు?
2: చెప్పింది చెయ్యవే.
3: ఇదిగోండి నీళ్లు.
2: టవల్ కూడా తీసుకురా.
3: అలాగేనండి.
5: ఏమండి?
2: ఏంటో చెప్పు.
5: హఠాత్తుగా ఏమిటి హడావుడి?
6: అరవబాకు, వాళ్ళు వినేస్తారు. మా నాన్నగారి పేరు మీద ఉన్న పొలాల రేట్లు అమాంతం పెరిగాయట. ఎలాగైనా వాటిని మనం సొమ్ము చేసుకోవాలి, అందుకే ఈ ఏర్పాట్లు.
5: అలాగా.
7: శాంతం, వసే శాంతం.
3: ఏంటో ఏడవండి.
7: నేను వచ్చానంటే ఈ పగల కొడతా, బయటికి రా.
3: ఏంటో చెప్పండి.
7: చెంబులో నీళ్లు, ఒక టవలు తీసుకురా.
3: ఇదిగో ఇక్కడ పెడుతున్నా.
7: అక్కడ పెడుతున్నావా? నోరు మూసుకొని మా నాన్నగారి దగ్గరికి పోదాంరా.
3: ఎందుకు, మీకేమన్నా పిచ్చి పట్టిందా?
7: ఏంటే అంత మాట అనేసావు?
3: కాకపోతే నెల రోజుల నుంచి నడుములు వంగిపోయేలా చాకరీ చేస్తే ఇప్పుడు ఏం ముంచుకుపోయిందని ఆయన గారికి ఇలా సేవలు చేద్దామంటున్నారు?
7: ఊరుకోవే, పెద్ద సూర్యకాంతం నోరేసుకొని. నేనేం తెలివి తక్కువ, జాగ్రత్తగా విను. ప్రకాశం మామ చెప్పాడు కదా, అందుకొని ఈ టైంలో మా నాన్నగారిని కాకాపట్టి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే మన పంట పండిపోయిందనుకో.
3: అవునా? అయితే కానివ్వండి, ఇదేమన్నా డబ్బులు పెట్టుకునేదా? ఇంకేమన్నానా? ఫ్రీగా వలకబోసేదేగా, ఎంతైనా వలకబోయచ్చు. కానివ్వండి, నేను కూడా కొంచెం వలకపోస్తా.
7: ఈ 4 రోజులు మా నాన్నగారిని బాగా చూసుకోవాలి మరి.
3: సర్లేండి, డబ్బొస్తుందంటే మీరు ఇంతగా చెప్పాలనా ఏంటి?
7: ఇదిగో అన్నయ్య, ఏదేమైనా నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోయి బాగా చూసుకుంటా.
2: భలేవాడివిరా, మా ఇంటికి వచ్చి 4 రోజులేగా అయ్యింది, ఇంకా 5 నెలలున్నాయి.
8: మరే మరే, ఇదిగో మరిది గారు, ఈ 5 నెలలు మావయ్య గారు మా ఇంట్లో ఉండాల్సిందే, మేం సేవలు చేయాల్సిందే.
3: అసుకు బుసుకు, ఇదిగో అక్క, ఆ పప్పులే ఉడకు. అటు పొద్దు ఇటు పొడి చేసినా సరే మావయ్య గారు మా ఇంటికి రావాల్సిందే.
8: నీతో ఎవ్వరూ మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకుంటే మంచిది.
7: ఇదిగో వదిన, అది ఏమంది అని అంత మాట అనేసావు?
8: అంతేలే మరిది, నీ భార్య ఏమన్నా నీకు పెద్దగా అనిపించదు, నేనేమన్నా అంటే ఎలిగిపోద్ది.
2: ఇంతకీ ఏమంటావురా?
7: నాన్నగారిని మాకు వదిలేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నయ్యా.
8: అవునులే, ఇప్పటిదాకా అరచేతుల్లో పెట్టుకుని ఊరేగించారు, ఇంకిప్పుడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు.
3: నువ్వు భలే చూసావులే, గంజి మెతుకులతో సరిపుచ్చింది, ఎవరికి తెలియదు అనుకున్నావు?
8: నీ పెళ్ళం పంచభక్ష పరమాణాలు పెట్టింది మరి, మాడిపోయిన దోశలు, పురుగులు పట్టిన కంట్రోల్ బియ్యంతో చేసిన ఇడ్లీలు.
3: నువ్వే పెట్టావులే మహా పంచభక్ష పరమాణాలు.
8: నా జోలుకొస్తే చూపిస్తా నా తడాక ఏమనుకున్నావో.
2: వసే కాంతం, నోరు మూసుకునిట్రా.
8: ఏంటో చెప్పండి.
2: అదిగో నాన్న, పద.
7: నాన్న లేవండి, మన ఇంట్లోకి పోదాం.
3: లేవండి మామయ్య గారు, మన ఇంట్లోకి పోదాం.
8: ఏంటో, ఈ రోజు మామగారి మీద ప్రేమ కారిపోతుంది.
3: నువ్వు చూపే మరించి మర్యాద భరించలేక
8: నాకంటే ఏమి ఎక్కువ ఇరగదీసినట్టు.
2: వసే కాంతం, నువ్వు నోర్మై.
7: ఇదిగో వదిన, నాన్నగారిని మేము చూసుకుంటాం, మా ఇంటికి పంపించు.
8: అదేం కుదరదు మరిది గారు, నేను 6 నెలలు చూడాల్సిందే, ఆ తర్వాతనే మామయ్య గారు మీ ఇంటికి వచ్చేది.
7: ఆహా,

0: అది మామూలు అప్పుడేనా? ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత నేను మర్యాద చేయకపోతే వెనకబడిపోను.
1: అందుకని ఇప్పుడు ఇలా మధ్యలో వచ్చి బలవంతంగా తీసుకెళ్తానంటావా?
0: బలవంతం కాకపోతే నువ్వు వదులుతావా? వచ్చే శాంతం, ఇలా రావే, నాన్నగారిని మన ఇంటికి తీసుకెళ్తాం.
2: సరే పట్టుకోండి మావయ్య, రండి.
1: ఏంటండి, ఏంటి వాళ్ళు తీసుకుపోయేది మన ఇంట్లో ఉన్న మామయ్య గారిని? అయ్యో, అలా నిలబడిపోయారు ఏంటండి? మామయ్య గారిని పట్టుకోండి, రండి మామయ్య గారు, రండి
2: మామయ్య గారు మా ఇంటికి రండి. పట్టుకోండి, అలా నిలబడతారే, పట్టుకోండి.
3: ఏందిరా ఈ కురుక్షేత్రం, అసలు ఏం చేస్తున్నారా మీరు? హఠాత్తుగా తండ్రి గారి మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందిరా మీకు? ఓ, అర్థమైందిరా. ఆ ఊర్లో ఉన్న భూములకు రెక్కలు వచ్చినాయి. ఈ సమయంలో ఆ తండ్రి గారిని బాగా చూసుకుంటే ఎక్కువ డబ్బులు కొట్టొచ్చారనా? చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలైనా మీకింకా డబ్బు మీద మోజు తీరలేదురా.
1: ఎలా తీరుతుంది బాబాయ్, అది డబ్బే కదా.
2: అది లేకపోతే లోకంలో విలువ లేదు కదా.
3: సరే, నేను మాట చెబుతాను, వింటారా?
4: చెప్పండి మామయ్య.
3: ఈ ఇంటిని సమానంగా పంచుకున్నట్లే ఈ రోజు నుంచి మీ నాన్నని కూడా సమానంగా పంచుకుంటురా.
0: అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా.
3: 6 నెలలకు ఒకసారి లెక్కరు కాదు.
4: మరి అలాగా
3: ఈ సమయంలోనే ఈ ఉన్న పళంగా సమానంగా పంచుకోవాలి.
0: అది ఎలాగా?
3: ఇదిగో ఇలా ఆ కుర్చీని తెచ్చి ఈ గీత పక్కన వేయండి. ఒరే జగన్నాథం, ఇలా రారా నువ్వు?
5: ఏమిట్రా,
3: ఇప్పుడు ఆ 2 కుర్చీల్లో నీకు ఇష్టమైన దాని మీద కూర్చొని అవతల దాని మీద కాళ్ళు పెట్టుకో.
5: ఎందుకురా?
3: మాట్లాడకుండా వచ్చి కూర్చోరా, చెప్తాను.
2: అదేంటండి, ముసలోడు మనకు కాళ్ళు పెట్టాడేమిటి?
0: ఏది పెడితే ఏమవుది? అరవక.
5: ఒరే ప్రకాశం, నువ్వు చేసేది ఏమిటో నాకు అర్థం కావడం లేదురా.
3: అనుభవించడానికి ఏమీ అర్థం కాని అవసరం లేదు, కానీ మాట్లాడకుండా చూస్తూ ఉండరా. ఇప్పుడు చూడండి అబ్బాయిలు, మీ నాన్న మీ ఇద్దరికి సమానమైన దూరంలో కూర్చున్నాడు. ఇప్పుడు చేసుకోండి మీకు తోచినంత సేవలు మర్యాదలు. జాగ్రత్త.
0: అలాగే మావయ్య.
3: ఒరే జగన్నాథం.
5: ఏమిట్రా ప్రకాశం?
3: ఈ మర్యాదల్ని ఏమాత్రం వదులుకోవద్దు. ఇక నేను వెళ్ళొస్తా.
4: కాంతం.
1: ఏంటండి?
4: ఫ్యాన్ వెయ్యి.
1: కరెంట్ లేదండి.
4: అయితే విసనకర్ర తీసుకురా.
0: శాంతం.
2: చెప్పండి, విసనకర్రగా తెస్తాను, ఉండండి.
4: నాన్నగారు అన్నం తినండి.
5: ఇప్పుడు ఎందుకురా, మధ్యాహ్నం తిన్నాను కదా.
4: కాంతం, ఇంట్లో ఏముంది తినడానికి?
1: ఈరోజు సెలవు కదా, అందుకని పిల్లల కోసమని మటన్ పలావ్ చేశానండి.
4: దాన్ని తీసుకురా.
1: అలాగేనండి.
0: శాంత.
2: చెప్పండి, ఇక్కడే ఉన్నా.
0: నువ్వేం చేసావు పిల్లల కోసం?
2: పకోడీలు చేశానండి.
0: నువ్వు కూడా ఒక ప్లేట్లో పకోడీలు, గ్లాసులో నీళ్లు తీసుకురా.
2: అలాగే.
1: ఇదిగో పలావ్.
4: నాన్నగారు ఇదిగో పలావ్ తినండి.
5: అబ్బా, నా వల్ల కాదురా.
2: ఇవ్వకండి పకోడీలు.
0: ఇదిగో నాన్నగారు ఈ పకోడీలు తినండి.
5: ఒరే నాయనలారా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అసలే మధ్యాహ్నం తిన్నది రాత్రి దాకా అరిగితేనా, ఇంకా ఇప్పుడు తింటేనా?
2: మామయ్య గారు ప్లీజ్, నా చేత్తో చేసిన పకోడీలు కొద్దిగానన్నా రుచి చూడండి.
5: ఎందుకమ్మా, నీ వాటాలో ఉన్నప్పుడు రోజు గంజి మెతుకులు తింటూనే ఉన్నాగా.
1: అది అలా పెట్టండి గడ్డి.
5: నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావమ్మా, నువ్వు పెట్టేది కూడా ఆ మెతుకులేగా.
1: ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు గాని, ముందు పలావ్ తినండి మావయ్య గారు.
5: వద్దులేమ్మా, ఈ ముసలి దేహాన్ని బతికించడానికి నువ్వు రోజు కష్టపడి పలావులు చేయనక్కర్లేదులే.
0: అయితే మా పకోడీలు తినండి నాన్నగారు.
5: ఎందుకు లేరా, నీ పెళ్ళాం ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం చాకరీ చేయటం ఎందుకు చెప్పు.
1: ప్లీజ్ మావయ్య గారు, జరిగిందంతా మర్చిపోండి, ఇక నుంచి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, ముందు పలావ్ తినండి.
5: వద్దులేమ్మా, నువ్వు నా కోసం చెమటోడ్చి చాకరీ చెయ్యను అక్కర్లేదు.
2: అయితే నా పకోడీలు తినండి మావయ్య గారు.
5: ఎందుకులేమ్మా, నీ ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం ఎందుకు చాకరీ చేస్తావు?
2: ప్లీజ్ మావయ్య గారు, నేనేం అనుకోనులేండి, నా పాకోడీలు తినండి.
1: మావయ్య గారు ముందు నా పలావ్ తినండి. మావయ్య గారు
2: అదేం కుదరదు, ముందు నా పకోడీలు తినాల్సిందే.
1: అలా ఏం కాదు, ముందు నా పలావ్ తినాల్సిందే.
2: కాదు కాదు, నా పకోడీలు తినాల్సిందే.
1: నా పలావే
2: కాదు, నా పకోడీలే.
1: మావయ్య గారు మీకోసం పొద్దున్నే కష్టపడి ఈ పాయసం చేశాను, దీన్ని తాగండి.
2: మావయ్య గారు నేను కూడా పొద్దున్నే నిద్రలేసి మీకోసం ఈ గారెలు చేశాను, తినండి. కాస్త ఓపు.

0: వస్తుంది.
1: ఈ వయసులో నాకెందుకమ్మా ఓపిక, అదేదో నీ పిల్లలకి పెట్టు.
2: ప్లీజ్ మావయ్య గారు, నా పాయసాన్ని తాగండి.
0: ప్లీజ్ మావయ్య గారు, నా గారెలు తినండి.
1: అలాగేనమ్మా, మీ కోరిక ఎందుకు కాదనాలి, ఇలా ఇవ్వండి.
0: మావయ్య గారు, మధ్యాహ్నానికి ఏం కూర వండమన్నారు?
1: ఏదో ఒకటి వండండమ్మా, నేనెంత తింటాను, కాకపోతే.
2: ఈ వయసులో మీరు తృప్తిగా తినాలి మావయ్య గారు.
0: అవును మావయ్య, మీరిష్టపడే వంట చేసి పెట్టమన్నారు మీ అబ్బాయి గారు.
1: ఆహా, వాడికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందబ్బా.
2: ప్రేమ నా బొంద, అంతా పొలం డబ్బుల కోసమేగా.
1: ఏమిటమ్మా ఏదో అంటున్నట్టున్నావు?
2: అబ్బే ఏం లేదు మావయ్య, వాతావరణం చల్లబడిపోయింది, రాత్రికేమన్నా వానొస్తుందేమోనని.
0: అవును మావయ్య, ఆ భూములు ఎప్పుడమ్మబోతున్నారు?
1: ఏ భూములమ్మా?
2: అదే మావయ్య గారు, మన సొంత ఊర్లో ఉన్న భూములు.
1: ఓ అవే, రాక రాక ఇన్నాళ్లకి మంచి రేటు వచ్చిందని తెలిసింది, తొందరగా అమ్మేయాలి.
2: జాగ్రత్త మావయ్య గారు, ఆ భూమి డబ్బుల కోసం కొంతమంది మర్యాదలు నటించి మీ చుట్టూ తిరుగుతున్నారు, గోతికాడ నక్కల్లా.
1: నాకు తెలియదటమ్మా, వాళ్ళని ఎట్లా మర్చిపోతాను.
0: మావయ్య గారు, మీరు అస్సలు మొహమాట పడకుండా ఏం కావాలో అడిగి మరీ చేయించుకుని తినండి, అసలు ఇది మీ ఇల్లే అనుకోండి.
1: అదేమిటమ్మా, అసలు ఇది నా ఇల్లే కదమ్మా.
2: అవుననుకోండి, ఏదో మాట వరసు కన్నాలేండి.
0: మావయ్య గారు, ఇంతకీ ఎంత చేస్తుందంటారు?
1: ఏమిటమ్మా?
0: అదేనండి, ఆ ఊళ్ళో ఉండే పొలాలు ఇల్లును.
1: నాకు మాత్రం ఏం తెలుసమ్మా.
3: అబ్బే మీకేం తెలీదు, అలా అబద్ధాలు చెప్పి మా దగ్గర రాచమర్యాదలు పొందుతున్నారు.
0: ఏంటండి, ఏమిటి మీరనేది?
3: అవును శాంతం, ఈ పెద్ద మనిషి అబద్ధం చెప్పి మన దగ్గర సర్వ సుఖాలు పొందుతున్నాడు.
0: అవునా?
4: అవును కాంతం, అక్షరాలా అబద్ధమే.
2: ఏంటండి మీరనేది?
4: అవును కాంతం, తమ్ముడు చెప్పేది నిజం, అసలు అక్కడ ఫ్యాక్టరీ లేనే లేదంట, ఆడున్న భూముల రేట్లు పెరగలేదంట.
2: అయితే అదంతా అబద్ధమా?
4: అవును, ఆ ప్రకాశ మామయ్య కలిసి ఈ పెద్ద మనిషి ఆడించిన నాటకం.
0: అవునా?
2: అవునా,
0: ఎంత మోసం.
3: ఈ వంకతో మన దగ్గర కోరుకున్నది చేయించుకొని తినొచ్చని కుట్రన్నమాట.
0: ఏమయ్యా పెద్ద మనిషి, పెళ్ళాన్ని చచ్చిన కాడునుంచి చేతులు పుండులయ్యేలా చాకరీ చేస్తూ మేపుతున్నావే, ఇంకా ఏం తక్కువని ఇంత నాటకం ఆడావు? మా పిల్లలు అడిగినా చేసి పెట్టని వంటలన్నీ నీ కోసం చేసి పెట్టానే, ఇదేం పాడు బుద్ధి నీకు?
4: అలా అడగండి, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో.
1: అసలు రావాల్సింది మీకురా.
4: మాట్లాడబాకండి నాన్న.
3: అమ్మ పోయినప్పటి నుంచి ఇంటి మీద పడి తింటున్నావు కదా, ఇంకా మీకేం ఆశ?
1: నేను అడిగానారా, నాకు సేవలు చేయమని అడిగానా?
2: మాకే కర్మ పట్టి నెత్తిన పెట్టుకుని పూజించాం,
0: లేకపోతే ఇంత మంచి మామగారు దొరకరని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నాం.
3: ఎందుకు చేశారు ఈ పని?
1: నేనేం చేశానరా?
3: మళ్ళీ అదే మాట,
1: తెలియదని చెప్పాను కదరా.
3: మరి ప్రకాశం మా ఎందుకు చెప్పాడు?
4: అవునవును, నాకు కూడా ఆయనే చెప్పాడు.
1: అది వాణ్ణే అడగండి.
0: ఆయన చెప్పగానే మీరు టెంప్ట్ అయిపోయారు.
3: నువ్వు నోరు మూయివే, అపశకునుందానా? అసలు ఆ రోజు నేను నిద్రపోతుంటే నిద్ర లేపి బయటికి పంపించింది నువ్వు కాదా?
0: నేనే అనుకోండి.
3: అప్పుడేదో కొంపలు అండుకుపోతుందని నిద్రపోయేవాడిని బయటకు తోసి ఇప్పుడు ఇట్ట ప్లేట్ పిరాయిస్తావా? ఛీ, అసలు మిమ్మల్ని నమ్మకూడదే అన్నయ్య, ఇదంతా ఆ మామయ్య ఆడించిన నాటకం అన్నమాట.
4: అవునరా, ఆయనకేం అవసరమంటావు?
3: ఇంకెందుకు, తన ఫ్రెండ్కి వాళ్ళ కొడుకులు కోడళ్ళ చేత చాకిరి చేయించుకోవాలనుకున్నాడేమో.
4: నిజమే, వాళ్ళకి డబ్బంటే మహా ఆశని, డబ్బొస్తుందని తెలిస్తే బాగా ఉబ్బిపోయి ఈయన గారిని ఆకాశానికి ఎత్తేస్తారని పథకమేమో.
0: ఎంత మోసం, ఎంత మోసం, రాని ఆ పెద్ద మనిషిని కడిగి పారేస్తాను.
2: అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడేది కావాలంటే అప్పుడది వండి పెట్టా, మా పిల్లలు అడిగినా చేయని వంటలన్నీ మీకు చేసి పెట్టాను.
0: ఇప్పటి వరకు చేసిన చాకరీ చాలు గాని, ఇక పదండి లోపలికి.
2: మీరు మాత్రం ఇంకా అలాగే నిలబడ్డారేంటి, కదలండి ఇంట్లోకి.
4: మరి నాన్నగారి విషయం?
2: విషయాల సంగతి తర్వాత, ముందు ఇంట్లోకి రండి.
4: అలా అంటావేంది, ఇప్పుడు చూసేది మనవంతు కదా.
2: ఒక్క నిమిషం కూడా చూడను.
4: ఎందుకని?
2: ఈ వారం రోజుల్లో 6 నెలలు చూడాల్సిన దానికంటే ఎక్కువే చూశాను, ఇంకా వాళ్ళని చూసుకోమనండి.
3: అదేంటోదినా, లెక్క ప్రకారం ఈ 6 నెలలు చూడాల్సింది మీరే కదా.
2: అవునయ్యా, లెక్క ప్రకారం మేమే చూడాలి. అయితే ఈ వారం రోజులు చూసిన దాని సంగతి ఏంటి?
3: నువ్వేదో చేసి పెట్టినట్టు చెప్తున్నావు గాని మా శాంతం చేయలేదా?
2: చేసిందిలే, పొద్దున చేసింది రాత్రికి, రాత్రి చేసింది రేపటికి.
3: ఏదైనా దారి చూపించింది నువ్వే కదా వదిన.
2: అంటే దాన్ని కూడా నా మీదకే నెట్టేస్తున్నావా రంగయ్యా?
1: కా

0: అదిలే వదిన, మా శాంతానికి నోరు బారేసుకోవడం తప్ప ఆ వంటలు చేయడం రాదు. ఇంక కొత్త వంటలు ఏం చేస్తుంది?
1: ఎవరైనా వింటే నవ్వుతారు.
0: ఇంతకీ ఏమంటావు వదిన, రూల్స్ ప్రకారం నాన్నగారిని చూడాల్సింది మీరే. ఈ ఆరు నెలలు మీరే చూసుకోండి, ఆనాక మేము చూస్తాం.
1: నేను చూడరంటే చూడనబ్బాయ్.
0: ఇదేందన్నయ్య వదిన అలా అంటుంది?
2: నువ్వు పోరా నాయన, ఎలా చూడదో నేను చూస్తాను.
3: ఏమండి ఇంకా అక్కడేం చేస్తున్నారు?
0: ఆ వస్తున్నా. సరే మీ ఇష్టం.
1: ఏంటండి ఏంటి మీరు అనేది? నేను చూడను అంటే
2: ఏమన్నాను?
1: అదే ఎలా చూడదో నేను చూస్తాను అన్నారుగా.
2: అవునే అన్నాను, నీకు బుద్ధి ఉందా అని.
1: అంటే ఇంతకాలం బుద్ధి లేని దాంతో కాపురం చేస్తున్నారా?
2: అవునే, నీకు బుద్ధి ఉంటే ఇలా మాట్లాడతావా అని.
1: ఇదిగో మళ్ళీ
2: అరవబాకు. ఇన్ని రోజులు నాన్నగారిని ఎన్ని హింసలు పెట్టినా సహించాను, ఇప్పుడు అసలే చూడనంటే ఊరుకుంటానా?
1: ఏం చేస్తారేంటి?
2: నోరెత్తావంటే తంత.
1: తంతారా? నన్ను తంతారా? సరే రండి తనండి. ఎలా తంతారో తనండి.
2: ఏమిటే నీ బెదిరింపు?
1: నన్నే కొడతారా? ఇంకా చూసుకోండి, ఆయన నా వాటాలోకి వస్తే ఊరుకోను. పుట్టిందిగా మీతో పాటు పోటీ పడుతూ ఆ మహాతల్లినే చూసుకోమనండి. ఇక్కడుంటే నేను అసలు ఊరుకోను. పెళ్ళైన ఇన్నాళ్ళకి ఆయన కోసం నన్ను కొడతారా? ఇక మూడు పూట్లో ఎవరు వండి వడ్డిస్తారో చూస్తాను.
2: కాంతం కాంతం ఆగవే, ఒసే కాంతం ఆగవే, కాంతం ఆగు, ఆగవే కాంతం ఆగు.
4: చూశావా నిర్మల, నీ కొడుకులు కోడళ్ళు చేస్తున్న నిర్వాకం, ప్రతి దానిలోనూ డబ్బును చూడటం, ఆ డబ్బు కోసం ఎంత దానికైనా తెగించటం, దానికోసం మనుషుల్ని మమతల్ని కాలదనడం, దీనికోసమైనా అప్పుడు మనం అంత ఆరాటపడింది. ఎంతసేపు వాళ్ల యావలు, దాన్ని పొందటానికి పడే ఆరాటాలు, గౌరవం లేని చోట ఉండటం అసలే మంచిది కాదు.
5: ఎందుకు ఇలా బయట కూర్చున్నారు నాన్న? ఎలా దక్కుతున్నారో చూడండి, ఇంట్లో కడదాను రండి నాన్న.
4: ఈ ఆరు బయట చల్లగాలిలో కూర్చుంటే శరీరంతో పాటు మనసు కూడా హాయిగా ఉంటుందమ్మా.
5: దాంతో పాటుగా దగ్గు కూడా వస్తుంది కదా నాన్న.
4: పోనీలే తల్లి, ఈ ఆరిపోయే దీపం గురించి నీకెందుకమ్మా బెంగ?
5: అలా అనకండి నాన్న ప్లీజ్.
4: విశాల, మనిషి పుట్టడం అంటూ జరిగాక చావనేది కూడా ఏదో ఒకరోజు తప్పదు కదమ్మా.
5: నాన్నగారు ఈరోజు వైరాగ్యం మాట్లాడుతున్నారేమిటి?
4: ఈ వయసులో వైరాగ్యం కాక ఇంకేముంటుందమ్మా? బతికినన్నాళ్ళు పిల్లల కోసం కుటుంబం కోసం ఆరాటపడ్డాను, నా కొడుకులు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారని భ్రమపడ్డాను. ఇంతకాలం కొడుకుల కోసమే శ్రమించా, చివరికి నాకు ఈ పరిస్థితుల్లో కూతురే దిక్కవుతుందని కల్లో కూడా ఊహించలేదమ్మా.
5: నాన్న ఇప్పుడెందుకు ఇవన్నీ? ఏదో నా భర్త మంచివారు కాబట్టి నాకే ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఇద్దరు పిల్లలు, చెప్పిన మాట వినే బుద్ధిమంతులు, అత్త ఆడపడుచుల కందరంత దూరంలో ఒంటరి సంసారం, ఈ జన్మకింతకంటే ఇంకేం కావాలి నాన్న?
4: అవునమ్మా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా అదృష్టమే.
5: అంతా మీ కడుపున పుట్టడం వల్లే కదా నాన్న?
4: కాదమ్మా, అల్లుడి గారితో నీ పెళ్లైన వేళా విశేషం. ఆ దైవం చూడబట్టి నీ సంసారం హాయిగా సాగిపోతోంది.
5: పోనీలే నాన్న, అన్నయ్యని కూడా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి?
4: వాళ్ళు చెడ్డవాళ్లు కారమ్మా, పెళ్లాల కొంగు పట్టుకుని తిరిగే చేతగాని చవటలు. ఆ గాడిదల కోసం నేను మీ అమ్మ ఎన్నెన్ని కష్టాలు పడ్డాము నీకు తెలియదమ్మా. కొడుకులు పుడితే పున్నామ నరకం నుండి తప్పిస్తారని అంటారు, వీళ్ళు ఈ లోకంలోనే నరకం చూపిస్తున్నారు.
5: వాళ్ళనని ఏం లాభం నాన్న? వాళ్ల భార్యల ముందు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు.
4: అసలు వాళ్ళు మనుషులే కారమ్మా, వాళ్ళు పెళ్లాలు చెప్పే ప్రతి పనికి తలలూపే యంత్రాలు. ఆ గాడిదలు గవర్నమెంట్ ఉద్యోగులైతే వాళ్ల జీవితాలు బాగుంటాయని ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆ ఉద్యోగాలు ఇప్పించానో వాళ్ళకేం తెలుసు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు పెళ్లాలకి నేను బరువైపోయాను.
5: పోనీలే నాన్న, మిమ్మల్ని చూడకపోయినా బయట మీ కొడుకులనే అందరూ చెప్పుకుంటారు కదా.
4: కన్న తండ్రిని గాలికి వదిలేసిన గాడిదలకి ఈ లోకంలో మర్యాదలు కూడా లభిస్తాయా?
5: కొంతమంది అలాగే ఉంటారు నాన్న.
4: నేనెంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక సున్నం గీతతో రెండుగా చీల్చుకొని మహారాణుల్లా వెలిగిపోతున్న వాళ్ళు అద్దె ఇంటికి వెళ్తే డబ్బు ఖర్చు అయిపోతుందని.

0: ఇరుకైనా ఇబ్బందైనా ఆ ఇంట్లోనే బ్రతుకుతున్న వాళ్ళని ఏమనాలమ్మా?
1: సర్లేనా,
0: మొగుళ్ళు తెచ్చే జీతం డబ్బుల్ని లెక్కలేసి దాచిపెట్టే పిసిరిగొట్టులు వాళ్ళమ్మా వాళ్ళు. చివరికి నా ఇంట్లోనే నన్నొక బానిసను చేసి గంజి మెతుకులతో కడుపు మార్చిన ఆడకూతుళ్ళమ్మా వాళ్ళు.
1: సర్లే, ఊరుకోండి నాన్నా. ఎలాగో మా ఇంటికి వచ్చేశారు కదా, ఇక మీకు ఏమీ లోటు లేదు.
0: అల్లుడు గారిది వెన్నలాంటి మనసమ్మా. అటువంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకటం నీ పూర్వజన్మ సుకృతమమ్మా. ఇంకా నీ పిల్లలు చాలా బుద్ధిమంతులు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇంకేం కావాలమ్మా?
1: పదండి నాన్న, భోజనం వడ్డిస్తాను.
0: అలాగే పదమ్మా.

0: ஒரே ராஜாராவ், அப்பா ராஜா.
1: ரெண்டு மாமையா, ரெண்டி.
0: ஏந்த பாய் ராஜாராவ் அட்டா உண்டோ?
1: ఏమి లేదు మామయ్యా, నాన్నగారి గురించే.
0: ఏమిటి, నాన్నకేమైంది?
1: నాన్న కనబడటం లేదు మామయ్య.
0: నాన్న కనబడడం లేదా? ఎప్పుడు నుంచిరా?
2: ఈ మధ్యనే బాబాయ్ గారు. ఎక్కడికెళ్ళింది అర్థం కావడం లేదు.
0: చూడమ్మాయి, మనిషి కళ్ళ ముందున్నప్పుడు గౌరవించగా ఇప్పుడు ఇలా అనుకుంటే మాత్రం లాభం ఉంటుందమ్మా. చెప్పు
2: బాబాయ్ గారు, ప్లీజ్ మా మావయ్య గారు ఆచూకీ తెలిస్తే చెప్పండి.
0: ఎందుకమ్మా, గంజిలో మెతుకులేసి వాడి కడుపు మార్చడానికా? బర్రె చచ్చేదాకా ఎంత పాలిస్తుందో ఎవరికి చెప్పరు, సరికదా? అదే చస్తే మాత్రం దాని పాలన గురించి చెప్పుకొని బాధపడిపోవడం ఈ లోకం తీరు. మీ మామయ్య మీ కళ్ళ ముందున్నప్పుడు పని లేకుండా ఇంట్లో పడి తింటున్నాడని చిన్నచూపు చూశారు, అవమానించారు. మరిప్పుడు వాడు లేకపోయేసరికి ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు.
1: ప్లీజ్ మామయ్య, ప్లీజ్ చచ్చిన పామును మరింత చంపకండి. చెప్పండి మామయ్య, నాన్న మీకు చెప్పకుండా ఎక్కడికి పోరు. ప్లీజ్ చెప్పండి మామయ్య.
0: లాభం లేదురా, మీరెంత బ్రతిమలాడినా వాడి ఇంటికి రాకపోవచ్చు.
1: రాకపోతే కాళ్ళ వేళ్ళ బ్రతిమాలు తెచ్చుకుంటాం మామయ్య. చెప్పండి, చెప్పండి మామయ్య.
0: ఒరే రాజారావు, తమ కడుపున పుట్టిన మీ బాగు కోరి ఆ దంపతులు చేసే చాకిరి కళ్ళారా చూసిన వాడిరా నేను. వారి కలలు నెరవేరకుండానే పాపం మీ అమ్మ స్వర్గానికి చేరిపోయింది. అప్పటినుంచి వాడికి కష్టాలు ఆరంభమయ్యాయి. ఎలా ఉండేవాడు ఎలాగైపోయాడురా. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం కోసం వాడు పడ్డ పాటలు ఆ దేవుడికే తెలియాలి. వాడి తపన తాపత్రయమంతా మీరు పైకి రావాలనే కదా. అలాంటి మంచి మనిషిని మీ కాళ్ళ కింద చీమలా తొక్కి పారేశారు కదరా. ఇంకా ఏం మిగులుందని వాడిని తీసుకొస్తామంటున్నారా?
1: ప్లీజ్ మామయ్య చెప్పండి. ఇద్దరు కొడుకులుండి కూడా నాన్నగారిని ఇలా వదిలేస్తే నలుగురు తలోరకంగా అనుకుంటారు కదా మామయ్య.
0: అంటే ఆ నలుగురు కోసమే గాని తండ్రి గారిని తీసుకొచ్చి గౌరవించాలని కాదన్నమాట.
2: లేదు బాబాయ్, ఈసారి మామయ్య గారిని తీసుకొచ్చి అందరూ ఆశ్చర్యపోయే విధంగా చూసుకుంటాం.
0: ఇప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు కదమ్మా.
2: ప్లీజ్ బాబాయ్, అలా తెప్పి పడవకండి.
0: వాడి కష్టార్జితంతో సంపాదించింది అనుభవిస్తూ వాడికి గంజి వెతుకులేస్తున్నారు. వాడి కట్టిన ఇంటిని పంచుకొని వాణ్ణి ఆరు బయట వదిలేశారు. అందులో అబద్ధమేముందమ్మా?
1: ప్లీజ్ చెప్పండి మామయ్య, నాన్న ఎక్కడున్నారు?
2: చెప్పండి బాబాయ్, మామయ్య గారు ఎక్కడున్నారు?
0: ఒరే రాజారావు, మీ నాన్న కనపడకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికారు.
1: బస్టాండ్లు, రైల్వే స్టేషను, పార్కులు,
0: ఇంకా
1: బంధువులు, తెలిసిన వాళ్ళిళ్ళలో వాకపు చేశాం మామయ్య.
0: అన్ని చోట్ల వెతికామంటున్నారు గాని మీ చెల్లెలు విశారణ అడిగారా?
1: లేదు మామయ్య.
0: ఏ, ఎందుకని?
1: ఆ పిల్లకి మాకు చాలా రోజులుగా మాటలేవు కదా, అందుకని.
0: ఒరే రాజారావు, నువ్వు ఈ కుటుంబంలో అందరికన్నా పెద్దోడివి. ఏదో చిన్న మాట పట్టింపుతో తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెల్ని దూరం చేసుకుంటావా? నీ పెద్దరికి ఏమైంది? ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు దూరం అయితే పడే కష్టం మాటల్లో చెప్పనలవి కాదురా.
1: అది కాదు మామయ్య.
0: మాట్లాడబాకరా, ఇన్నాళ్లకైనా నీలో పరివర్తన కలుగుతుందని ఆశిస్తున్నాను.
2: నిజమే బాబాయ్ గారు, మీ మాటలు నాలో పరివర్తన కలిగించాయి. మాకు ఉన్న విభేదాలన్నీ మర్చిపోయి రేపే మా ఆడకూతురింటికి పోయి

0: మామయ్య గారిని తీసుకొస్తాం.
1: చూసేవరాజా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆడవాళ్ల మనసు ఐసు కన్నా వేగంగా కరిగిపోతుందని మన కాంతమ్మ రుజువు చేసింది.
2: అలాగే మామయ్య, రేపే చెల్లింటికి పోయి నాన్నగారితో మాట్లాడతా.
1: వెళ్ళండి వెళ్ళండి. పాపం ఆ అమ్మాయి విశాల ఇన్ని సంవత్సరాలు పుట్టిల్లు మర్చిపోయి వనవాసమే చేస్తుంది. ఇకనైనా మేమున్నామని ధైర్యం కలిగించండి.
2: అలాగే, తప్పకుండా మామయ్య.
3: దిగండి దిగండి, ఇదే మీరు ఎదుగుతున్న విశాలమ్మ ఇల్లు. అరుగు అరుగు మీద కూర్చున్నాడే ఆయనే విశాలమ్మ నాయన.
2: నాన్నగారు.
4: ఎవరు? ఓ పెద్దోడా, ఏంటి ఇలా వచ్చారు?
0: మనింటికి పోదాం రండి మావయ్య.
4: మనిల్లా? అదెక్కడుందమ్మా?
5: అలా అనకండి నాన్నగారు.
4: ఇంకెలా అనమంటావురా, ఇప్పుడు అది మీ ఇల్లు. మీ అన్నదమ్ములిద్దరు కోడళ్ళు కష్టపడి ఇటుకలు మోసి కట్టుకున్న మీ సొంతిల్లు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారు.
2: అలా అనకండి నాన్న, మీరు ఆ ఇంటికి రావాలి.
4: ఎందుకురా? మీ పెళ్ళాలు పెట్టే మాడిపోయిన దోశలు గంజి మెతుకులు తినడానికా?
5: ఇక నుంచి అలా జరగనివ్వం నాన్నగారు.
4: ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టో, ఇక ముందు దొరక్కపోవడానికి మీ ముందే గంజి మెతుకులు పెడుతుంటే అప్పుడేం చేశారు? ఏ రోజైనా మీ భార్యలను నిలదీశారా? అంతగా చేదైపోయానా మీకు?
0: మావయ్య గారు, మా వల్ల జరిగిన కష్టానికి మేమంతా క్షమాపణ కోరుకుంటున్నాం. మా కళ్ళు తెరుచుకున్నాయి, ఇక నుంచి అలా ప్రవర్తించు. మమ్మల్ని నమ్మండి ప్లీజ్.
4: మీ అందరికీ దండం పెడతాను. మీరు వద్దు, మీ మర్యాదలు వద్దు, నన్ను ఇలా బతకనివ్వండి.
2: కన్న కొడుకులం ఇద్దరుండి కూడా మీరిలా చెల్లెలింట్లో ఉంటే తలో మాట అనుకుంటారు నాన్నగారు.
4: ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇంతకాలం మీ భార్యలు ఎన్ని కష్టాలు పెట్టినా గడప దాటలేదురా నేను.
6: ఆ పెద్ద మనసుతోనే మమ్మల్ని క్షమించలేరు ప్లీజ్.
4: ఆ అవకాశాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు మీరు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోండి.
5: ఇక నుంచి అలా జరగదని చెప్తున్నాం కదా.
4: ఏంట్రా మీరు చెప్పేది? పెళ్ళాల కొంగు పట్టుకుని తిరిగే చేతకాని చవటలు మీరు. నోరు మూసుకుని వెళ్ళండి.
5: ఈ వయసులో ఇంత ఆవేశం పనికిరాదు.
4: మీ అవసరం కూడా అక్కర్లేదు. నేను చచ్చినా మీరు రావద్దు.
2: నాన్నగారు ప్లీజ్, మా మాట వినండి. మీ కోడలిద్దరూ పూర్తిగా మారిపోయారు.
0: అవును మావయ్య, మేము పూర్తిగా మారిపోయాం.
4: మీరు మారండి మారకపోండి, నేనైతే ఒకటే నిర్ణయించుకున్నా.
2: ఏమిటది నాన్నగారు?
4: నా పేరు మీదున్న పొలాలు ఇల్లు అన్నీ నా కూతురి పేరు రాద్దామనుకున్నాను.
5: అది ఎలాగా?
4: ఇలాగా, అవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నవి కాబట్టి నా స్వార్థితాన్ని ఎవరికివ్వాలనో నాకు పూర్తి అధికారం ఉంది. దాని మీద మీకు ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఉండవు. కాదు కూడదంటూ కోర్టుకెక్కుతానంటే అలాగే ఎక్కండి. ఫీజులు నష్టపోయి మొట్టికాయలు తిని నెత్తిన తడిగొడ్డేసుకుని కూర్చుంటారు.
2: ఎందుకని నాన్నగారు?
4: మన చట్ట ప్రకారం తాత ఆస్తిలోనే మనవుడికి హక్కు, అంతేకాని తండ్రి ఆస్తిలో కుమారులకు లేదు కాబట్టి. అందుకని నా యావదాస్తిని నా కూతురికే ఇచ్చేస్తాను.
5: ఇది అన్యాయం.
4: మీరు చూపించిన దానికన్నానా?
2: ఇదేమిటి నాన్న ఇలా నిర్ణయించుకున్నారు?
4: కుక్కకాటుకి చెప్పు దెబ్బంటే ఇదే మరి.
2: ప్లీజ్ నాన్నగారు, మీ నిర్ణయాన్ని మార్చుకోండి.
4: మార్చుకునేదైతే అది నిర్ణయం ఎలా అవుతుంది?
5: అయితే మేము మా పిల్లలు ఏం కావాలి?
4: కట్టకట్టుకుని గంగలో దూకండి.
2: నాన్నగారు, మీ నిర్ణయం మార్చుకుని మమ్మల్ని కనికరించండి.
4: ఈ నక్క వినయాలు కుక్క బుద్ధులు ఇప్పుడు ఏమీ పనిచేయవు. నా ఆస్తిని ఏం చేయాలో ఎవరికివ్వాలో నాకు తెలుసు, కానీ ఇక దయచేయండి.
7: నానా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ అన్నయ్యలు వదనలు ఎప్పుడొచ్చారు? ఇంట్లోకి పదండి.
5: ఇప్పుడే, ఇక్కడే కడుపు నిండిపోయింది. ఇంకా ఇంట్లోకి కూడానా?
6: పదండి, ఇంకా ఇక్కడే నిల్చున్నారే, జరిగింది చాలదా?
7: వదిన, ఏం జరిగింది?
6: ఇంకేం జరగాలమ్మా, మీ నాన్నకు నువ్వు ఒక్కదానివే పుట్టావంట, అందుకని ఆయన ఆస్తులంతా నీకే ఇస్తారంట.
7: నాకా? అర్థం కాలేదన్నయ్యా.
8: అర్థం కాకపోతే ఆయన్నే అడుగు. పోదాం పదండి.
7: ఆగండి నాన్న, చెప్పండి ఏం జరిగింది?
4: చేసిన దానికి తగిన శాస్తే జరిగిందమ్మా.
7: అంటే?
4: అదేనమ్మా, నన్ను ఆదరించని వీళ్ళకి నా ఆస్తిలో వాటా లేదన్నాను. ఇంకెలాగనమంటావమ్మా, తండ్రి బాగోగులు పట్టించుకొని ఈ పిల్లలకు తండ్రి ఆస్తులు కావాలనా? అదేమన్నా వీళ్ల తాతలు సంపాదించిందా? రాత్రి పగలు చెమటోడ్చి నేను సంపాదించింది, దాన్ని నా ఇష్టమైన వాళ్ళకిచ్చుకుంటాను.
7: కొడుకుల కంటేనా?
4: కూతుళ్లు కూడా కొడుకులతో సమానమనే రోజులొచ్చేశాయమ్మా, అందుకే నన్ను ఆదరిస్తున్నా, నీకిచ్చేస్తాను.
7: నాకా?
4: అవునమ్మా, నీకే.
7: వద్దు నాన్న, కొడుకులు ఇంటి పేరుని వారసత్వాన్ని నిలబెడతారు.
4: బతికుండగా

0: అనే గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వని ఈ నా కొడుకుల ఇంటి పేరు నిలబెట్టేది.
1: వద్దు నాన్న, ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినప్పుడే పుట్టింటి వారి ఆస్తులు హక్కులు సంక్రమించినట్టే. ఇప్పుడు ఆస్తి అంతస్తులు నాకెందుకు నాన్న?
0: తండ్రిగా నేనిస్తున్నప్పుడు వద్దంటావెందుకమ్మా?
1: నాతో పాటు ఇద్దరన్నయ్యలు పుట్టారు కదా, వారిని కాదని నాకిస్తానంటాం భావ్యం కాదు నాన్న.
0: చూడమ్మా, నా ఆస్తిని మూడు భాగాలు చేసి నీతో పాటు వీళ్ళకి ఇస్తా.
2: అడుగో ప్రకాశం మావయ్య.
3: రామావయ్య రండి.
4: చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రా జగన్నాథం.
0: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
4: నీ కొడుకుల్ని ఫాలో అవుతూ వస్తున్నానరా, నా గురి తప్పలేదు, చివరికి నీ దగ్గరకే వచ్చి ఆగారు.
1: రండి మావయ్య గారు.
4: అమ్మా విశాల, పేరుకు తగినట్టే నీ మనసు కూడా విశాలమైందమ్మా. తండ్రి ప్రేమగా ఆస్తి ఇస్తానన్నా వద్దని తృణీకరించిన నీ ఔదార్యం ఉంది చూసావు, అది చాలా గొప్పదమ్మా.
1: థ్యాంక్స్ మావయ్య.
4: ఒరే జగన్నాథం, నీ నిర్ణయం అందరూ హర్షించేలా ఉందిరా.
0: నిజమేరా ప్రకాశం, ఆడపిల్లలైనంత మాత్రాన వారిని వంటింట్లోనే కూర్చోబెట్టి ఇదే నీ ప్రపంచం అనే వాదానికి నేను పూర్తిగా వ్యతిరేకంరా.
4: నిజమేరా,
0: ఆడపిల్లలైనంత మాత్రాన వాళ్ళు ఎందులోనూ తీసిపోరు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కానప్పుడు పుట్టింటికి, పెళ్లైన తరువాత అత్తారింటికి పేరు తీసుకొస్తారు. అలాంటి ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇస్తే తప్పేమిటి?
4: అంతా నీలా ఆలోచిస్తే ఈ సమాజంలో అశాంతి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందిరా. ఒరే అబ్బాయిలు, విన్నారుగా మీ నాన్న నిర్ణయం, దీనికి మీరేమంటారు?
5: అనండి, కాస్త ఆగితే అది పోతుందేమో.
3: ఒప్పుకుంటా మామయ్య.
6: మీకు మళ్ళీ చెప్పాలనా? అనండి.
3: నాకు ఇష్టమే మామయ్య.
4: చూడండి అల్లుళ్ళు, పెద్దవాళ్ళంటే మనకు పెద్ద దిక్కు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు.
3: మామయ్య, ఇక నుంచి మేము నాన్నగారిని గౌరవంగా చూసుకుంటాం.
5: అవును బాబాయ్, పెద్దవాళ్ల విలువ ఇప్పుడే తెలిసొచ్చింది.
6: ఇంకా మామయ్య గారి సలహాలు సూచనల్ని పాటించి మా కుటుంబాల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటాం బాబాయ్.
1: రండి మామయ్య, రాకరాక మా ఇంటికి వచ్చారు అన్నయ్యలు వదనలు అందరూ, రండి.
4: శభాష్.
7: మీరు ఇంతవరకు కూతురుంటే చాలు నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో రేపు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ సమగ్రతా దృక్పథంలో భాగంగా సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం అనే శీర్షికతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. నిత్య జీవితంలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలకు, మానసిక ఒత్తిడులకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పర్యాటకాభివృద్దిని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ఈరోజు పెనుగొండలో టెంపుల్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకానికి రుణాల మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా సులభంగా చిన్న వ్యాపారులకు రుణాలను అందిస్తోందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా రేపు జల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నీటి వనరులు, చెరువుల పరిరక్షణే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 25 నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. కృష్ణానదిలో పడవ బోల్తా పడింది. పల్నాడు జిల్లా కోనూరులో జరిగిన ఈ ఘటనలో 4 గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 3 మృతి చెందగా 4వ వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వేడుకకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కర్నూలు జిల్లాలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆలూరు, గుంతకల్లు రహదారిలో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని

గంటల సమయం చూస్తే 4 గంటల 3 నిమిషాల దాటి 3 సెకండ్లు. సందడి సందడిలో కొంచెం ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది. ప్రశ్నే కాదు, పాట వినిపించాను. ఆ పాట రచించిన గీత రచయిత లిరిసిస్ట్ ఎవరు అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే చాలా మంది పెట్టారు, చూద్దాం. చిరుమబు గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పగలరు? చెరుపూతల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? వస్తా వెళ్ళొస్తా వస్తానండి తప్పకుండా. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఓ సింగ్ కేదరి వీరేశ్వర రాజులు పండించి రైట్ ఆన్సర్ పంపించారు, సూపర్. ఓ ఆదివారం రోజు సరదా కాగా కాసేపు చిరుమబు గారి మాటలతో సందడి చేశాం. నేను శ్రీనివాస వర్మ నక్కగొడి నుండి సమాధానం అంటూ నేను చెప్తాను. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి పంపించారండి రమేష్ ఎస్ సూర్యకుమారి. ఆన్సర్ అంటూ రైట్ కాదు కాదు మురళీకృష్ణ, నేను అడిగింది లిరిసిస్ట్ అండి. నెక్స్ట్ కనకారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, సూపర్. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వారి నుంచి పంపించారు, ఓ సూపర్ రైట్ ఆన్సర్. ఉప్పు కూడా అందింది అంటున్నారు వెంకటరెడ్డి గారు. మీరు కూడా ఉప్పు అందుకున్నారా? అబ్బో చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసినందు నింపదగా ఉప్పు లేకపోతే రుచి పుట్టదయా భాస్కర్ అంటూ భాస్కర్ చతకంలోనే రాశారు. చదువులు ఎన్ని చదువు చదివినా సంస్కారాలని చదువు వ్యర్థమే కదా. ఆ కూరలో అన్నీ కూడా వేసి కూరగాయలు వండి ఆ కారం పసుపు మిగతా మసాలాలు వేసి ఉప్పు లేకపోతే రుచి ఉంటుందా? ఉండదు కదా ఉప్పు. అందరూ ఉప్పు అనేది అందరూ అందుకోవాలి రెడ్డి గారు, తప్పదు తెలుసుకోవడంలో తప్పలేదు. గ్రేట్ సూపర్. మనం తెలియంది తెలుసుకోవాలి, ఎప్పటి నుంచో చెప్తున్నా. రాజు నుండి బోర్వెల్ చేయన్నా రైట్ ఆన్సర్. నేను కాళ శ్రీనివాసరావు గారు కోదా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ప్లీజ్ రీడ్ మై మెసేజ్ సార్. ఓకే మీరు పిఎం స్టూడెంట్స్ స్కాలర్షిప్ స్కీమ్ ఆల్సో అంటున్నారా? ఓకే మీ పేరండి, పేరు ఎక్కడుంది పైన పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుమబు గారు అంటూ పంపించారు కదా. ఓకే బందర్ నుంచి అరుణకృష్ణ అమూల్య బాజీ బుజ్జి. బాజీ బుజ్జి గారు చదివానండి, మీ పేరు కూడా టైప్ చేయాలి కదా, పైకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ హ్యాపీ డేస్ సినిమా పేరు కాదు నేను లిరిసిస్ట్. చీరవంచ గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ. ఓకే మీరు వినిపిస్తున్న సినిమా పేరు చెప్పండి అంటున్నారు, సినిమా పేరు కాదండి లిరిసిస్ట్. నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? కొమకూరు నుంచి తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు లలిత మురళి భాను, రైట్ ఆన్సర్ సూపర్. ఓ సూపర్ భీమేశ్వరపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు రంజిత్. రంజిత్ సింగర్, రంజిత్ కాదండి సింగర్ కాదు నేను అడిగింది లిరిసిస్ట్. దస్గిరి సంధ్య లిరిసిస్ట్ రైటర్ రాశారు, రైట్ పంపించారు. జానకి రామ్ నేమ్ వారి పేరు, రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా నందిగామ నుంచి. నెక్స్ట్ కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ పంపించారు వీరు. ఎక్కడి నుంచి అయినా పంపించారు? హాయ్ నమస్తే, విజయవాడ ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి చిరుమబు గారికి మా నమస్కారములు సార్. గే రచయిత గురించి మీరు ఒక పాట వినిపిస్తున్నారు, మరి ఆ గే రచయిత ఎవరని అడిగారు సార్? మరి దానికి వచ్చేసి సమాధానం సార్, రైట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ బిజిలి వెంకటేష్ శ్యామల. ఇంత వివరంగా విపులంగా అవసరం లేదండి, ఆన్సరు మీ పేరు ఊరు చాలు, అది చాలు. అన్నమి జిల్లా సమాధానం అమరనాథ మహాబూబ్ భాష గుట్టపల్లి నుంచి కలికిరి మండలం నుంచి, రైట్ ఆన్సర్ సూపర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి పంపించారు బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, రైట్ ఆన్సర్ పంపించారు వీరు. మహమ్మద్ దినేతుల్లో భావనపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా, రైట్ ఆన్సర్. మించిన నుంచి చంద్రమగులి పద్మ అక్షర కృప, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ హ్యాపీ డేస్ మూవీస్ నుంచి పంపించారు ఎస్ లిరిసిస్ట్ వచ్చేసి పలానా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణమూర్తి శకుంతల శివన్వి సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. చిన్నగొల్లపాల నుంచి కృష్ణ రాంపురం కట్ల సతీష్ రాజేష్ సరోజిని మాయా భద్రాద్రి కొత్తగూడెం నుంచి, రైట్ ఆన్సర్. చిన్నగొల్లపాలెం కృష్ణ.

కృష్ణా జిల్లా నవ్య పంపించారు, అక్షయ, నవ్య అక్షయ పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ సూపర్. సుకుమార్, తేజస్విని, అమూల్య, అఖిల్ గూడూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అప్పలరాజు గారు పెడన జోగనంద్రపాల నుంచి. రైట్ ఆన్సర్ సూపర్. సింగర్ పేరు కూడా పంపించారు. గణేష్ రాజు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆలగడ్డ పాలెం పాలయ్య, ఆలగడ్డ నందలూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ పాట సింగర్ నాగార్జున లక్ష్మీ ఉడియంపాడు నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ జరిదిన శ్రీభాని జరిదిన ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మరోహరి యశోద జానకి రాజు గారు నిజామాబాద్ వీక్లీ ప్రచారం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చిట్యాల రామకృష్ణ కరీమాబాద్ వరంగల్ నుంచి పంపించారు. ఇప్పుడే ట్యూన్ చేశాం, ఇప్పటి వరకు నాటకం విన్నాం అంటున్నారు. వి మిస్ యూ వచ్చిండ్ర బాబు, డోంట్ వరీ, నెక్స్ట్ టైం వస్తాను అప్పుడు వినండి. అబ్బో ఉప్పు ఉప్పు ఉప్పు ఉప్పు ఉప్పు అందిందట శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, వీరికి కూడా ఉప్పు అందింది. రైట్, తెలుసుకోవడం తప్పులేదండి, అందుకోవాలి, అడగాలి, తెలుసుకోవాలి. చిన్నబాబు గారు తరాలపల్లి జరుపుదల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుండి బోరువెళ్ళ చేయన్న సార్ ఈరోజు సండే, చాలా మంచి ప్రశ్నలు అడిగారు, ధన్యవాదములు అంటున్నారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు ఈవినింగ్లోకి వచ్చేసాంగా. కొడుమూరు నుంచి నాగేళ్ళ విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ, ఈశ్వరమ్మ, రఘుపతి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నాను? బాగున్నాను. దస్తగిరి సంజయ్ గారు పంపించారు రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి రామకృష్ణ, కార్తీక్, వెన్నెలపల్లి, అనురాధ, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్ రైట్ ఆన్సర్ పంపించారు. నేను శ్రీనివాస వర్మ నక్కగూడ నుంచి ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అసలు హ్యాపీ డేస్. చిత్రమండి మన గీత రచయిత వనమాలి. ఇదన్నమాట ఆన్సర్ ప్రశ్న, అది సమాధానం, అది ప్రశ్న. సినిమా సినిమా పేరు వచ్చేసి హ్యాపీ డేస్. మిక్కీ జమేయర్ మ్యూజిక్ డైరెక్టర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం 4:09:45.

0: వివిధ మరి వివిధాలోకి వచ్చేసాం కదా, మరి వివిధాలో ఏం చేయాలి? ఒకే చిత్రం నుంచి పాటలు వినిపించాలి. మరి ఏ చిత్రం ఏమిటి అనే దానికంటే ముందు ఒక పాట విందాం. ఆ పాట తర్వాత ఏ సినిమాలో పాటలు వింటే బాగుంటాయో ఆలోచిద్దాం. వింటనే వింటే వివిధ భారత ఎఫ్ఎం 1.3 MHz పై వివిధ వింటున్నారు విత్ యువరాజ్ చిరుబాబు.
1: ధూమ్ ధినక్ చిక్ ధినక్ చిక్ ధూమ్.

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం.

వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రం ప్రేమ పావురాలు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాటలు రాజశ్రీ గీతం విందామా. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 2.3. అంటే ఒకే చిత్రం ప్రేమ పావురాల్లోని అన్ని పాటలు సుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు ఆలపించారు. గీత రచయిత రాజశ్రీ.

0: మీరింతవరకు వివిధ శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు ప్రేమ పావురాల చిత్రం నుంచి విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 16:17 సెకండ్లు అయితే పరిగెడుతుంది. నేనైతే టాటా బై బై చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పుడైతే ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. పరీక్షల సమయంలో పిల్లల భయాన్ని పోగొట్టడం ఎలా? పిల్లలకు పరీక్షల హడావుడి ఎప్పుడూ ఉండునే ఉంటుంది. పరీక్షలంటే పిల్లలకే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా టెన్షన్ పడే కాలం ఇది. ఈ 2-3 నెలల్లో ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక పరీక్ష రాస్తూనే ఉంటారు. ఇంతకాలం ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు ఈ దశలో ఏకాగ్రతతో చదివితే గాని మంచి మార్కులు రావు. ఇటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలి, ఎలా చదవాలి, పరీక్షలు ఎలా రాయాలి అని తెగ ఆందోళన పడుతూ ఉంటారు. నేడు పరీక్షల విషయంలో పిల్లల కంటే వారి తల్లిదండ్రులకే కంగారు ఎక్కువగా ఉంటుంది. తమ ఎరుగు పొరుగు వారి పిల్లల కంటే తమ పిల్లలకు ఎక్కడ తక్కువ మార్కులు వస్తాయేమో అని వారు భయపడతారు. ఈ కారణంతో తమ పిల్లల శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా బాగా చదవాలంటూ వారిపై ఒత్తిడి తీసుకొస్తారు. స్కూల్లో టీచర్లు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లలపై అధిక ఒత్తిడి తీసుకొచ్చి వారిలో వచ్చే మానసిక శారీరక సంఘర్షణలకు కారణమవుతున్నారు. సర్వసాధారణంగా పరీక్షలు దగ్గర పడినప్పుడు, అవి ప్రారంభమైనప్పుడు పిల్లలు తమ మెదడుని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేస్తారు. అలా చేయటం మంచిది కాదు. ఈ సమయంలోనే పిల్లలకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి అవసరం. మానసికంగా ఆందోళన చెందితే వారు పరీక్షలు సరిగ్గా రాయలేరు. పైగా అంతకుముందు చదివిందంతా మర్చిపోయే ప్రమాదమూ ఉంది. పరీక్షల సమయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే వారిలో భయం, ఆందోళన వంటివి మాయమవుతాయి. ఇలా చదవడం వల్ల కూడా మానసిక ఆందోళన పెరిగే కొద్దీ పిల్లలు ఎక్కువ చదవలేరు. చదివినా మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన కలగకుండా వారు బాగా చదువుకొని మంచి మార్క్స్ సాధించాలంటే కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలి. అవేంటో ఓసారి వింటారా? సో కీప్ లిస్నింగ్ టు వెన్నెల విత్ చేతన్.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515222

7039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedbackamc1@gmail.com. అనుకూలమైన ప్రదేశం కల్పించాలి. మేక్ అ కండ్యూసివ్ అట్మాస్ఫియర్. పిల్లలు చదువుకోవటానికి నిర్దిష్టమైన స్థలాన్ని లేదా చోటును ఏర్పాటు చేసుకోవాలి. అందరూ తిరుగుతున్న దారిలో కూర్చొని చదవమంటే వాళ్ళు ఏం చదువుతున్నారో అర్థం కాదు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని సాధ్యమైనంత వరకు ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. టీవీస్, మొబైల్ ఫోన్స్, డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. మంచం పైన పడుకొని చదవకూడదు. ఎలాంటి సందడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం, రాత్రిపూట మేలుకొని ఉండి పక్క మీద పడుకొని చదవకూడదు. చదువుకు ఓ బల్లా కూర్చి లేదా చాప వేసుకొని చదవటం మంచిది. వీటి వల్ల ఏకాగ్రతకు భంగం కలగదు. చదువుకునేందుకు మంచి పోస్చర్ కూడా చాలా అవసరం. చదువుకునేటప్పుడు అదే పనిగా గంటలకు గంటలు చదవకుండా 40-50 నిమిషాలకోసారి చదివేలా నిర్దిష్ట సమయాన్ని పిల్లలే నిర్ణయించుకోవాలి. మధ్య మధ్యలో టీవీ చూడకుండా కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఒక చార్ట్ లేదా షెడ్యూల్ తయారు చేసుకుని దానిలో రోజు మీరు ఎంత చదువుతున్నారో, ఎంత చదవాలో రాసుకోవాలి. ఆ విధంగా టైం టేబుల్ తయారు చేసుకుని ఒక క్రమ పద్ధతి ప్రకారం చదివితే పరీక్షలు సమీపించే సమయానికి సిలబస్ పూర్తి చేయగలరు. రిలాక్సేషన్ కోసం అప్పుడప్పుడు ఎక్సర్సైజెస్, వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయటం మంచిది. ఫోన్లో ఏమైనా కాల్స్, మెసేజెస్ ఉన్నా కానీ ఇదే బ్రేక్ లో మాట్లాడుకోవాలి. అలాగని ఒక్కసారి ఫోన్ తీస్తూ స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ డిస్ట్రాక్షన్ మొదలవుతుంది. మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే తేలిగ్గా పరీక్షలు ప్రశాంతంగా రాయగలరు. పిల్లల ఆహార విషయంలో తగినంత శ్రద్ధ చూపాలి. నిర్ణీత సమయానికి వారికి సరైన పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తినిపించాలి. తగినంత మంచినీరు కూడా తాగేటట్లు చూడాలి. పౌష్టికాహారం లోపం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆ కారణంగా పరీక్షలు సరిగ్గా రాయలేకపోతారు. కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీ లాంటివి పిల్లలకు అవసరం లేదు. కాలేజ్ స్టూడెంట్స్కి అయితే పర్వాలేదు, కానీ అది కూడా ఒక మోతాదులో. టైంకి అన్నం తినకపోయినా, టైంకి పడుకోకపోయినా ఫిజికల్గా, మెంటల్గా అలసిపోయి చదువు పైన ఫోకస్ తగ్గుతుంది. కాన్సన్ట్రేషన్ తగ్గాక చదివేది అర్థం కాదు. దాంతో ఆన్సర్స్ బట్టి వేయాలని చూస్తారు. ఇక సమస్యలు ప్రారంభమవుతాయి. ఇది గమనించి వారికి తిండి, నిద్ర సక్రమంగా లభించేటట్లు చూడాలి. చదవాలి కదా అని తెల్లవారు కూర్చోబెట్టకుండా తగినంత నిద్ర అవసరం అని గుర్తించాలి. ప్రతిరోజు మార్నింగ్ 8 నుండి నైట్ 8 వరకు అంటే 12 గంటల పాటు పిల్లలకు స్కూల్, ట్యూషన్తోనే సరిపోతుంది. ఇక ఎగ్జామ్స్ వచ్చిన సమయంలో నిరంతరం చదువుతూనే ఉంటారు. ఇలా ఎప్పుడూ చదువులో మునిగి తేలుతుంటే వారిలో మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలవుతారు. పిల్లలపై ప్రతినిత్యం తల్లిదండ్రులు ఈ విధంగా ఒత్తిడి చేయడం, చదువు విషయంలో కఠినంగా ప్రవర్తించడం మంచిది కాదు. స్కూల్స్ లో ఎలాగో టెస్టులు పెడతారు కదా అని బద్దకించకుండా వాళ్లకి వాళ్లే స్వయంగా ఇంట్లో టెస్ట్ పెట్టుకుంటే పరీక్షలంటే భయం పోయి వారిపై వారికే ధైర్యం, నమ్మకం ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం కలుగుతుంది. చదువుకు సంబంధించి మనసులో ఏ విధమైన నెగటివ్ థింకింగ్ ఉండకూడదు. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించుకోవాలి. అప్పుడు భయం, ఆందోళన లాంటివి దరిచేరవు. స్టూడెంట్స్ మానసిక ఒత్తిడికి లోనైతే కనుక ఒక్కసారి మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ వల్ల పిల్లల్లో కొత్త ఎక్సైట్మెంట్, ఎంతూజియాజం వస్తుంది. ఇక పిల్లల చదువుకు సంబంధించి తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంటుందో పరిశీలిస్తే పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు అన్ని విధాలా సహకరించాలి. ఆ సమయంలో వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అంతేకాక పిల్లల ఆరోగ్యం విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు ఏ విధమైన మానసిక, శారీరక ఒత్తిళ్లకు లోను కాకుండా చూసే బాధ్యత కూడా పేరెంట్స్దే. సో డియర్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టడీస్ అండ్ ఎగ్జామినేషన్స్. విత్ దిస్ వండర్ఫుల్ విష్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై

0: ஆர்த்தி எஃப்எம் 101.3.
1: வீண வேணு வைன சரிகம வின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
6: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
5: కాసేపు ఉండొచ్చు కదా?
6: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
5: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
6: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
5: మీ తెలివి ముందు నాదేముందండి.
6: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పుట్టింటి బంగారం నాటిక వింటారు.
1: ఆకాశవాణి పుట్టింటి బంగారం హాస్యనాటిక వింటారు. రచన పి లక్ష్మీదేవి, నిర్వహణ చావలి దేవదాస్, సహకారం ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్నవారు డి సత్యనారాయణ, ఎస్ సుబ్బారావు, ఎ శ్రీశైలం, జి సురేష్ బాబు, ఎం సుజాతారెడ్డి. వినండి పుట్టింటి బంగారం హాస్యనాటిక.
2: శారదా ఎక్కడున్నావు?
3: అబ్బబ్బబ్బా, పిలవడం మొదలు పెడితే ఆగరు కదా. ఎందుకా రావు కేకలు? ఇదేం ఇంద్రవరమా ఏమిటి? వినకపడపోవడానికి ముస్టి మూడు గదుల కొంప, కాస్త నెమ్మదిగా పిలవచ్చుగా. అది సరే, ఎందుకు పిలిచారు?
2: ఏం లేదు, ఏం చేస్తున్నావా అని.
3: దీనికే అంతరాలావు కావు కేకల. ఏం చేస్తాను, పెట్టారుగా ప్రయాణం, బట్టలు సర్దుతున్నాను.
2: ఓహో,
3: సరే దానికేగా పిలిచింది, నేను వెళ్తున్నా.
2: సరదా సరదా, ఆగు, వెళ్ళిపోకు.
3: మళ్ళీ ఏమొచ్చింది?
2: ఏం లేదు, నువ్వు బట్టలంటే గుర్తుకొచ్చింది. మనం బాబాకి కప్పుదాం అనుకున్న శాలువ పెట్టావా?
3: ఇంకా లేదు, ముందు మన బట్టలు సర్దడం అయ్యాక బాబాది పైన పెడదామని పక్కన పెట్టాను.
2: మర్చిపోయావు గనక, ఆ జనార్దన్ గారి ముందు, పరమేశ్వర్ గారి ముందు నా పరువు పోతుంది. అసలే నేను పరమలోభిని అన్నట్టు చూస్తారు వాళ్ళు. ఇప్పుడు గనక శాలువ తేవడం మర్చిపోతే బాబాకి శాలువ అయినా తేలేదా అని ఎద్దేవా చేస్తారు.
3: అబ్బా మర్చిపోన్లేండి, అన్నీ పెడతాను. ఇలా 5-6 నిమిషాలకోసారి పిలుస్తూ ఉంటే నిజంగానే మర్చిపోతాను. పనేమీ లేకపోతే ఓ మూల కూర్చొని కాస్త ఏ పేపర్ చదువుకుంటూ ఉండండి, నేను వెళ్తున్నా. లోపల బోల్డల్ పనులున్నాయి.
2: అలాగే అలాగే, వెళ్ళు. ఏమిటో ఈ వేసవ కంగారు? డైలీ రొటీన్కి విరుద్ధంగా కొత్తగా ఏదైనా చేయాల్సి వస్తే ఈ వేసవ కంగారుతో నాకు పూనకం వచ్చేసినట్టుగా అయిపోతుంది. చిన్నప్పటి నుంచి అంతే, ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఆగి చావదు. అందుకే కడుపులో చల్ల కదలకుండా రోజూ చేసే పనులే తప్ప కొత్తవి పెట్టుకోను. ఆ జనార్దన్ గడు ఒక్కటే వేపుకు తినేసి ఈ షిర్డీ ప్రయాణం ఒకటి తగిలించాడు. అక్కడికి చేరేదాకా ఈ కంగారు టెన్షన్ వదిలి చావు. అవును, ఇందాక శారద బాబా శాలో పెట్టలేదంది. మరి ప్రయాణంలో తినడానికి ఉంటాయని తెచ్చిన మురుకులు అవి అయినా పెట్టిందో లేదో. ఒకవేళ మర్చిపోయిందంటే తోవలో మళ్ళీ ఏదో ఒకటి కొనాలి. ఇప్పుడే మళ్ళా పిలవద్దని తాకీదోటిచ్చిపోయింది, మళ్ళీ పిలిస్తే ఇంత ఎత్తున లేస్తుంది. అబ్బా, నేను ఒక మతి మరపు ఉండకూడదు. ఇందాక శాలువ గురించి అడిగినప్పుడే ఇది అడిగేస్తే తీరిపోయేది, మళ్ళీ పిలవలసిన పనే ఉండేది కాదు. ఏం చేస్తాం, అమ్మ పెట్టే ఆ రెండు తింటే కానీ బుద్ధి రాదన్నట్టు ఆమెను పిలిచి ఆ దొబ్బులేవో తినేస్తే పోతుంది. అయినా సరే ముందు డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది కదా. శారదా శారదా,

0: నేను శారదా.
1: అబ్బా మళ్ళీ ఏం గుర్తొచ్చిందో, పదే పదే పిలవద్దని చెప్పానా, మళ్ళీ ఏం ముంచుకొచ్చింది?
0: కాస్త కోపం తగ్గించు, నీకు అన్నిటికీ కోపమే. అది ఇందాక అడగడం మర్చిపోయాను. అది
1: ఏమిటో మర్చిపోయింది?
0: అదే శారదా, మన ప్రయాణంలో తినడానికి ఉంటాయని తెచ్చానే అవే ఆ మురుకులు, అవి కాస్త పెట్టావో లేదో అడుగుదామని పిలిచా.
1: అయ్యో మీ తిండి అవ దొంగలదోలా, ఎక్కడికి వెళ్తున్నా ఈ తిండిగోలేనా? వెళ్తున్నది సాయి దర్శనానికండి, పిక్నిక్ కాదు.
0: ఆ మాత్రం నాకు తెలుసు, కానీ వాటిని ఎందుకు పెట్టమన్నానో నీకే తెలీదు.
1: ఎందుకు?
0: మనం ఈరోజు బయలుదేరుతున్నాం కదా, షిరిడి రేపటికి చేరుకుంటాం కదా, అవునా?
1: అవును.
0: కానీ ఈ లోపల ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఏ అవాంతరమైనా వచ్చి రైలు మధ్యలో ఆగిపోవచ్చు, లేదా ఏ దారి దోపిడిగాళ్ళో రైలును మధ్యలో ఆపేయవచ్చు. ఇదిగో ఇలాంటివి ఎన్ని జరగటం లేదు ఈ మధ్య. అలాంటి సమయంలో ఆకలికి మాడి చావకుండా ఉపయోగపడతాయని ఇవన్నీ తెచ్చాను. నువ్వేమో తిండియావా తిండియావా అని ఒకటే వెటకారం చేస్తావు.
1: అబ్బాబ్బా ఎంత ముందు చూపు, ఎంత ముందు చూపు. అమ్మ పుట్టిల్లు మేనమామ కిరికి అన్నట్టు మీ సంగతి నాకు తెలీదా? ఆ పేరు చెప్పి రాత్రి తెల్లవార్లు పరాపరా నవ్వులు మింగడానికి అన్ని పెట్టేశానులేండి. పెట్టానో లేదో అన్న అనుమానం పడుతూ పదే పదే పిలవక్కర్లేదు.
0: సరే సరే, నువ్వు లోపల చాలా పనులు ఉన్నాము, వెళ్ళి ఆ పనులన్నీ చూసుకో, ఇంక నిన్నేం పిలవనులేమ్మా. నువ్వు ఆ బ్యాగ్ పట్టుకో, నేనేమో ఈ సూట్ కేసు అవి తీస్తాను.
1: అలాగే. అది సరే, ఇంకా మీ జనార్దన్ గారు వాళ్ళు రాలేదేమిటండి? బస్సు బయలుదేరే వేళ అవుతుంది.
0: రాలేదని ఎవరు చెప్పారు? వచ్చే ఉంటారు, వాళ్ళ బస్సు వచ్చే ప్లాట్ఫారం దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు.
1: వాళ్ళ బస్సు వచ్చే ప్లాట్ఫామ్ ఇది కాదా, మరి మనం ఎందుకు ఇక్కడున్నాం?
0: ఎందుకంటే మనకి ఈ ఆర్డినరీ బస్సులో టికెట్ కొన్నాను గనక, వాళ్ళేమో హైటెక్ బస్సులో టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారు గనక.
1: అదేంటి, అందరం కలిసే వెళ్తున్నాం అనుకుంటూ ఈ వేరువేరు బస్సులు ఏమిటండి? నాకేం అర్థం కావడం లేదు.
0: నీకు బొత్తిగా లోకజ్ఞానం లేదు శారదా, వాళ్ళు వెళ్ళే బస్సులో మనం కూడా వెళ్తే ఇంకేమైనా ఉందా? అలాంటి బస్సుల్లో బాగా డబ్బున్న వాళ్ళే వెళ్తారని, వాళ్ళ దగ్గర బాగా డబ్బు దశకం ఉంటుందని, దోపిడి దొంగలు దాడి చేస్తారని ఈ మధ్య పేపర్లో టీవీలో పదే పదే వార్తలు వస్తున్నాయి కదా. నువ్వేమో 24 గంటలు వంటింట్లో జాడీలు సర్దుతూనో డబ్బాలు కడుగుతూనో ఉంటావే తప్ప ఓ అరగంట అయినా పేపర్ చదవడమో టీవీ చూడడమో చెయ్యవు. ఈ మధ్య ప్రతిరోజు అన్నీ ఇలాంటి వార్తలే. దోపిడీ జరిగితే పోనీ ఆ 7 కొండల వెంకన్నకి నిలువు దోపిడీ ఇచ్చామని సరిపెట్టుకోవచ్చు, కానీ అంతటితో ఆగదే, ప్రాణాలకే ముప్పు వస్తుంది. అందుకే మనకంతటి రిస్క్ ఎందుకని ఈ ఆర్డినరీ బస్సు టికెట్లు కొన్నాను. ఇదైతే సామాన్యులెక్కే బస్సు అని దొంగలు అంతగా దృష్టి పెట్టరుగా. హాయిగా ప్రయాణం చేసి షిరిడి వెళ్ళి ఆ సాయినాథుని దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావచ్చు. ఎలా ఉంది?
1: మీ కకుర్తి పాడు గారు, ఈ బస్సులో బుక్ చేశారా? పైగా హాయిగా తిరిగి రావడమా? రాత్రి తెల్లవాళ్ళు కాళ్ళు బిగుసుకొని కూర్చోవాలి, తీరా సిరిడీలో దిగే వేళకి మోకాళ్ళు బిగుసుకుపోతే ఆ సాయి దర్శనం మాట దేవుడెరు గాని ముందు కాళ్లకు తైలమర్దనాలు చేసుకోవాలి. అయినా బుద్ధి తక్కువ కాకపోతే మీతో ప్రయాణం పెట్టుకోవడం ఏమిటి? ఎప్పుడు హాయిగా వెళ్ళి చచ్చాను గనక.
0: బస్సు బయలుదేరుతుందని అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఆలస్యం చేస్తే బస్సు వెళ్ళిపోతుంది.
1: పదండి పదండి, రాక చస్తానా. అబ్బా ఏం ప్రయాణమో ఏమో, ఒళ్ళంతా చితక్కొట్టేసినట్టుగా అయిపోయింది. బస్కు కకృతి పడితే పడ్డారు, కనీసం ఆ దిక్కుమాలిన సత్రానికి బదులు హాయిగా ఏ హోటల్ రూమో బుక్ చేయొచ్చుగా. వేడివేడి నీళ్ల స్నానం, చక్కని భోజనం దొరికేవి. శీతాకాలంలో ప్రయాణం, పైగా సత్రంలో మకాం, పడిసం పట్టి ముక్కులు కారిపోతున్నాయి. అలా బొమ్మలా నిలబడకపోతే ఆ తాళ మీద తీసి చూడొచ్చు కదా.
0: చూడు, నేను అదే సత్రంలో ఉన్నాను, ఆ తిండే తిన్నాను, నీలాగా నేనేమైనా చీదుతున్నానా? చూడు, దేనికైనా ఆరోగ్యమైన శరీరం ముఖ్యం.

0: అందుకే అన్నారు మన పెద్దలు ఆరోగ్యం మహాభాగ్యం అని.
1: మీ అమ్మ నాన్న మిమ్మల్ని పెంచినట్టు నన్నేం గాలికి దూలికి పెంచలేదు మా అమ్మ నాన్న. అరచేతులు పెట్టుకొని అప్పురంగా పెంచారు. ఈనాటికి నా కర్మకాలి మీ పాలపడ్డాను.
0: ఇంకా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఎందుకు చిందులు? అలాగే తీస్తానులే తాళం, నువ్వు లేచిరా.
1: తీస్తాను తీస్తాను అంటారే తప్ప తీయరేమిటండి, తీయండి.
0: ఏంటి తీసేది? ఈ తాళం తీసే ఉంది. ఇదిగో తాళం వేయడం మర్చిపోయావేంటి?
1: ఊరెళ్లే ముందు నా చేతిలోంచి తాళం కప్ప లాక్కొని లాగి లాగి వేయాలని గంట సేపు హెచ్చరించారు, మర్చిపోయారా?
0: అవును కాదు, అవునవును గుర్తొచ్చింది. ఎవరో పిలిస్తే కంగారులో తాళం వేయడం మర్చిపోయినట్టున్నాను సారదా.
1: అయ్యో అయ్యో అయ్యో, ఓర్నాయన ఓర్దేవుడు, ఇంకేముంది, కొంప కొల్లేరై ఉంటుంది. నా పుట్టింటోళ్ళు ఇచ్చిన 30 తులాల బంగారం కాళ్ళు వచ్చి నడిచి వెళ్ళిపోయినట్టుంది. అయ్యో భగవంతుడా, నేనేం చేసేది?
2: అమ్మా శారదా, ఏమిటమ్మా ఏమైంది, ఎందుకంత అలా ఏడుస్తున్నావమ్మా?
1: బాబాయ్ గారు, చాలా ఘోరం జరిగిపోయింది బాబాయ్ గారు. ఇదిగో ఈ బీరువాలు చూడండి ఎలా బోసిపోయాయో.
2: అయ్యో బీరువాలు బీరువాలు బోసిపోయాయంటమ్మా? అయ్యో అసలు ఇంతకు ఏమైందో కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా.
1: ఇంకా ఏం చెప్పాను బాబాయ్ గారు, నా పుట్టింటోరిచ్చిన 30 తులాల బంగారం.
2: ఏది, ఆ రోజు మనవరాలి చిమ్మిరి పండుగ పెట్టుకున్నావు, ఆ జిగిని గొలుసు, వంక గాజులు,
1: ఆకాశ కైగుళ్ళు, ఆ నెల్ల పూసలు, ఆ ముక్కు పడగ, శివ బూతి కడియాలు, అన్ని బాబాయ్ గారు అన్ని పోయాయి.
2: అమ్మో అమ్మో అమ్మో, 30 తులాల బంగారమే, అంటే 9 లక్షలు అన్నమాట. అసలు ఎలా ఎలా పోయామా?
1: ఇదిగో ఉన్నాడుగా మహానుభావుడు, లాగి లాగి వెయ్యబోతున్న తాళాన్ని లాక్కొని వెయ్యకుండా వచ్చేసాడు.
2: అలా అలా ఎలా చేసావయ్యా? మరి తాళం కాకపోతే
0: అంటే అది ఆ రోజు కంగారులో తాళం తీసేటప్పుడు ఎవరో
2: ఆడకూతురు అంత అలా ఏడుస్తూ ఉంటే ఈ సంజయాశులు ఎందుకు మధ్యలో? ముందు ఆ పోలీస్ స్టేషన్ ఫోన్ కొట్టు.
0: ఫోన్ అంటే పోలీసులకి మరి నెంబర్?
2: ఇదేం బాగోలేదయ్యా, పోలీస్ స్టేషన్ నంబర్ తెలియకపోతే ఎట్లా? చెప్తాను, డైల్ చేయి.
0: చెప్పండి.
2: 27 27 4 8 4 8 8 8 0 9 8 8 8 0 9.
0: హలో హలో, పోలీస్ స్టేషన్ అండి. సార్ నమస్కారం సార్, నా పేరు సత్యం అండి. సార్ సార్, మా ఇంట్లో దొంగతనం జరిగింది సార్, మీరు ఇక్కడికి త్వరగా రావాలి సార్. అలాగే సార్, సరే సార్, ఓకే సార్, తొందరగా రండి సార్, ఇప్పుడే వస్తా ఉన్నారండి.
3: ఐ ఆమ్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ఇక్కడ సత్యం అంటే ఎవరు?
0: నేనే సార్, నమస్కారం అండి.
3: ఇక్కడ దొంగతనం జరిగింది అని ఫోన్ చేసింది మీరేనమాట?
0: అవును సార్, నేనే.
3: అది సరే, దొంగతనం జరిగింది అన్నారు, దొంగతనం జరుగుతూ ఉండగా మీరు చూసారా?
0: చూస్తే వాళ్ళని పట్టుకోకుండా మీకు ఫోన్ ఎందుకు చేస్తాను సార్?
3: అవునవును, అది పాయింటే. కానిస్టేబుల్, స్నిఫర్ డాగ్ని తెమ్మా నన్ను తెచ్చావా?
4: ఎందుకు సార్ ఆ బడాయిలు, మన స్టేషన్లో స్నిఫర్ డాగ్ ఒక్కడి తగలడం తెచ్చిందా?
2: ఆ దొంగతనం జరిగిందనగానే జనం మూగుతారని డాగ్ని తేలే సార్. ఇంతమందిలో దొంగ ఎవరని గుర్తుపడుతుంది సార్ అది?
3: అవునవును, అది పాయింటే. పోనీ ఆ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ నేను తెచ్చావా?
2: అతను వచ్చి మాత్రం ఏం చేస్తారు సార్? ఆ జనాలను చూడండి, ఎలా ద్వారబంధాలు కిటికీలు పట్టుకుని వెళ్లాడుతున్నారు. ఎవరి ఫింగర్ ప్రింట్స్ అని తీస్తాడు సార్?
3: ఓకే ఓకే, యూ హావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. చూడండి సత్యం.
0: చెప్పండి సార్.
3: ఈ మధ్య నగరంలో అంతరాష్ట్ర ముఠాలు కొన్ని ప్రవేశించి స్వైరవ్యవహారం చేస్తున్నాయి. ఆ విషయం టీవీలో పేపర్లో ప్రకటనలు ఇచ్చి మరీ తెలియజేశాం, మీరు గమనించే ఉంటారు.
0: అవును సార్, అందుకే సార్ ఆ విషయం గురించిన భయంతోనే మా ఆవిడ గోల పెడుతున్నా వినిపించుకోకుండా హైటెక్ బస్సులో ప్రయాణం మాని ఆర్డినరీ బస్సులో షిరిడీకి టికెట్ కొన్నాను సార్. తీరా షిరిడీ వెళ్ళి వచ్చేసరికి ఇలా జరిగింది సార్.
3: డోంట్ వరీ మిస్టర్ సత్యం, ఒక్కోసారి మనం అనుకోని జరగడమే జీవితం. కమాన్ టు ద పాయింట్. ఈ అంతరాష్ట్ర దొంగల్లో కొన్ని ముఠాలు తెలగపాముల ముఠ, సీజనల్ ముఠ, ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. ఉదాహరణకి రామ్జీ ముఠాని తీసుకుంటే వీళ్ళు దృష్టి మళ్లించి దొంగతనం చేయడంలో ఎక్స్పర్ట్స్. ఇక పార్ది ముఠాన్ని తీసుకుంటే వీళ్ళు డబ్బు చిన్న మొత్తమైనా పెద్ద మొత్తమైనా దొంగతనం చేయాల్సిందే, అడ్డొస్తే హత్య చేయడానికి కూడా వెనకాడరు. ఇక తెలగపాముల ముఠా అయితే దొంగతనం చేయబోయే ముందు రెడీ ఫుడ్ ఉంటే తిని, లేకపోతే చక్కగా వంట చేసుకుని తిని మరీ దొంగతనం చేస్తారు. ఇక సీజనల్ దొంగల విషయానికి వస్తే వాళ్ళు కరువు కాటకాలు, అదే ఈ పంటలు పండినప్పుడు దోపిడీ చేసిపోతుంటారు. మీ ఇంట్లో ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఎంగిలి పళ్ళాలు, సింక్లో

0: గిన్నెలు చూస్తే తెలగ పామును ముఠ అని అనిపిస్తుంది. ఎవరికి ఏ హాని చేయకుండా సొమ్ములు మాత్రమే అపహరించిన పద్ధతి చూస్తే సీజనల్ దొంగలేమనని అనుమానం వస్తుంది. ఈ డైలమా తేలాలంటే సిబిసిఐడి ఎంక్వైరీ వేయాల్సింది.
1: నా బొంద ఎంక్వైరీ ఏం కాదు, ఇంతోటి దీనికి
0: వైశ్య సత్యం.
2: ఎస్ సార్.
0: దిస్ ఇస్ టూ మచ్. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు.
2: ఆ మాట్లాడినది నేను కాదు సార్, ఇదిగో ఈయన.
0: ఈయన ఎవరు?
2: మా మామగారు సార్.
3: నాన్న, నువ్వు ఇచ్చిన నగలన్నీ పోయాయి నాన్న.
1: ఎక్కడికి పోలేదమ్మా, ఇక్కడే ఉన్నాయి భద్రంగా.
0: ఇక్కడే ఉన్నాయి అంటే మీరు తెలగ పాముల ముఠాతోనో లేక సీజనల్ ముఠాతోనో లాలు చేయారా?
3: నాన్న, ఆయన ఎస్ఐ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే జైల్లో పెడతారు, జాగ్రత్త.
1: ఎంత టమాయిగ్రాలువే, వాడే ఎస్ఐ అమ్మా. వాడు మీ అన్న రమేష్ ఫ్రెండు రఘు.
2: అంటే ఇదంతా ఏమిటి?
1: నాటకం. జరిగింది చెప్తాను, వినండి. మీరు షిడ్డీకి ప్రయాణమైన రోజే రమేష్ అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఇంటికి తాళాన్ని తీసి ఉండడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పక్కింటి పరమకోశం గారు

0: అల్వే వాడే వేసే అమ్మ, వాడు మీ అన్న రమేష్ ఫ్రెండు రఘు.
1: అంటే ఇదంతా ఏమిటి?
0: నాటకం జరిగింది చెప్తాను వినండి. మీరు షిర్డీకి ప్రయాణమైన రోజే రమేష్ అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఇంటికి తాళం తీసి ఉండడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పక్కింటి పరమకోశం గారు, అదే మీ బాబాయ్ గారిని కలవడం, ఆయన సత్యం గుణం గురించి, అతని కకృతి మనస్తత్వంతో నువ్వు పడుతున్న బాధ గురించి అంతా చెప్పడం జరిగింది. దాంతో ఇంటికి తాళం వేయకపోవడంతో అదే అదనుగా తీసుకుని ఇద్దరూ కలిసి అతనికి బుద్ధి చెప్పాలని, అతనిలో మార్పు తీసుకురావాలని ప్లాన్ వేశారు. దీనిలో భాగమే ఈ ఎస్ఐ కానిస్టేబుల్.
2: అయితే నా నగలు పోలేదా?
0: ఓసి పిచ్చి తల్లి, నీ నగలు మన ఇంట్లోనే భద్రంగా ఉన్నాయమ్మా.
2: అమ్మయ్యా, నా పుట్టింటోళ్ళు ఇచ్చిన బంగారం ఎక్కడికి పోలేదన్నమాట.
1: నీ పుట్టింటోరు ఇచ్చిన బంగారం ఎక్కడికి పోలేదు గాని మా పుట్టింటోరు ఇచ్చిన నా కక్కుర్తి బుద్ధి మాత్రం పోయింది.
3: ఇంతవరకు పుట్టింటి బంగారం హాస్యనాటిక విన్నారు. రచన పి లక్ష్మీదేవి, నిర్వహణ చావలి దేవదాస్, సహకారం ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్నవారు డి సత్యనారాయణ, ఎస్ సుబ్బారావు, ఏ శ్రీశైలం, జి సురేష్ బాబు, ఎం సుజాతారెడ్డి.
4: ఇంతవరకు మీరు పుట్టింటి బంగారం హాస్యనాటిక విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా అల్లరి ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సాహిత్యాన్ని వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత చెప్పవే చిరుగాలి చిత్రం కోసం ఉన్నిమీనన్ సుజాత పాడిన పాట, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్,

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: కార్యక్రమంలో తర్వాత వేడొక్కడే చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం హరీష్ జయరాజ్.

శ్రోతలు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుండి సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి బృందం పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు విన్న పాటను చిత్ర ఆలపించగా మనసు మమత చిత్రంలోనిది. గీత రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో తర్వాత అవునన్నా కాదన్నా చిత్రం కోసం ఎస్పీ చరణ్, ఉష ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఆర్పి పట్నాయక్.

కార్యక్రమంలో తర్వాత నేనే రాజు నేనే మంత్రి చిత్రం కోసం శ్రేయా ఘోషల్ రోహిత్ ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం అనూప్ రూబెన్స్.

కార్యక్రమంలో చివరిగా ఎదురులేని మనిషి చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఇంతవరకు మీరు సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
4: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి. 8:45 హిందీలోను 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇంతవరకు మీరు

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కాస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: AIB has clarified that this claim is fake and the government has not announced any such scheme. In cricket, India will begin their ICC Women's T20 World Cup campaign against arch-rivals Pakistan in a Group A match at Edgbaston in Birmingham this evening. The match is scheduled to start at 7 p.m. Indian time. Women in blue have dominated this rivalry in Women's T20 internationals, winning 13 of the 16 matches against Pakistan. In the upcoming week, domestic markets are expected to take directions from a series of high-impact global events and key domestic economic data releases. Investors will closely track the U.S. Federal Reserve's policy meeting outcomes, the Bank of Japan's interest rate decision, developments around the potential U.S.-Iran peace agreement, and movements in crude oil prices. Market participants will also watch India's wholesale inflation data for May, along with other key macro indicators, including employment figures, import-export data, and the country's foreign exchange reserves. And with that, we end this news bulletin.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు ఇక బోలిడంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క,
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది,
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడి గింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. సైక్లింగ్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖభృత బాగ్చీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎలాంటి అడ్డంకులు లేవని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి పంచుకున్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిరంతరాయంగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి పనులు ప్రస్తుతం టాప్ గేర్లో సాగుతున్నాయని, రాజధాని అభివృద్ది విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయట్లేదని, ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. రాజధాని నిర్మాణంలో ఇకపై ఆగడం అనే మాటకు చోటు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల వేగం మరింత పెరిగిందని, ఇది నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాదవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడు గ్రామంలో ఈరోజు ఆయన 2,39,00,000 రూపాయల విలువగల పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ది చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ ధ్యేయమని అన్నారు. సైక్లింగ్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖభృత బాగ్చీ అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సైక్లింగ్తో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని, కాలుష్యం తగ్గించవచ్చని అన్నారు. సైకిల్ వినియోగానికి అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ కమిషనర్ శంఖభృత బాగ్చీ పేర్కొంటూ,

0: సైక్లింగ్ చేస్తే బాడీ ఫిట్ గా ఉంటుంది, మెంటల్ హెల్త్ స్ట్రెస్ తగ్గిపోతుంది. మన వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్స్ రావాలి. ఈ సైక్లింగ్ ఈ సంస్కృతి వైజాగ్ లో ఇంకా పెరగాలి. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ చిన్నప్పటి నుండి సైక్లింగ్ నేర్పించాలి. లెట్ వైజాగ్ బి ద సైక్లింగ్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అండ్ సౌత్ ఇండియా అండ్ ఇండియా. మనం సైక్లింగ్ ప్రోత్సహించమని కోరుకుంటున్నాం.
1: పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా రేపు జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి

0: ప్రోత్సహించమని కోరుకుంటున్నాం.
1: పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా రేపు జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలెక్టర్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని నీటి వనరులు, చెరువుల పరిరక్షణే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, తహసీల్దార్, ఎంపీడీఓ తప్పనిసరిగా గ్రామంలో చెరువులను సందర్శించాలని సూచించారు. చెరువుల హద్దుల గుర్తింపుపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ద వహించాలని తెలిపారు. జిల్లాలో జలధార, జలహారతి కార్యక్రమాలతో పాటు జలరక్షణ పనులను కూడా సమాంతరంగా వేగవంతం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో దూసుకుపోతోందని ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలం జే గుమడాంలో ఈరోజు నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం అనేక చర్యలు చేపట్టిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపామని, అనకాపల్లిలో నూతన స్టీల్ ప్లాంట్ నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్టు సాధన, వైజాగ్లో గూగుల్ వంటి సంస్థలను రప్పించామని చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. యోగా అభ్యసనను ప్రతి ఒక్కరూ జీవన శైలిలో భాగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘాస్వరూప్ కోరారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి గౌతమిఘాట్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షకులు ధ్యానం, రాజయోగ సాధన వలన కలిగే ప్రయోజనాలను వివరించి యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు యోగా చేయడం ద్వారా ఏకాగ్రత, మానసిక స్థైర్యం పెంపొందించుకుని లక్ష్య సాధనలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, ఒడిశాలోని అదనపు ప్రాంతాలు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని భాగాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ ఈరోజు అంచనా వేసింది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు హయాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎదురుగా 1 గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎదురుగా 1 గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాంచీలరేవు వద్ద ఈరోజు యనమదుర్రు కాలువలో గుర్రపు డెక్క, నాచు, కిక్కిస తొలగింపు పనులను రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 1.5 కోటి రూపాయలతో 32 కిలోమీటర్ల మేర కిక్కిస తొలగింపు పనులను చేపడుతున్నామని తెలిపారు. ఈ పనుల ద్వారా నీటిపారుదల మెరుగుపడి రైతులకు నీటి ఇబ్బందులు తొలగుతాయన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29 తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. పాంచరాత్ర ఆగమ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఈ మహోత్సవాల్లో పద్మ సరోవర తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకుని భక్తజనులను కటాక్షించనున్నారని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. పోలవరం జిల్లా పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు ఉదయం 10:30 రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం

0: అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ,
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్ ఆర్బిఐ అంటుంది.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయ.
6: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో పి సుశీల ఆలపించిన భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి శుద్ధలో కెవి సుబ్బలక్ష్మి గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి. ఈ అంశం గురించి గిడ్డయ్య గారి రామాంజనేయులు గారి ప్రసంగం ఉంటుంది. అలాగే చరిత్రలో రేపటి విశేషాలు తెలుసుకుంటారు. 8:00 హిందీలోను, 8:15 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 అభిరుచి, 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 11:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 ఊహల పల్లకి నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలు. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి, 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో కౌమార దశలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి శ్రీ జ్యోతిర్మయ గారి ప్రసంగం ఉంటుంది. 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రత్యక్ష ప్రసారం. ఇక 10:00 ఏకచిత్ర గానంలో దేశముద్దరు చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం.

నుండి ఇంతవరకు మీరు రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. స్నేహితులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. చిత్ర ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం కోటి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:30 కాస్తుంది. మరి కాసేపట్లో బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్

జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: अकबर इकबाल को गेंदबाजी के मोर्चे पर लगाया था, वो कहीं ना कहीं वो प्लॉय वो कामयाब होता हुआ बिल्कुल। और इस गेंद पर लेग स्टंप की तरफ पहले से ही मानो हटकर वो इरादा बना चुकी थी शेफाली वर्मा कि उस गेंद को कट करेंगे, और बहुत ही चतुराई के साथ वहां पर सादिया इकबाल ने भी गेंद की दिशा को लेग स्टंप की तरफ रखा।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇంగ్లండ్ లో జరుగుతున్న ఐసీసీ మహిళా టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. వార్తల అనంతరం క్రికెట్ వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్ లోని నీస్ లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అనంతరం మోదీ స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకుంటారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న 800 కోట్ల డాలర్ల నుంచి 4,000 కోట్ల డాలర్ల పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈ రోజు జర్మనీ కొరకౌతో నెదర్లాండ్స్ జట్టుతో తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సాయంత్రం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం లభించనుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి మోదీకి రొట్టె ఉప్పుతో సంప్రదాయ పతాక స్వాగతం పలుకుతారు. ప్రధానమంత్రిని స్వాగతం పలికేందుకు స్లోవేకియాలోని మజాబా ప్రాంతానికి చెందిన ప్రముఖ పిల్లల జానపద బృందం సంప్రదాయ స్లోవాక్ లోచాన్ని ప్రదర్శిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రోన్ తో నీస్ నగరంలో ఉన్న చారిత్రాత్మక విల్లా కెరీలోస్ లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ సాంకేతికత వ్యాపార రంగాలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడంపై ఇరుపక్షాల చర్చలు ప్రధానంగా కేంద్రీకరిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ కలిసి నీస్ లోని ప్యాలెస్ డస్ ఎక్స్పోజిషన్ లో భారత్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని కూడా సమర్థంగా ప్రారంభించారు. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్నోవేషన్ స్టార్టప్ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే భారత్ ఇన్నోవేషన్ కార్యక్రమం భారతీయ డీప్టెక్ స్టార్టప్ ఆవిష్కారకులు, పరిశోధకులు, పెట్టుబడిదారులను అంతర్జాతీయ ఆవిష్కరణల నిధులతో ఒకతాటిపైకి తీసుకొస్తుంది. ఇందులో అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన 13 కీలక సాంకేతిక రంగాల వ్యాప్తంగా 120 వినూత్న అంకుర పరిశ్రమలు, 20కి పైగా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పాల్గొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతదేశంలో ఉన్న ప్రతిభకు యూరోపియన్ పెట్టుబడులకు మధ్య ఒక వారధిగా ఎదుగుతోందని, యువ ఆవిష్కర్తలు అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానం కావడానికి ఇది కొత్త అవకాశం సృష్టిస్తుందని అన్నారు. భారత స్టార్టప్ విప్లవాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత నుండి గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ తయారీ, రక్షణ ఆవిష్కరణల వరకు అంతర్జాతీయ సవాళ్లకు మన దేశ యువత పరిష్కారాలు అభివృద్ధి చేస్తున్నారని మోదీ చెప్పారు.
3: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है, और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम है भारत इनोवेट.
2: మన దేశంలో ప్రస్తుతం 200,000 పైగా స్టార్టప్ ఉన్నాయని, మానవాళి కోసం సాంకేతికత అనే సూత్రంతో నడిచే మానవ కేంద్రిత ఆవిష్కరణల నమూనాను దేశం ప్రోత్సహిస్తోందని మోదీ చెప్పారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాల పటిష్టత గురించి ప్రస్తావిస్తూ చాలా దేశాలు వ్యాపార వ్యూహాత్మక సహకారంలో నిమగ్నమై ఉన్నప్పటికీ కేవలం కొన్ని సంబంధాలు మాత్రమే ఉమ్మడి దృక్పథం సమాన ప్రయోజనాలతో నడుస్తాయని ప్రధానమంత్రి అన్నారు. భారత్ ఫ్రాన్స్ భాగస్వామ్యం, పరస్పర నమ్మకం,

0: ఉమ్మడి
1: విలువలు
0: భవిష్య దృక్పథంతో కలిసి ఉన్న ఒక పటిష్టమైన సమయమని ఆయన అభివర్ణించారు.
2: దునియా మే అలగ్ అలగ్ దేశ్ ఏక్ దూసరే కే సాథ్ వ్యాపార్ కర్తే హై, అలగ్ అలగ్ దేశో కే బీచ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ భీ హోతీ హై, లేకిన్ కుచ్ రిలేషన్స్ ఐసే హోతే హై జో షేర్డ్ ఇంటరెస్ట్ కే సాథ్ సాథ్ షేర్డ్ విజన్ సే భీ డ్రైవ్ హోతే హై. భారత్ ఔర్ ఫ్రాన్స్ కా రిష్తా కుచ్ ఐసా హీ హై.
0: ఈ సదస్సును ప్రసంగించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ప్రసంగిస్తూ అంతర్జాతీయ ఆవిష్కరణల పవర్ హౌస్ గా భారత్ ఎదుగుతున్నట్లు ప్రశంసించారు. చంద్రయాన్ మిషన్ వంటి దేశ విజయాలు భారత సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనాలని అన్నారు. భారత్ ఆవిష్కరణ రంగానికి ఫ్రాన్స్ వర్ధమాన సాంకేతిక రంగానికి మధ్య భారత్ ఇన్నోవేటివ్ బలమైన వారిని పేర్కొన్నారు.
3: A country with 1.4 billion inhabitants, a country with 8,000 know-how, research knowledge and training as many engineers as Europe in the US, more than 1 million per year. So in every respect, the country with research innovations and frontier models is spearheading global innovation.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజయ్ దోవల్, ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మారాయణ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 8 నుంచి 9 బిలియన్ డాలర్ల నుంచి రాబోయే దశకాలలో దాదాపు 40 నుంచి 40 బిలియన్ డాలర్ల చెందేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేట్ స్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ ఈ వృత్తి ప్రధాన కారణాలని చెప్పారు. భారత అంతరిక్ష రంగంలో వస్తున్న ఈ మార్పు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక విస్తృతమైన మార్పును ప్రతిబింబిస్తోందని, సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా జాతీయ స్పృహలో ఒక భాగమయ్యాయని జితేంద్ర సింగ్ చెప్పారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డిపోర్షన్ మిషన్, గగన్యాన్ కార్యక్రమాలు భారత ఆరోగ్య ప్రయాణంలో సైన్స్ ఇన్నోవేషన్ కేంద్రీయ స్థానంలో నిలిపి సహాయపడ్డాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయం 14 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న విరాట్ అనే భారతీయ పడవ ఒమాన్ తీరంలో చిక్కుకుపోయిన విషయాన్ని వెల్లడించింది. మెకనైజ్డ్ సెయిలింగ్ వెసల్ అయిన ఈ విరాట్ వన్ అనే నౌక ఒమాన్ తీరంలో ఇంజన్ వైఫల్యం కారణంగా చిక్కుకుపోయిందని రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలియజేసింది. పడవలో 14 మంది సిబ్బందిలో 11 మందిని సురక్షితంగా రక్షించి వేరే నౌకలు రాయబార కార్యాలయం తెలియజేసింది. మిగిలిన సిబ్బందిని కూడా కాపాడే ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని రాయబార కార్యాలయం తెలియజేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలకు, దక్షిణ ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా ముందుగా సాగేందుకు అనుకూలమైన పరిమితులున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ రోజు ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు వర్షే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, ఫిఫా ప్రపంచ కప్ పోటీలో భాగంగా ఈ రాత్రి అమెరికాలోని హ్యూస్టన్ లో జరగనున్న గ్రూప్ బి పోటీలో జర్మనీ కలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్ లో డల్లస్ జరగనున్న గ్రూప్ పోటీలో నెదర్లాండ్స్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు తమ ప్రపంచ ప్రచారాన్ని ఘన విజయంలో ప్రారంభించింది. గ్రూప్ డి ఓపెనర్ మ్యాచ్ లో టర్కీని 2-0 ఓడించింది. మరొక మ్యాచ్ లో ఈ ఉదయం మసచ్యూసెట్స్ లో హైటీపై 1-0 తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించి గ్రూప్ సి లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ ప్రపంచ కప్ లో గెలుపు కోసం 28 ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు తెరదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ఫ్రాన్స్ లోని

0: ఇస్రో
1: ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. మన దేశంలో అంతరిక్ష అర్థవ్యవస్థ రానున్న దశాబ్దకాలంలో 4,800 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఈ రోజు జర్మనీ నాకౌట్, నెదర్లాండ్స్ ఛాంపియన్తో తలపడతాయి.
2: She's today playing only her third T20I, and she has played two matches before this, one in this year, the other one back in 2024. So she's a bit of an unknown quantity. Wears number 10 on her back, runs into ball this one from over the wicket. Full length delivery. Jemima Rodrigues drives this one towards mid on and runs down in the search of a single, which Smriti Mandhana thought was non-existent, and hence Mandhana said no. She sent Jemima back from halfway down the pitch. Jemima makes it safely home, and after that holds her hand up in apology. She had

0: ఆకాశవాణి
1: జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

0: గత 12 ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వార్తల వివరాలు. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో ఈరోజు నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత డిఎన్ఏలోనే ఇన్నోవేషన్ ఉందని, సుస్థిర భవిష్యత్తు, ప్రపంచం మేలు కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోందన్నారు. కృత్రిమ మేధ రంగంలో భారత్కు అపారమైన సామర్థ్యం ఉందని, దేశంలో 2 లక్షలకు పైగా ఉన్న స్టార్టప్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని తెలిపారు. భారత్ ఆవిష్కరణల రంగానికి సహకారం అందించేదిగాను ఆవిర్భవించిందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: భారత్ ఇన్నోవేట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అండ్ భారత్ ఇన్నోవేట్ ఫర్ ద హోల్ వరల్డ్ ఔర్ యహాన్ ఆప్ సబ్కో 100 125 స్టార్ట్అప్ దిఖ్ రహే హై లేకిన్ భారత్ మే ఐసే 2 లాఖ్ సే జ్యాదా స్టార్ట్అప్ కా మెగా పూల్ హై ఔర్ అబ్ యే సారే స్టార్ట్అప్ ఏక్ నయి ఊర్జా కే సాథ్ భారత్ ఔర్ వరల్డ్ ఎకానమీ కీ గ్రోత్ మే కంట్రిబ్యూట్ కర్ రహే హై.
0: గత 12 ఏళ్లలో భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నుండి వివిధ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ద్వారా మునుపెన్నడూ లేని విధంగా నాణ్యమైన వైద్య సదుపాయాలు ఎక్కువ మంది ప్రజలకు చేరువవుతున్నాయని తెలిపారు. వైద్య కళాశాలల విస్తరణ, ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల పెంపుదల, భవిష్యత్తు కోసం మరింత బలమైన వైద్య సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేస్తోందని మంత్రి అన్నారు. దేశంలో వైద్య మౌలిక సదుపాయాల విస్తరణను ప్రస్తావిస్తూ, గతంలో కేవలం ఒకే ఒక్కటిగా ఉన్న ఎయిమ్స్ సంస్థల సంఖ్య నేడు దేశవ్యాప్తంగా 23కి పెరిగిందని వెల్లడించారు. ప్రతి పౌరుడికి మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా దేశంలో తక్కువ ఖర్చుతో కూడిన, అందరికీ అందుబాటులో ఉండే వైద్య సంరక్షణ వ్యవస్థను భారతదేశం నిర్మిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు వేర్వేరు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా 1 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. జన ఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన మందులను చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు అదనపు వైద్య ఖర్చులు తగ్గాయని తెలిపారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కొన్నింటిని ముందుండి నడిపిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలలో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబిల్డ్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచవ్యాప్త ఆన్లైన్ యోగా కార్యక్రమాలను నిర్వహించింది. యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార యోగా కార్యక్రమంలో అత్యధిక వీక్షకులు పాల్గొన్న కార్యక్రమంగా కొత్త గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఉద్యమంగా మారిందని అన్నారు. భౌగోళిక, సాంస్కృతిక, భాషా సరిహద్దులను దాటి మానవాళిని ఏకం చేసే శక్తి యోగాకు ఉందనే సందేశాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని హర్ ఘర్ యోగా, హర్ దిన్ యోగా అనే సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

0: నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు జరిగిన వికసిత భారత్ సంకల్ప సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కింద 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామన్నారు. ప్రస్తుతం దేశంలో 58 కోట్ల జన్ధన్ ఖాతాలు ఉన్నాయని, డిజిటల్ లావాదేవీలకు యూపీఐ ఓ నమూనాగా మారిందని పేర్కొన్నారు. కర్ణాటకకు కేంద్ర కేటాయింపుల్లో అన్యాయం జరగడం లేదని, పన్నుల వాటా రూపంలో కర్ణాటక రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రూపాయలు అందాయని మంత్రి చెప్పారు. అలాగే 8,100 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి 63,000 కోట్ల రూపాయలు, రైల్వే మౌలిక సదుపాయాల కోసం 7,700 కోట్ల రూపాయల కేంద్ర నిధులు రాష్ట్రానికి ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
1: అండ్ ఆల్సో కర్ణాటకాస్ బడ్జెటెడ్ డెవల్యూషన్ ఫర్ ద కరెంట్ ఇయర్ 1 April 26 to 31 March 27, just that devolution money from tax collection which comes to Karnataka, 63,000 crore in the current financial year. A single year's transfer equal to 76% of what the state received in 10 full years under the previous dispensation.
0: ప్రజలందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ప్రసాదించడానికి రక్తదానం అత్యంత ప్రభావవంతమైన మార్గమని తెలిపారు. రక్తదాన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దీనిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. ప్రతి రక్తదాతకు ఒకరి జీవితంలో మార్పు తీసుకురాగల శక్తి ఉందని మంత్రి అన్నారు. ఒక్కసారి చేసే రక్తదానం రక్తం మార్పిడి అవసరమయ్యే రోగులకు ఎంతో ఆశను ఆసరాను కల్పిస్తుందని మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వివరించారు. గత 12 ఏళ్లలో దేశంలోని మైనారిటీ వర్గాల జీవితాలు, జీవన ప్రమాణాలు, సమగ్ర పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ సంకల్పం అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా చూసిందని పేర్కొన్నారు. మరింత బలిష్టమైన, అందరినీ కలుపుకుని పోయే సమతుల్య భారతదేశం ఇప్పుడు ఒక వాస్తవ రూపం దాల్చిందని, దీనిని దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తెలుసుకున్నారని స్పష్టం చేశారు. తుర్కియేలోని అంతాల్యాలో ఈరోజు జరిగిన వరల్డ్ కప్ స్టేజ్ 3లో ఆర్చరీ రికవర్ మిక్స్డ్ టీం విభాగంలో భారతదేశానికి చెందిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మోహోద్ జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్స్లో ఈ భారత ద్వయం అద్భుత ప్రదర్శనతో ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్లైన దక్షిణ కొరియాకు చెందిన ఓయే జిన్ మరియు కిమ్ జే డియోక్లను 5-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. మిక్స్డ్ టీం విభాగంలో ధీరజ్, కుంకుమ్ ఇద్దరికీ ఇదే తొలి వరల్డ్ కప్ స్వర్ణ పతకం. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతమున్న 8 నుండి 9 బిలియన్ డాలర్ల నుండి రాబోయే దశాబ్దంలో దాదాపు 40 నుండి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందడానికి సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేటు భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థ ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సైన్స్ ఆవిష్కరణను ప్రధాన స్థానంలో నిలబెట్టడానికి సహాయపడ్డాయని మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటల 40 నిమిషాలు అవుతుంది అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేసేస్తున్నాం డియర్ డియర్ లో బ్యూటిఫుల్ ట్రాక్స్. ఇప్పుడైతే మీకోసం ఒక్కడ మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: ఎస్సు వద్దంటే ఓ ఎస్సు, బుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగ్గసు.
1: ఊ అంటే కంట,
0: ఊ పందుకుంటా.

0: అసలు ఏంజల్ ఆర్న అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పు కాదనని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 9 దాటి 40 కావస్తోంది. అండ్ మనమున్న మధుర స్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండి. ఇప్పుడైతే మీకోసం జానకి రాముడు చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు, అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూసేద్దాం. గంటల దాటి 44 నిమిషాలు అవుతుంది అండ్ ఇప్పుడైతే మీకోసం ఆరాధన చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు, ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు.

0: ರೇಡಿಯೋ ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: ఇప్పుడు అల్లుడు గారు చిత్రం నుంచి కేజే యశ్దాసు అని చిత్ర గారు పాడారు అండ గురుశరణ్ గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10 గంటల దాటి 49 సెకండ్లు అవుతుంది అండ్ మనం ఎంట్రీ అయిపోతున్నాం వినిపించిన రాగాల్లోనికి. వినిపించిన రాగాల్లో మీకోసం ఫస్ట్ వస్తున్న పాట భలే ఖుషి చిత్రం నుంచి, సుగుణ సుందరి కథా చిత్రం నుంచి ఎల్ఆర్ ఈశ్వరి పాడారు అండ్ కోసిరాజు గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: विविध भारती एफएम 101.3
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10 గంటల నాటి 21 నిమిషాలు అవుతుంది అండ్ ఎప్పుడైతే మీకోసం అమ్మ కోసం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు అండ్ పి ఆదినారాయణ గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.
2: Hey!

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: భలే తమ్ముడు చిత్రం నుంచి మహమ్మద్ రఫీ పాడారు అండ్ సి నారాయణ రెడ్డి గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: सुना रहे हो विविध भारती FM 101.3।
1: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ ఇప్పుడు మీకోసం ఎవరు మనగాడు చిత్రం నుంచి పితాపురం అండ్ ఎల్ఆర్ ఈశ్వరి గారు పాడారు అండ్ కోసరాజు గారు సాహిత్యం అందించిన పాట మీ అందరి కోసం

సమయం 10 గంటలు దాటి 59 నిమిషాలు దాటి 25 సెకండ్లు అవుతుంది అండ్ మరికొద్ది క్షణాల్లో అంటే 11 గంటలకు ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో ఇంగ్లీష్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం సరిగ్గా 11:45. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. రేపు ఉదయం 5:55 102.4 MHz పై ప్రభాత ప్రసారంలో పుణ్యవతి గారు మిమ్మల్ని పలకరిస్తారు. అందాక సెలవు మరి. నమస్తే. జై హింద్.